శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 19వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 57 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా.
1: పిల్లలు విద్య, నైతిక విలువలు, నైపుణ్యాలు నేర్చుకోవడం ఎంత అవసరమో వినోదం కూడా అంతే ముఖ్యం. వినోదం కోసం పిల్లలకు ఇష్టమైన అంశం ఆట. పిల్లలకు ఆటలంటే అమితమైన ఉత్సాహం, ఓపిక వస్తాయి. విరామ సమయం దొరికితే ఎన్నో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి రోజుల్లో ఆ తీరు మారుతోంది. ఆటలంటే చరవాణిలో అంతర్జాలం సహాయంతో ఒకచోట కూర్చుని ఆడుతూ, పెద్దల జేబులను ఖాళీ చేస్తూ అనవసరంగా అనారోగ్యాలను, సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చదువుకునే సమయంలో పిల్లలకు కేవలం చదువే కాదు, ఆటలు కూడా అవసరమే. పాఠశాల దశలో పిల్లలకు కనిపించని ఒత్తిడి ఉంటుంది. అనేక విషయాలను అవగాహన చేసుకుంటూ, తోటి వారితో పోటీ పడుతూ తమ జీవితానికి పునాదులు వేసుకునే వయసు వారిది. అలాంటి వయసులో వారి చదువుకి తెలివితేటలు ఎంత ముఖ్యమో శారీరక, మానసిక ఉల్లాసం కూడా అంతే ముఖ్యం. ఉదయం నుండి సాయంత్రం వరకు పాఠశాలకు వెళ్ళి చదువుకుని వచ్చే పిల్లలకు కనీసం ఒక గంట సమయమైన ఆటలు అనే విరామం ఇవ్వాలి. అప్పుడు వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆటలంటే కంప్యూటర్ ముందు కూర్చుని సెల్ఫోన్లోనూ ఆడుకునేవి కావు, నలుగురితో కలిసి బయట ఆడుకునేవి. సరదాగా చుట్టుపక్కల పిల్లలతో సైకిల్ తొక్కుకుంటూ పిల్లలందరూ ఒక చోట చేరి క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ వంటి ఆటలు వాళ్లకు వచ్చినట్లు ఆడుకుంటే శరీరానికి మంచి వ్యాయామం, మానసిక ఉల్లాసం రెండూ కలుగుతాయి. ఇంటి లోపల ఆడుకునే చెస్, క్యారమ్స్, లూడో వంటి ఆటలు సమస్య పరిష్కార పద్ధతిని, బుద్ధి కుశలతను, సమయస్ఫూర్తిని కలిగిస్తాయి. ఇలా ఆటలు ఆడటం వలన కలిగే ప్రయోజనాలతో వారు ఇతర రంగాలలోనూ రాణించగలుగుతారు. ఆటలో గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు సంతోషం, ఓడినప్పుడు బాధ కలిగినా రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం నేర్చుకుంటారు. ఆ క్రీడాస్ఫూర్తి వారికి జీవితంలో వచ్చే ఒడిదుడుకులను అధిగమించేటట్లు చేస్తుంది. ఆటలే పిల్లలకు పరమావధి అని, చదువులతో నిమిత్తం లేదని కాదు. పిల్లలలోని నైపుణ్యాలను కేవలం చదువు ఒక్కదానితో పోల్చి చూడటం సరికాదు. గొప్ప ఆట కనబరిచే పిల్లలను, వారిలోని ఆసక్తిని గమనించి నైపుణ్యాలను పెంచుతూ మేటి ఆటగాళ్లుగా తయారు చేయాలి. ఆన్లైన్ ఆటల ద్వారా ప్రయోజనం ఉందో లేదో పక్కన పెడితే, ఒంటరిగా ఒక గదికి పరిమితమై ఆడే ఆటలు చాలా ప్రమాదకరం అనడంలో సందేహం లేదు. అందరితో కలిసి ఆడుకుంటే కష్టం, సుఖం పంచుకోవడం అలవడుతుంది. ఏ విషయాన్నైనా ఇతరులతో చర్చించి వారి సలహాలు, సూచనలను తీసుకోవడం జట్టుగా ఆడే ఆటల ద్వారా నేర్చుకుంటారు. అలా కాకుండా ఒంటరితనానికి అలవాటు పడే ఆన్లైన్ ఆటలు ఆడితే చిన్న వయసులో ఆందోళన తప్ప భవిష్యత్ ఆశయం నెరవేరదు. తల్లిదండ్రులు పిల్లల చదువుల గురించి ఎంత శ్రద్ధ వహిస్తారో, వారికి ఉల్లాసం కలిగించే ఆటల పట్ల అంతే ఆసక్తి చూపించాలి. ఇష్టమైన ఆటగాళ్ల పేర్లు చెప్పమని అడిగినప్పుడు పిల్లలు చాలామంది పేర్లు చెప్తూ ఉంటారు. అమితంగా ఇష్టపడే ఆటగాళ్ల ఆట తీరు మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వం, క్రమశిక్షణ వంటి విషయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఆటల ద్వారా పిల్లల సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి దోహదపడాలి. పిల్లల్ని ఆటలు ఆడిద్దాం, ఆనందాల బాల్యాన్ని వారికి అందిద్దాం.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి దేవి శ్రీయశ్రీ.

చిరుధాన్య పంటలలో సజ్జ పంట జొన్న తరువాత రెండవ ముఖ్యమైన ఆహార పంట. అయితే కొన్ని ముఖ్యమైన తెగుళ్ల కారణంగా సజ్జ పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. సరైన సమయంలో తెగుళ్ల లక్షణాలను గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే ఈ పంటలో కూడా మనం అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక ఈ పంటకి అనువైన నేలల విషయానికొస్తే తేలికపాటి ఎర్ర నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉన్న నేలలైతే అనుకూలంగా ఉండవు. ఇక విత్తన శుద్ధి విషయానికొస్తే 2% ఉప్పు నీటి ద్రావణంలో, అంటే లీటర్ నీటికి 20 గ్రాముల ఉప్పు కలిపి విత్తనాలను 10 నిమిషాలు ఉంచడం ద్వారా ఎర్గాట్, అంటే తేనెపంక తెగులు, శిలీంద్ర అవశేషాలను నశింపచేయటానికి అవకాశం ఉంటుంది. తడి ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరంను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తే సమయానికొస్తే ఖరీఫ్లో, అంటే జూన్ నుంచి జూలై 2వ వారం వరకు విత్తుకోవచ్చు. అదే వేసవి పంటగా అయితే జనవరిలో విత్తుకోవచ్చు. ఇక సజ్జను ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాలలో, అంటే ముందస్తు ఖరీఫ్ పంటగా ఏప్రిల్ మే నెలలో కూడా పండిస్తున్నారు. విత్తన మోతాదైతే ఎకరాకు 1.6 కిలోల నుంచి 2 కిలోలుగా చెప్పుకోవచ్చు. ఇక నీటిపారుదల పంటకైతే ఆఖరి దిక్కులో 16 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఎకరానికి వేసుకోవాలి. విత్తిన 30 నుంచి 35 రోజులు

తర్వాత 16 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను పైపాటిగా చల్లాలి. ఇక వర్షాధార పంటకైతే ఆఖరి దుక్కిలో ఎకరానికి 12 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత 12 కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువును పైపాటుగా చల్లాలి. ఇక కలుపు నివారణ విషయానికి వస్తే, అధిక దిగుబడులు పొందటానికి సజ్జ పంటలో 35 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా ఉంచాలి. దీనికోసం విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లో అట్రజిన్ 50% పొడి మందును ఎకరాకు 600 గ్రాముల చొప్పున 200 లీటర్ నీటి కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. సుమారు 25 నుంచి 30 రోజులప్పుడు గుంటక లేదా దంతితో అంతరకృషి చేసుకోవాలి. అయితే ఈ పంటకి వెర్రి తెగులు ఆశించే అవకాశం ఉంది. దీన్నే పచ్చకంకి తెగులను కూడా పిలుస్తారు. ఇక ఈ తెగులు లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు, లేత మొక్కలలో అంటే 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఆకుల అడుగు భాగాన తెల్లటి బూజు పెరుగుదల కనిపిస్తుంది. ఆకుల పైభాగంలో లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కంకి దశలో తెగులు సోకినట్టయితే కంకులు పూర్తిగా లేక పాక్షికంగా ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారి గింజలు ఏర్పడవు. తెగులు తీవ్ర దశలో మొక్కలు గిడసబారి 30 రోజులలోపు చనిపోతాయి. ఇక దీని నివారణకి ఏం చేయాలంటే, ప్రధానంగా ఈ తెగులు విత్తనం ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి కిలో విత్తనానికి 6 గ్రాములు ఆఫ్రానెస్టీ 35లను శిలీంద్రనాశిన మందుతో విత్తన శుద్ధి చేయాలి. వ్యాధి సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి. విత్తనాలను 2% అంటే 20 గ్రాముల లీటర్ నీటికి చొప్పున ఉప్పు నీటి ద్రావణంతో శుద్ధి చేసిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం అను శిలీంద్రనాశన మందుతో విత్తన శుద్ధి చేసినట్లయితే విత్తనం ద్వారా వ్యాపించే శిలీంద్ర బీజాలు నశిస్తాయి. పైరు పూత దశలో ఉన్నప్పుడు మాంకోజెప్ 500 గ్రాములు లేదా కార్బండిజం 200 గ్రాములు లేదా బ్లైటాక్స్ 500 గ్రాములను వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక కాటుక తెగులు కూడా అప్పుడప్పుడు ఈ పంటలో కనిపిస్తుంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, సజ్జ కంకులలో గింజలు ఏర్పడే సమయంలో కాటుక తెగులు కనిపిస్తుంది. కంకిలోని కొన్ని పూలు తెగులకు లోనై పెద్ద అండాకారపు సంచులుగా మారిపోతాయి. ఈ సంచులలో నల్లని పొడిలాంటి శిలీంద్ర బీజాల సముదాయాలు ఏర్పడతాయి. ఇవి మామూలు గింజల కంటే పెద్దవిగా ఆకుపచ్చ రంగులో ఉండి పక్వానికి వచ్చిన దశలో ముదురు గోధుమ లేదా నలుపు రంగుకి మారిపోతాయి. దీని నివారణకి ఏం చేయాలంటే, థైరం లేదా కాప్టాన్ అను శిలీంద్రనాశన మందులతో కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేయాలి. పంటలో ఈ తెగులు కనపడినప్పుడు జీనెట్ ఎకరాకు 400 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట మార్పిడి పాటించాలి. లోతు దుక్కులు చేయాలి. తెగుళ్లను తట్టుకునే రకాలను అంటే ABV 04, ICMH 356, PHP 3, PHP 10, HP 15 మొదలైన రకాలను సాగు చేసుకోవాలి. విత్తిన 21 రోజులకు తెగులు సోకిన మొక్కలు 5% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే రిడోమిల్ అనే మందును ఎకరాకు 200 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. ఇక తేనెపంక తెగుల విషయానికి వస్తే, దీనిని ఎర్గాట్ తెగులని కూడా పిలుస్తుంటారు. దీని వలన 58 నుంచి 70% వరకు కూడా పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ తెగులు లక్షణాలు ఎలా ఉంటాయంటే, తెగులు సోకిన కంకుల నుండి గులాబీ రంగు లేదా ఎరుపు రంగు తీయటి జిగురు వంటి పదార్థం కారుతూ ఉంటుంది. ఈ ద్రవం పైన శిలీంద్ర బీజాలు పెరుగుతాయి. జిగురు వంటి పదార్థం ఎండిపోయిన తర్వాత కంకులలోని గింజల స్థానంలో నల్లని లేదా ముదురు గోధుమ వర్ణంలో శిలీంద్ర బీజాలు ఏర్పడతాయి. ఇవి పంట కోత దశలో విత్తనం ద్వారా నేల ద్వారా వ్యాప్తి చెంది తర్వాత పంటలో తెగులను కలిగిస్తాయి. మొక్కలు పుష్పించే దశలో మబ్బుతో కూడిన వాతావరణం, వర్షపు తుంపరలు, చల్లని వాతావరణం తెగులు త్వరగా వ్యాప్తి చెందడానికి దోహదపడుతుంది. ఇక దీని నివారణకు వస్తే, సజ్జ పంటను సకాలంలోనే విత్తుకోవాలి. ఎరువులను సిఫార్సు చేసిన మేరకు మాత్రమే వేసుకోవాలి. టమాటాలో బుడిపెల నియంత్రణ గురించి తెలుసుకుందాం. టమాటాలో కాండం పైన కొన్నిసార్లు చిన్న చిన్న బుడిపెలు గమనిస్తూ ఉంటాం. ఇవి ఎందుకు ఏర్పడతాయి, దాని వలన మొక్కలకు హాని కలుగుతుందా అని రైతులు సందేహపడుతుంటారు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. టమాటా మొక్కల కాండం పైన ముఖ్యంగా నేలకు దగ్గరగా ఉండే భాగంలో 100ల సంఖ్యలో చిన్న చిన్న బుడిపలు ఏర్పడి సన్నటి కేశాలు బయటికి వచ్చి ఉంటాయి. కాండం నేలకు తాకినప్పుడు కానీ, కాండం మొదలకు మట్టి మిశ్రమాన్ని ఎగదోసినప్పుడు కానీ ఈ కేశాలు పూర్తి వేర్లుగా మారుతాయి. వీటిని ప్రాథమిక వేరుమూలాలని కూడా పిలుస్తారు. సాధారణంగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందే క్రమంలో సహజంగా ఈ బుడిపలు ఏర్పడతాయి. దీనిని ప్రాథమిక దశగా పరిగణిస్తారు. టమాటా మొక్కలకు నీటి ప్రసరణ లేదా పోషకాల ప్రసరణకు ఆటంకం కలిగి మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు కొమ్మల చివరల్లో ఆక్టిన్ అనే హార్మోన్ ప్రసరణ కూడా నిలిచిపోయి కొమ్మలో నిల్వ ఉండినప్పుడు ఇవి వేర్లకు సంకేతాలను పంపినప్పుడు ఈ వేరు బుడిపులు ఏర్పడతాయి. కాండం లోపలి భాగంలో గాయాలైనప్పుడు కానీ

కణజాలం పెరుగుదల అడ్డదిడ్డంగా ఉన్నప్పుడు కానీ, నేలలో అధిక తేమ తడి వాతావరణం కలిగి ఉన్నప్పుడు లేదా అతిగా నీటిపారుదల చేసినప్పుడు, మురుగునీటి సౌకర్యం సరిగా లేనప్పుడు, వేరుకుళ్ళు ఆశించే శిలీంధ్రాలు ఇతర కారణాల వల్ల వేర్లు దెబ్బతిన్నప్పుడు మొక్కలలో నీటి ప్రసరణ సరిగ్గా ఉండదు. అంతేకాకుండా మొక్కల వేర్లకు నీరు ఎంత అవసరమో గాలి కూడా అంతే అవసరం. అయితే కొన్నిసార్లు మొక్కలకు నీటి తడులు ఎక్కువగా ఇచ్చినా, అధిక వర్షాలు సరైన మురుగునీటి సౌకర్యం లేనప్పుడు మొక్కల వేర్లకు గాలి అందక శ్వాసక్రియ నిలిచిపోయి మొక్కలు ఉక్కిరిబిక్కిరవుతాయి. ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడటానికి మొక్కలు కాండం ద్వారా వేరు బుడిపలను ఏర్పరచుకొని వాటి ద్వారా గాలిని పీల్చుకుంటాయి. ఈ బుడిపలు సాధారణంగా కాండ రంగులోనే ఉంటాయి, కానీ కొన్నిసార్లు తెల్లగా ఉండి ఆ తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. ఇక ఈ బుడిపలు ఎలా నియంత్రించాలంటే, ఈ వేరు బుడిపల వల్ల మొక్కలకు ఎలాంటి హాని లేకపోయినా కొన్నిసార్లు మొక్కలలోని ఇతర సమస్యలకు సంకేతంగా కూడా ఈ బుడిపలు ఏర్పడతాయి. కాబట్టి రైతులు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలలో వేరుకుళ్ళ లక్షణాలు కానీ లేదా నీటిపారుదల సక్రమంగా ఉందా లేదా ఇలాంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కొక్కసారి కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు అందులో కొన్ని రసాయనాలు ఆక్టిన్ హార్మోన్ లాగా అనుకరించడం వల్ల కూడా ఈ బుడిపలు ఏర్పడతాయి. కనుక ఈ మొక్కలకు దగ్గరగా కలుపు మందులను పిచికారీ చేయకుండా తగు మోతాదులో నీటిని అందిస్తూ మురుగునీటి సౌకర్యం కలిగిస్తే మొక్కల వేర్లకు గాలి ప్రసరణ బాగా ఉండి వీటి ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న పాల్గొన్నారు. విజయవాడలోని లోక్భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు. దేశంలో పెట్టుబడి గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్ ట్రెడిషన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్. అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్ ఆఫ్ హిస్టరీ, ఏ హిస్టరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద షేర్డ్ డివోషనల్ ట్రెడిషన్స్ ఆఫ్ రివర్స్ అండ్ ట్రేడ్ రూట్స్ దట్ కనెక్టెడ్ అవర్ పీపుల్స్ లాంగ్ బిఫోర్ మోడర్న్ బార్డర్స్ వేర్ డ్రాన్.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అమరావతి నుంచి తుమ్మలపెంటకు చేరుకుని ముఖ్యమంత్రి ముందుగా లబ్దిదారుల కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదికలో నిర్వహించే సభలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. డేటా సాంకేతికత ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, గనుల రవాణా వంటి అంశాల్లో పర్యవేక్షణ పెంచాలని, అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డును రూపొందించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ, హంద్రీనీవ, వంశధార తదితర ప్రాజెక్టులకు కూడా గడువులు ఖరారు చేశామని మంత్రి పేర్కొంటూ,
2: రేపు భవిష్యత్తులో ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్ లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా రివ్యూస్ లో ఐడెంటిఫై చేసి 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుల్ని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో ఏ నెల ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనే విషయాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు అధికారులు అంకిత భావంతో సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు లోక్భవన్లో నిన్న గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ది, సమాజ పురోగతికి కట్టుబడి పనిచేయాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకుని శివరాత్రి లాంటి పర్వదిన టైంలో కూడా ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు.
0: దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాద రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన తెలంగాణ డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ రాష్ట్ర భద్రతా సలహాదారు బి శివధర్ రెడ్డి, డీజీపీ

న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సుదృఢం కర్తుం కేంద్రితం ఆసీదితి. న్యాయాధీశేన యశవంతవర్మణా సంబద్ధానాం ఆరోపాణాం అన్వేషణం కుర్వతి న్యాయాధీశాన్వేషణ సమితి హ్యః లోక్సభాయాః అధ్యక్షం ఓం బిర్లాం ప్రతి సంసదర్భవన స్వస్య ప్రతివేదనం సమర్పితవతి. స్వాస్థ్య అధికారిణః మన్యంతే యత్ కాంగో లోక్తాంత్రిక గణరాజ్యే ఈబోలా ప్రకోపః కతిపయ సప్తాహ పూర్వం ఆరబ్ధః ఇతి. అధునా మృతానాం సంఖ్య అష్టాదశోత్తరైకశతం యావత్ సంభూయ ఇతోపి వర్ధతే. సర్వకారః అంతర్జాలమాధ్యమేన ప్రచలితం ఏతద్ అభియోగం నిష్కాశయత్ యత్ మందిరస్య స్వర్ణ సంచయస్య వినిమయ రూపేణ సర్వకారః దేవాలయానాం కృతే స్వర్ణబంధపత్రాణి నిర్గమిష్యతి ఇతి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇత్యస్య ద ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇత్యుక్తే PIB ఇత్యనేన ఉక్తం యత్ ఏతద్ ప్రతిపాదనం మిథ్యా అస్తి ఇతి. ప్రియాః శ్రోతారః, అంతే క్రీడావార్తాయాం. IPL ఇతి క్రికెట్ క్రీడాయాం సన్రైజర్స్ హైదరాబాద్ దళం ఆతిథేయ చెన్నై సూపర్ కింగ్స్ ఇది దళం గతరాత్రో పంచస్థోభైః పరాజిత్య ప్లే ఆఫ్ ఇతి స్థానం ప్రాప్తవత్. చెన్నై సూపర్ కింగ్స్ ఇత్యనేన నిర్ధారితస్య ఏకాశీత్యధికైకశతం లక్ష్యస్య అనుసరణం కురుతా సన్రైజర్స్ హైదరాబాద్ ఇత్యనేన ఏకోనవింశతిః కందుకక్షేపణచక్రేషు ఏవ లక్ష్యం అతిక్రామితం ఇతి వార్తాః.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు ఈ ఉదయం 7 గంటలకు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ రేఖలు. భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్. అలాగే వేసవిలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి డాక్టర్ వెంకట శివారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం నీలం సంజీవ రెడ్డి గారి జయంతి విశేషాలు, పట్టణం కే పద్మావతి, చివరిగా లలిత గీతాలు వింటారు. 8:00 ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ వింటారు. 8:35 చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో జువ్వలదిన్న వెంకటేశ్వరులు గారి నాదస్వర వాయిద్యం వించారు. ప్రత్యేక డోలు జి రాంపండు. 9:30 నమస్తే అమరావతి సినీ గీతాలు. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే అతిథి సినీ గీతాలు వింటారు. 10:30 ప్రముఖ కవి చలం జయంతి సందర్భంగా సమకాలీన శ్రీవాదం, చలం దృక్పథం అనే అంశం గురించి వాయువిలాల సుబ్బారావు గారి ప్రసంగం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమంలో సంగీత రాగాలైన సైంధవి, ద్విజావంతి రాగాలపై శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి ప్రసంగం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 సినీ గీతాలు. 12:10 లాహిర్ లాహిర్లో. 12:40 జీవన లహరి కార్యక్రమంలో రంగస్థల నాటక రంగంలో నా అనుభవాలు శ్రీ కె వెంకట సుబ్బయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 1:10 సినీ గీతాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో డలంకి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం లలిత గీతాలు. అలాగే రాత్రిపూట తినకూడని పళ్ళ గురించిన విశేషాలు వింటారు. 2:30 సినీ గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 హిందీ పాఠం శాంతికి రహీమే. 10వ తరగతి పాఠం వింటారు ఉపాధ్యాయురాలు శ్రీమతి సిహెచ్ పావని, విద్యార్థిని ఎం స్వరూప.

0: 4:45 లయ విన్యాసం. డాక్టర్ గుండేశ్వరరావు గారి డోలు వాద్యం వింటారు. 5 గంటలకు సినీ గీతాలు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో బాల విరహ విహార్ పెనుగంచిప్రోలు ఎంపీపీ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పంట సీమల కార్యక్రమంలో వేసవిలో వేసుకోదగ్గ కొర్ర రకాల గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం, అలాగే బీట్రూట్ సాగు గురించి తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సమయం 7:05 అవస్తుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
2: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కే సాథ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా. యే యూనిక్ ఆర్ స్పెషల్ అగ్రిమెంట్ హమారే బీచ్ టాలెంట్ టెక్నాలజీ ఆర్ మ్యూచువల్ ట్రస్ట్ కా అగ్రిమెంట్ హై. ఇసి అగ్రిమెంట్ కే మాధ్యమ్ సే ఎఫ్టా కంట్రీ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై.
1: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు, పోటీ స్ఫూర్తిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయ్లో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసూటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి, అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్ధతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
3: 1.72 crore LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Regarding American waiver on Russia, I will like to emphasize that we have been purchasing from Russia earlier and before waiver also, during waiver also and now also. So it is basically the commercial sense which should be there for us to purchase. There is no shortage of crude. Enough crude has been tied up. This whatever waiver or no waiver, it will not affect our supplies and all efforts have been taken to that effect.
1: IPL cricket lo bhaganga ninna ratri Chennai lo jarigina match lo Chennai Super Kings pai Sun Risers Hyderabad jattu 5 wicketla tedato vijayam sadhinchi playoff ku cherukundi. Toss gelichi modata batting chesina Chennai Super Kings nirnita 20 overlalo 7 wicketla nashtaniki 180 parugulu chesindi. Sun Risers Hyderabad 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు, ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2 సమయం 7:15.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 15వ శ్లోకం. శరీర వాంగ్మనో

నరహ మానవుడు శరీర వాంగ్ తన శరీరంతోనూ, మనోభిహి వాక్కుతోనూ మనస్సుతోనూ, న్యాయం వా ధర్మసమ్మతమైనది గాని విపరీతం వా ధర్మ వ్యతిరేకమైనది గాని అయినటువంటి యత్ కర్మ ఏ పనిని ప్రారభతే నిర్వర్తిస్తున్నాడో తస్య ఆ పనికి ఏతే ఇప్పుడు చెప్పిన ఈ పంచ ఐదు హేతవః కారణాలు అవుతున్నాయి. శరీర వాంగ్మనోభిర్

0: అర్జున, మానవుడు తన శరీరంతో గాని వాక్కుతో గాని మనస్సుతో గాని ఏ పని చేసినా సరే అది న్యాయమైనా అన్యాయమైనా ప్రకృతి సిద్ధ సహజ క్రియ అయినా సరే దానికి వెనుకటి శ్లోకంలో చెప్పుకున్న 5 అంశాలే కారణాలు. ఆ 5 అధిష్టానం, కర్త, కరణం, పృథక్ చేష్టా, దైవం. ఈ 5 అంశాలే కారణాలవుతున్నాయి. కర్మలను ఎన్ని రకాలుగా విభజన చేసినా సరే వాటన్నిటికీ కారణాలు పైన చెప్పుకున్న 5 అని తేలుతోంది. ఈ 5ంటిలోనూ జీవాత్మ అనేవాడు లేడు అని మనం జాగ్రత్తగా గుర్తించాలి.
1: శరీర వాంగ్మనోభిర్

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: హృదయరేఖలో ఇప్పుడు వినండి ఆలోచనాలోచనం సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్.
1: ఆలోచనాలోచనం లోజూపును వెలిగించే చిరుదీపం సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ.
3: దయాభావం జీవుల మధ్య ఒక సుకుమార బంధాన్ని అల్లుతుంది, పూల మధ్య దారంలాగా. అది సృష్టి మనుగడకు ఆధారం. అది ఒక్కొక్కసారి స్నేహంగా, మరోసారి భక్తిగా, బాధ్యతగా, కర్తవ్యంగా, పలురూపాలతో ధర్మాచరణ వైపు నడిపిస్తుంది. భీష్ముడు ఒకసారి ధర్మరాజుకు దయాళువుల గుణమెలా ఉంటుందో ఒక కథ ద్వారా చక్కగా వివరించాడు. పూర్వం కాశీరాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు. అతను రోజూ అడవులకు వెళ్లి వేటాడేవాడు. విషం పూసిన బాణాల్ని ప్రయోగించి మృగాల్ని వేటాడటం అతని ప్రత్యేకత. ఒకసారి అతని బాణం గురి తప్పి ఒక చెట్టు కాండంలో లోతుగా గుచ్చుకుంది. అందున ఆ చెట్టు పూలతో, పండ్లతో, పచ్చని కాపురంలా ఉంది. బాణానికి ఉన్న విషం చెట్టులో ప్రవేశించి క్రమంగా చెట్టంతా వ్యాపించింది. విషప్రభావం వల్ల చెట్టు ఆకులన్నీ ఎండిపోయాయి. పూలు, కాయలు రాలిపోయాయి. కొన్నాళ్లకు ఆ చెట్టు ఎండి మూడయ్యింది. చెట్టుపైన ఉండే పక్షులన్నీ ఎగిరిపోయాయి. ఇంకో పచ్చని చెట్టుని ఆశ్రయించాయి. కాని ఆ చెట్టు తొర్రలో ఎప్పట్నుంచో ఉన్న ఒక చిలుక మాత్రం ఆ చెట్టును వదిలి వెళ్లలేదు. చుట్టుపక్కల దొరికే నాలుగు గింజలు తింటూ బతుకుతోంది. చిలక కూడా చిక్కిపోతోంది. అయినా దానికి ఆ చెట్టుపైన ప్రేమ తగ్గలేదు. సుఖ దుఃఖాలలో సమానభావం కలిగిన ఆ చిలక ప్రవర్తన చూసి దేవేంద్రుడికి కూడా ఆశ్చర్యం కలిగింది. పక్షిజాతిలో కూడా ఇంత గొప్ప గుణం కలవారున్నారా అని నివ్విరపోయాడు. వెంటనే ఆ ఇంద్రుడు మానవరూపం ధరించి చిలక దగ్గరకు వెళ్ళి, నీవల్ల ఈ సుఖజాతి ధన్యమైంది. నువ్వు ఎండి మూడైపోయిన ఈ చెట్టును విడిచిపెట్టకుండా ఉండటానికి కారణం ఏదైనా ఉందా అని అడిగాడు. చిలక వినయంతో అంది, దేవేంద్ర, మిమ్మల్ని గుర్తించగలిగాను. నాకు ఆశ్రయమిచ్చిన ఈ చెట్టును విడిచి వెళ్లలేకపోతున్నాను. అది విని ఇంద్రుడు అన్నాడు, నీ సౌజన్యం గొప్పదే కాని ఈ చెట్టు మూడైపోయింది. ఆకులు లేవు, పండ్లు లేవు. దీని ఆయుష్ తీరిపోయింది. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. నీ తోటి పక్షులన్నీ వేరే చెట్టుని ఆశ్రయించాయి. నువ్వు కూడా తక్షణమే ఈ చెట్టును విడిచిపెట్టి ఇంకో పచ్చని చెట్టును చూసుకో. ఇంద్రుడి మాటలు విన్న చిలక అంది, నేను ఈ చెట్టుపైనే పుట్టాను, పెరిగాను. మంచి మంచి విషయాలు ఇక్కడే నేర్చుకున్నాను. ఈ కొమ్మలు, ఈ తొర్ర, దీని నీడ నా ఆటపాటలకు వేదికలయ్యాయి. ఈ చెట్టు తల్లిలా నన్ను పెంచి పోషించింది. అందుకే నాకు ఈ చెట్టు తల్లిపైన ఇంత ప్రేమ, ఇంత భక్తి. నేను దయారూప ధర్మాన్ని ఆశ్రయించాను. ఈ తల్లి ఆకులతో, పండ్లతో కళకళలాడుతున్నప్పుడు ఆమె ఒడిలో హాయిగా కాలం గడిపిన నేను ఇప్పుడు దురవస్థలో ఉన్న ఆమెను విడిచి వెళ్లటం ధర్మమేనా? విధివశాత్తు దైన్యంపాలైన ఆత్మీయుల్ని నిర్దయతో విడిచివెళ్లటం సమంజసమా? దయాభావం ఉత్తమ ధర్మమని మీకూ తెలుసు కదా దేవేంద్ర. ధర్మసారాలైన ఆ చిలక పలుకులకి దేవేంద్రుడు బాగా ఆనందించాడు. ఆయన ప్రసన్నుడై, ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. వెంటనే చిలక, ఈ చెట్టు మునుపటిలాగా జీవం పొంది పచ్చగా కళకళలాడాలి అని ఇంద్రుని కోరింది. దాని నిస్వార్థ భక్తికి, శీల సంపత్తికి ప్రసన్నుడైన ఇంద్రుడు ఆ చెట్టుపై అమృతం చిలకరించాడు. వెంటనే ఆ మోడు లేలేత చిగుళ్లతో, ఫలపుష్పాలతో పూర్వంలా శోభిల్లుతూ మళ్లీ ఆ అడవికి అందం చేకూర్చింది. అది చూసి చిలక ఆనందంతో కొమ్మకొమ్మను పలకరిస్తూ చెట్టుతల్లిని హత్తుకుంది. ఆ చిలకను చూసి సంతృప్తితో దేవేంద్రుడు స్వర్గానికి వెళ్లిపోయాడు. భీష్ముడు ఈ కథను ముగించి ధర్మరాజుతో అన్నాడు, దయాభావం గొప్పది. మనకి ఆశ్రయమిచ్చి సుఖ సంతోషాల్ని అందించినవారు హఠాత్తుగా ఆపదల పాలైతే వారిని విడిచిపెట్టక కృతజ్ఞతతో మెలగటం ఉత్తమ ధర్మం. నిజమే, అది చెట్టైనా, దేశమైనా, మిత్రులైనా కన్న తల్లిదండ్రులైనా మన సుఖ సంతోషాలకు కారణభూతులెవరైనా ఆపన్నులైనప్పుడు వారిని విడిచిపెట్టక అండగా ఉండటం ఉత్తమ ధర్మం కదా.
1: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం మీరింతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ. విజయవాడలో 60 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యాసంస్థ కేబిఎన్ కాలేజ్ ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ అత్యుత్తమ ఫలితాల కోసం ఒకే ఒక ఎంపిక నాకే డబుల్ ప్లస్ గుర్తింపుతో కృష్ణా యూనివర్సిటీలో అగ్రగామి సంస్థ కేబిఎన్ కాలేజ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9182907747.
0: ఇప్పుడు వినండి, వేసవి కాలంలో వచ్చే వ్యాధులు, బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి డాక్టర్ వెంకట శివారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: డాక్టర్ వెంకట శివారెడ్డి గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ వెంకట శివారెడ్డి గారు, మీరు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మంగళగిరిలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్లో వైద్య సేవలు అందిస్తున్నారు కదా. అలాగే అంతకుముందు భారతదేశంలో చాలా వైద్య సంస్థల్లో కూడా మీరు పనిచేసినటువంటి అనుభవజ్ఞులు. ప్రధానంగా డాక్టర్ గారు, ఇప్పుడు వేసవిలో తీవ్రమైనటువంటి ఎండలు గమనిస్తున్నాం డాక్టర్ గారు. అయితే ఈ ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళకి వడదెబ్బ తగిలింది అని, లేదంటే నీరసం వచ్చి పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు, ఇలా అంటుంటారు డాక్టర్ గారు. అసలు ఈ వేసవిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయండి ఈ వేసవి కాలంలో జనరల్గా ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే?
5: ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే చాలా సమస్యలు వస్తాయి. సో దాంట్లో అన్నీ మనకి హెల్త్ సీరియస్ కాకుండా కొన్ని చాలా సులువుగా మనం ప్రికాషన్స్ తీసుకుంటే కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అట్ హౌస్ హోల్డ్ లెవెల్స్లో ఉండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎండాకాలంలో జస్ట్ హీట్కి ఎక్స్పోజర్ అయ్యనుకోండి, జస్ట్ మన బాడీ నుంచి జనరల్ వీక్నెస్ లాగా ఫీల్ అవ్వచ్చు. అది కొంచెం సివియారిటీ పెరిగింది అనుకోండి, సో ఒక ప్రాబ్లం, ఒక హీట్ సింకోప్ అంటామన్నమాట. సో హీట్ సింకోప్లో ఏమవుతుందంటే మన బాడీకి టెంపరేచర్స్ పెరగదు, కానీ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళే పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్ డైలేట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మన బాడీ రక్తనాళాలు డైలేట్ అయ్యి సో మన బాడీలో ఉన్న హీట్ని బయట పంపించడానికి ట్రై చేస్తాయి అన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఎక్కువ పెరిఫెరల్స్గా హార్ట్ కాకుండా సో నాళాల్లో ఎక్కువ కలెక్షన్ అయిపోతుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి రిటర్న్ బ్లడ్ అనేది హార్ట్కి తక్కువ వచ్చి, సో తక్కువ ఎప్పుడైతే హార్ట్కి వస్తుందో మన బ్లడ్కు బ్రెయిన్ కూడా తక్కువకి వెళ్తుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ బ్లడ్ సప్లై బ్రెయిన్ తక్కువ అవుతుందో అప్పుడు మనకి సింకోప్ అనే ఒక సిమ్టమ్ వస్తుంది. అలాంటంటే మీరు ఆల్రెడీ విని ఉంటారు, స్కూల్స్లో కానీ పనిచేస్తున్న కానీ వర్క్ ప్లేసెస్లో కానీ లేకపోతే అవుట్డోర్స్లో కానీ సడన్గా కళ్ళు తిరిగి పడినట్లు అనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని మనం హీట్ సింకోప్ అని అంటామన్నమాట. సో దానికి ఏం లేదు, మనకి ఇమ్మీడియట్గా ఆ పర్సన్ని ఒక రెస్టింగ్ పొజిషన్లో పండుకోబెట్టి జస్ట్ హెడ్ కొంచెం లో చేసి కాలు కొంచెం పైకి ఎత్తామనుకోండి, అప్పుడు బ్లడ్ సప్లై గ్రాడ్యువల్గా హార్ట్కి వాపస్ వచ్చి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్తో బ్రెయిన్ ఇంప్రూవ్ అయ్యి సో వాళ్ళు మళ్ళీ సుపలేకి వస్తారనమాట. ఇదేం మనకేం లైఫ్ థ్రెటనింగ్ అంటే మన జీవితానికి డేంజర్ అనేది కాదనమాట. సో అది ఒక హీట్ సింకోప్ అంటాం. ఇంకోటి ఏమవుతుందంటే మన బాడీలో ఎప్పుడైతే హీట్ ఎక్కువవుతుందో ఇలాంటి ఎండాకాలంలో అర వేసవి కాలంలో, సో మన బాడీలో కంట్రోల్ మెకానిజం ఏంటంటే స్వెట్ బయటకు వెళ్ళి అది ఎవాపరేట్ అయితే మన బాడీ హీట్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే స్వెట్ బయటకు వెళ్తాదో దాంట్లో కొన్ని సాల్ట్స్, సో ఏదో మనం అనుకున్నామో లవణాలు, అవి కూడా బయటకు వెళ్తాయి అన్నమాట. సో అలాంటి మన బాడీలో సోడియం క్లోరైడ్ అనేది తగ్గినప్పుడు సో మన మజల్స్లో ఒక క్రాంప్స్ అంటే కొంచెం నొప్పిగా ఉంటాయి, స్పాసం లాగా ఇలా పట్టుకునేట్లా అనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని మనం హీట్ క్రాంప్స్ అనుకోవచ్చు, అది ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాసి ఇంకా సీరియస్ పెరిగిందనుకోండి, సో నెక్స్ట్ మనం హీట్ ఎగ్జాషన్ అంటాం. అప్పుడేమవుతుందంటే సో మన కోర్ బాడీ టెంపరేచర్ అంటే మన ఎప్పుడైతే మనకి ఈ కంట్రోల్ మెకానిజం కొంచెం అఫెక్ట్ అయ్యి బాడీ టెంపరేచర్ పెరిగిందనుకోండి, పెరుగుతుంది కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ పెరగదు. థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేసామనుకోండి 102 ఫారెన్హీట్ దానికో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ వెళ్ళదు హీట్ ఎగ్జాషన్లో. అప్పుడేమంటే మన థర్మోరెగ్యులేషన్ అనేది అఫెక్ట్ అవుతుంది కానీ స్వెట్టింగ్ అనేది మనం చూడొచ్చు, లక్షణాల్లో స్వెట్టింగ్ ఉంటుంది కానీ సీరియస్నెస్ ఎక్కువ ఉండదు అన్నమాట. చిన్న చిన్న లక్షణాలు రావచ్చు, కొంచెం తలనొప్పిలాగా కానీ, కొంచెం వికారంగా ఉండేలాగా కానీ, అలాంటి లక్షణాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అనుకుంటాం మనం హీట్ ఎగ్జాషన్, అది మన టెంపరేచర్ 102 వరకు వెళ్తుంది అన్నమాట. అలాంటి వాళ్ళకి మనము జస్ట్ అవన్నీ మనము ఆల్రెడీ అబ్జర్వ్ చేసి వాళ్ళని ఒక కూల్ ప్లేస్ తీసుకెళ్ళి వాటర్ ఇప్పించి రెస్ట్ తీసుకోగలిగితే నార్మల్ అవుతారు. అదే కాకుండా ఇంకా సీరియస్నెస్ ఎక్కువ, హీట్ ఎక్కువగా ఎక్స్పోజర్ అయ్యారనుకోండి, అది ఇంకా సీరియస్ కండిషన్కి వెళ్తుంది అన్నమాట. అప్పుడు మన కోర్ బాడీ టెంపరేచర్ అంటే మన లోపల ఉన్న బాడీ టెంపరేచర్ 102 కన్నా ఎక్కువ వెళ్ళి 104 కావచ్చు, 105 కావచ్చు, 106 కావచ్చు, అలా ఎక్కువైందనుకోండి వాళ్ళకి మనకి వడదెబ్బ కొట్టడం అలాంటి లక్షణాలు వస్తాయన్నమాట. ఆ వడదెబ్బలు కూడా మనకు 2 రకాలు ఉండొచ్చు. ఒకటి చాలా సీరియస్నెస్ అంటే వాళ్ళ స్పృహ తప్పిపోవడం అవుతారు, కొంతమంది జస్ట్ సీరియస్ సింప్టమ్స్ వస్తాయి, వికారంగా ఉండి వాంతులు అయ్యి స్వెట్టింగ్ కంప్లీట్గా లేకుండా స్కిన్ ఫుల్ రెడ్గా అయిపోయి డ్రైనెస్గా ఉండి, సో ఇలాంటి లక్షణాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి మనం ఇమ్మీడియట్గా కూల్ ప్లేస్కి వెళ్ళి తీసుకెళ్ళి కోల్డ్ వాటర్ స్పంజింగ్ లాగా, సో ఆ కోల్డ్ వాటర్ కూడా చాలా కోల్డ్ ఉండకూడదు, సో మేబీ అప్ టు 15 డిగ్రీస్ అలాంటి కోల్డ్ వాటర్ ఉన్న దాంట్లో టైట్గా వేసుకున్న బట్టలు ఉంటే తీసేసి ఒక పలసన బట్ట తీసుకొని నీటిలో ముంచి జస్ట్ వైపింగ్ స్పంజింగ్ లాగా చేసి కూలింగ్ చేయడానికి ట్రై చేయాలి. వాళ్ళు స్ట్రిప్లోకి వచ్చారనుకోండి, మాట్లాడుతున్నారంటే మనకు ఓరల్ ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి, ఇచ్చి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది, లేకపోతే ఫిట్స్ వచ్చాయి, కొందరికంటారు కదా కన్వల్షన్స్ ఫిట్స్ అలాంటివి వచ్చాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి మనము హాస్పిటల్ డెఫినెట్గా షిఫ్ట్ చేయాల్సిందే. వైద్యుల పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, మనం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. మనకి ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 102 అలాంటి అంబులెన్సెస్కి మనము ఫోన్ చేసి చెప్పొచ్చు, కానీ ముందుగా వాళ్ళకి ఇలాంటి సింటమ్స్ కూడా చెప్పొచ్చు. ఇలా హీట్ స్ట్రోక్ వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఈ మధ్య అంబులెన్స్లో కూడా వాళ్ళు ఐస్ ప్యాక్స్ కానీ కూలింగ్ చేసే ఎక్విప్మెంట్ అంతా ఉంచుతారనమాట. సో అలాంటి అంబులెన్స్ చేస్తే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనమాట.
4: డాక్టర్ గారు, ఎక్కువగా ఎవరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది, అంటే పిల్లలక, మధ్య వయస్కులక, వయోధికులక, ఎవరు ఎక్కువగా దీని బారిన పడేటువంటి అవకాశం ఉందండి?
5: సో ఈ వేసవికాలంలో హీట్ ఎక్స్పోజర్ అనేది అందరికీ అవుతుంది, కానీ మనం ఏజ్ ప్రకారం చూసుకుంటే చిన్నపిల్లలు 4 సంవత్సరాల నుంచి చిన్న వాళ్ళకి, లేకపోతే చాలా ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళకి, మేబీ 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళకి, మళ్ళీ ప్రెగ్నెంట్గా ఉన్న స్త్రీ, గర్భవతి స్త్రీలు, సో వీళ్ళు కొంచెం మనం ఎక్కువ వల్నరబుల్ అని అంటాం అన్నమాట. అడల్ట్స్ కంపారిజన్ చేస్తే వీళ్ళు తొందరగా ఎక్స్పోజర్ అయ్యి హెల్త్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇవే కాకుండా ఎవరైతే వర్కర్స్ మనకి అవుట్డోర్స్ చేస్తారు, వ్యవసాయం చేసే రైతులు, ఇండస్ట్రీస్లో ఈ మెకానిక్స్ కానీ, లేకపోతే హెవీ మెషినరీ ఆపరేట్ చేసేవాళ్ళు కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, లేకపోతే మన ట్రాఫిక్ పోలీస్ పర్సన్స్ కానీ, కొత్తగా సిటీస్లో అయితే మన డెలివరీ బాయ్స్ కానీ, మన రోడ్స్ క్లీనింగ్ స్టాఫ్ ఉంటారు కదా, ఎవరైతే అవుట్డోర్స్లో వాళ్ళ ఆక్యుపేషన్ అదే ఉందో, సో వాళ్ళందరూ కూడా అట్ రిస్క్, మనం వల్నరబుల్ అని అంటున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటారన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనము ఎక్కువ ఈ అవగాహన పెంచి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట.
4: బీపీ, షుగర్ ఉన్నటువంటి వాళ్లకు హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్, వడదెబ్బ ఇలాంటి అంటాం, వాళ్ళకి ఇలాంటి జరిగే అవకాశం ఏమైనా తొందరగా ఉంటుందా, వాళ్ళు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి?
5: బీపీ, షుగర్ ఉన్న కానీ, లేకపోతే వేరే ఏదైనా క్రానిక్ ఏదైనా డిసీజెస్ ఉన్నవాళ్ళు, కొంచెం స్పెషల్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షుగర్ ఉన్న పర్సన్స్కి సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగమంటాం అన్నమాట. సో వాళ్ళ వాటర్ ఎక్కువ తాగితే వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ టాయిలెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాటర్ తాగడమే తగ్గిస్తారన్నమాట. నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్, సో వాళ్ళకి మనం ఎక్కువ వాటర్ తాగడని చెప్పకూడదు, ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బాడీ ఇంకా వాటర్ రిటైన్ అయ్యి ఇంకా హార్ట్ కండిషన్ ఇంకా సివియారిటీకి వెళ్తుంది అన్నమాట అలాంటి వాళ్ళు. నెక్స్ట్ ఈ బీపీ ఉన్న వాళ్ళకి, సో ఎక్కడైతే మనం ఎక్కువ సాల్ట్ యాడ్ చేస్తామో ఆ సాల్ట్ యాడ్ చేస్తే బీపీ పేషెంట్స్కి కొంచెం ఇంకా ఎక్కువ బీపీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి అడ్వైస్ చేసేటప్పుడు ఎస్పెషలీ ఎంత వాటర్ తాగాలి, ఎప్పుడు సాల్ట్ వేసుకోవాలి, ఏ మెడిసిన్ వాడుతున్నారో ఆ మెడిసిన్ వల్ల మనకి వాళ్ళకి అడ్వైజెస్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో అవి కాకుండా కొందరు ఏమైనా మన హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి రక్తం కొంచెం పలసటగా ఉండడానికి కొన్ని ట్యాబ్లెట్స్ వాడతాం అన్నమాట. సో అలాంటి పేషెంట్స్ కూడా మనకి హిస్టరీ తెలిసి ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి డీహైడ్రేషన్ అయిందనుకోండి, సో వాళ్ళకి క్లాటింగ్, సమ్ పేషెంట్స్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి స్పెషల్ అడ్వైజెస్ ఇవ్వాల్సి వస్తుంది.
4: డాక్టర్ గారు, ఏదైనా ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారనుకోండి, వడదెబ్బ తగిలింది అని అనేస్తూ ఉంటాం మనం, వెంటనే ఏం చేయొచ్చు? మజ్జిగ ఇవ్వండి, కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి ఇలా అంటుంటారు ప్రథమ చికిత్సగా.
5: సో ఎవరైతే హీట్ ఎక్స్పోజర్ అయ్యి వాళ్ళకైతే లక్షణాలు కనిపిస్తున్నాయో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు స్వయంగా హెల్ప్ చేసుకోగలిగితే ఓకే, లేకపోతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే వేరే సరౌండింగ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆర్ వర్క్ ప్లేస్లో పనిచేస్తున్న వాళ్ళ కలీగ్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే సస్పెక్ట్ చేస్తున్నామో సన్ ఎక్స్పోజర్ అయింది, హీట్ ఎక్కువైందని, వాళ్ళకి కూల్ ప్లేస్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ ఇది. సో నెక్స్ట్ మన దగ్గర ఆప్షన్స్ ఉంటే కోల్డ్ వాటర్ స్పంజింగ్, వాళ్ళతో అసలు రెస్ట్ పొజిషన్లో పెట్టేసి ఎక్స్పోజర్ పార్ట్స్లో లైక్ ఫేస్ కావచ్చు, నెక్ కావచ్చు, కొంచెం బట్టల పైకి ఎత్తి కడుపు ఏరియా కావచ్చు, చెంకలో కావచ్చు, అలాంటి ప్లేసెస్లో కోల్డ్ స్పంజింగ్ లాగా అలాంటి చేయాలి. తడిగుడ్డతో తుడవాలి. అది కాకుండా మనకి తాగడానికి వాళ్ళు తాగగలిగేట్లుగా ఉంటే, సో ఏది అవైలబుల్లో ప్రజెంట్ క్లీన్ వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, మజ్జిగ కాస్త కాస్త ఉప్పు మిక్స్ చేయొచ్చు, అది కాకుండా కొబ్బరి నీళ్ళు కావచ్చు, అవి కాకుండా గంజి, ఇప్పుడు విలేజెస్ అనుకోండి గంజి కూడా మనం రైస్ వాటర్ అంటాం కదా, ఆ గంజి కూడా తాపించవచ్చు. అవి కాకుండా ఏదో లిక్విడ్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఉందనుకోండి అది కూడా ఇవ్వచ్చు. కానీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లో ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసే అవసరం లేదు. కానీ మనం కొంచెం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే కూల్ డ్రింక్స్. మనం ఏమంటే కూల్ డ్రింక్ అంటే తొందరగా తక్కువ చేస్తున్నాం అని. సో ఆ కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది, అవి తప్పింగా డీహైడ్రేషన్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట, అవి కొంచెం అవాయిడ్ చేయాలి. సో ఇంప్రూవ్మెంట్ అవుతుంటే మనం అదే అబ్జర్వ్ చేసి ఒక ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ ఇవ్వచ్చు. ఇన్ కేసు ఏమైనా ఇంకా సివియర్ వర్సనింగ్ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా మన వైద్యుల పరిహారంలోకి రెఫర్ చేయొచ్చు అనమాట. సో మన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే మనకి ఏదో నియర్ బై ఏ ఫిజిషియన్ అయినా పర్వాలేదు, వాళ్ళకి రెఫర్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం చెప్పాలి.
4: డాక్టర్ గారు, అసలు ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
5: సో మనం జనరల్గా తీసుకోవాలని జాగ్రత్తలు ఏంటంటే, సో మనకందరికీ తెలిసిందే ఈ మధ్య ఎండ ఎక్కువ ఉంటుంది. సో మనం ఏమైతే పని చేసుకోవాలనుకుంటామో ఆ పనులు మనము ఎండ లేనప్పుడు, అంటే యూజువల్గా పొద్దున్న 10 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం మేబీ 3-4 గంటల తర్వాత అలా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇన్ కేస్ సమ్ వర్క్ ఉంటుంది వెళ్ళనే వెళ్ళాలన్నప్పుడు మనం పర్సనల్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్, అంటే ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లాగా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గొడుగు తీసుకెళ్లడం, లేకపోతే హ్యాట్ కానీ క్యాప్ పెట్టుకోవడం, ఫుల్ కవర్ చేసుకోవడం, బట్టలు యూజువల్గా వైట్ కలర్గా లూజ్గా లైట్ కలర్తో ఉండే బట్టలు వేసుకోవడం, మళ్ళీ ఎక్కువ ఎక్స్పోజర్ కాకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడము, లేకపోతే వాళ్ళతో పాటు ఒక వాటర్ బాటిల్ కానీ ఏదైనా లిక్విడ్స్ క్యారీ చేయడము, వాటరు థర్స్టి కాకుండా కానీ, అంటే మనకి ఇంకా నీళ్ళు తాగాలి అనిపించట్లేదు అయినా కానీ ఎండాకాలం కాబట్టి 1 గ్లాస్ 1 గ్లాస్ వాటర్ తాగుతూ ఉండాలి. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ మధ్య మనకి మన సిటీస్లో చూసామనుకోండి, కార్స్లో ఎక్కువ ట్రావెల్ చేస్తాం, సో మనం ఎక్కడెక్కడ పార్క్ చేస్తాం వెహికల్, వేడిగా అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా మనం వెళ్ళి స్టార్ట్ చేయడం కూడా అది కూల్ అవ్వడానికి టైం పడుతుంది. సో యూజ్గా ఏం చేస్తామంటే, ఒకసారి కార్ ఇటువైపు నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని కార్లో నుంచేసి 2 మినిట్స్లో వచ్చేస్తాం అలా వెళ్తారనమాట. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. పిల్లలతో కార్ లాక్ చేసిన కార్లో వదిలేయడం కానీ, పెట్ డాగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అప్పుడు కార్లో వెళ్ళి వదలడం కానీ అలాంటివి చేయకూడదు. ఎందుకంటే దానివల్ల ఎక్కువ టెంపరేచర్ పెరిగి, సో లోపల ఆక్సిజన్ దొరకకుండా ఈ సింకోపు హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి జనరల్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు.
4: కొంతమంది యువత బాగా వేడి చేసింది, చల్లని మద్యపానీయం తీసుకుందాము తగ్గిపోద్ది అని ఇలా వాళ్ళకై వాళ్లే నిర్ణయించుకొని తీసేసుకుంటూ ఉంటారు, అది నిజంగానే తగ్గుతుందా, చలవ చేస్తుంది అలాంటివి తీసుకుంటే?
5: సో మద్యపానం అనేది యాక్చువల్గా టచ్ చేయడానికి అది కోల్డ్గా ఉన్నా కానీ మన శరీరంగా తీసుకుంటే అది మన బాడీ టెంపరేచర్ తగ్గించదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ అది ఇంకా మన బాడీ టెంపరేచర్ ఎక్కువ చేస్తుంది. ఎలా ఎక్కువ చేస్తుంది అంటే, ఎప్పుడైతే మనము మద్యపానం అంటే ఆల్కహాల్ తీసుకుంటామో,
4: అందులో ఇథైల్ ఆల్కహాల్
5: ఉంటుంది కాబట్టి మన రక్తనాళాలు చెప్పాము కదా అవి డైలేట్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే డైలేట్ అవుతుందో మనకి హీట్ ఇంకా బ్లడ్ కూలింగ్ అవుతుంది, మళ్ళీ డిహైడ్రేషన్కి ఎక్కువ స్వెట్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో డిహైడ్రేషన్ అవుతుంది అంటే మద్యపానం తీసుకోకూడదు. రెండోది ఏంటంటే, మద్యపానం కాకుండా ఈ కూల్ డ్రింక్స్ అనేది చెప్పాము కదా, అది కూడా డిహైడ్రేషన్. మళ్ళీ కొందరు ఏమంటే చల్లనివి, అది ఎండాకాలం కావచ్చు చలికాలం కావచ్చు, కొందరికి ఒక అలవాటు ఉంటుంది టీ కాఫీ తాగడం. సో మద్యపానంతో పాటు టీ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకు కూడా వేసవికాలంలో తగ్గిస్తే మంచిది, ఎందుకంటే అవి కూడా మనకి డిహైడ్రేషన్ చేసే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మద్యపానం కానీ టీ కానీ కాఫీ కానీ వేరే ఏవైనా డ్రగ్స్,
4: బైకార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ
5: అవాయిడ్ చేస్తే, ఎంతవరకు అయితే అంత అవాయిడ్ చేస్తేనే మంచిది.
4: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వెంకట శివారెడ్డి గారు. నమస్కారం అండి.
5: నమస్తే అండి.
0: మీరు ఇంతవరకు వేసవికాలంలో వచ్చే వ్యాధుల బారి పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి డాక్టర్ వెంకట శివారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి నీలం సంజీవరెడ్డి గారి జయంతి విశేషాలు పఠనం కే పద్మావతి.
6: నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా వివిధ పదవులను అధిరోహించి ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త. ఈయన అనంతపురం ఇల్లూరు గ్రామంలో 1913 మే 19 రైతు బిడ్డగా జన్మించారు. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోనూ చదువుకున్నారు. 1935 జూన్ 8 నాగరత్నమ్మను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, 3 ఉన్నారు. సంజీవరెడ్డి రాజకీయ జీవితం ఒడిదుడుకులతో కూడుకుని ఉన్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు కొన్ని రాజకీయపు ఎత్తుగడలతో కూడిన త్యాగాలు ఆయన చరిత్రలో ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాత రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకుపోయింది. 1940 నుండి 1970 రాష్ట్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోనూ ఆయనకు ప్రమేయం ఉంది. 1929 మహాత్మాగాంధీ స్ఫూర్తితో చదువును పక్కకు పెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర పోరాటం వైపు దృష్టి సారించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1940-45 మధ్య ఎక్కువ కాలం ఆయన జైలులో ఉన్నారు. 1946 మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. 1947 రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 1949 నుండి 1951 మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొత్త రాష్ట్ర శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అవతరణలో సంజీవరెడ్డిది ప్రముఖ పాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన నిర్ణయాక ఘట్టమైన పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకాలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరి

0: సంపాదించాక 1962లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1964 జూన్ 9న లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఉక్కు గనుల శాఖ మంత్రిగా చేరారు. ఆపై రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కూడా కొద్ది కాలం మంత్రిగా పనిచేశారు. 1967లో 4వ లోక్సభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై లోక్సభకు సభాపతిగా ఎన్నికయ్యారు. సభాపతి నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్సభ సభాపతి సంజీవరెడ్డి. సంజీవరెడ్డి పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు అని పేరు పెట్టారు. 1958లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను బహుకరించింది. నీలం సంజీవరెడ్డి గారు 1977లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1982లో రాష్ట్రపతి పదవి నుండి దిగిపోయాక రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొని బెంగళూరులో స్థిరపడ్డారు. 1996 జూన్ 1న నీలం సంజీవరెడ్డి మరణించారు. బెంగళూరులో కాక్స్టౌన్లో ప్రభుత్వం ఆయనకు సమాధిని నిర్మించింది.
1: మీరింతవరకు నీలం సంజీవరెడ్డి జయంతి విశేషాలు విన్నారు. పఠనం కె పద్మావతి. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: समाचार रायपुर।
1: न्यायमूर्ति यशवंत वर्मा से संबंधित आरोपों की जांच कर रही न्यायाधीश जांच समिति ने संसद भवन में लोकसभा अध्यक्ष ओम बिरला को अपनी रिपोर्ट सौंप दी है। ये रिपोर्ट न्यायाधीश जांच अधिनियम 1968 के अंतर्गत वैधानिक आवश्यकताओं के अनुसार प्रस्तुत की गई। एक रिपोर्ट।
2: उच्च न्यायालय के पूर्व न्यायाधीश यशवंत वर्मा के खिलाफ लगे आरोपों की जांच के लिए लोकसभा अध्यक्ष द्वारा पिछले वर्ष 12 अगस्त को एक समिति का गठन किया गया था। रिपोर्ट को संसद के दोनों सदनों में उचित समय पर प्रस्तुत किया जाएगा। न्यायाधीश जांच समिति के पीठासीन अधिकारी सर्वोच्च न्यायालय के न्यायाधीश न्यायमूर्ति अरविंद कुमार, बम्बई उच्च न्यायालय के मुख्य न्यायाधीश न्यायमूर्ति श्री चंद्रशेखर और कर्नाटक उच्च न्यायालय के वरिष्ठ अधिवक्ता बीवी आचार्य ने श्री बिरला को न्यायाधीश जांच समिति की रिपोर्ट सौंपी। आनंद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी।
1: पश्चिम बंगाल सरकार ने आरजी कर मेडिकल कॉलेज और अस्पताल के पूर्व प्राचार्य संदीप घोष के खिलाफ प्रवर्तन निदेशालय को मुकदमा चलाने की अनुमति दे दी है। मुख्यमंत्री शुभेंदु अधिकारी ने आधिकारिक आदेश जारी कर निदेशालय को घोष के खिलाफ कथित वित्तीय अनियमितताओं और मनी लॉन्ड्रिंग के आरोप में मुकदमा चलाने की अनुमति दी है। श्री अधिकारी ने कहा कि पूर्व की तृणमूल कांग्रेस सरकार ने इस मामले की जांच प्रक्रिया को लंबे समय तक जबरन और अनैतिक रूप से रोक रखा था। ये मामला एक प्रशिक्षु डॉक्टर के साथ दुष्कर्म और हत्या से भी संबंधित है। सीबीआई ने 29 नवंबर 2025 को आरजीकर मेडिकल कॉलेज और अस्पताल में वित्तीय अनियमितताओं के संबंध में आरोप पत्र दाखिल किया था। अमरीका ने समुद्र में पहले से मौजूद रूस के तेल पर प्रतिबंधों की छूट की अवधि को एक महीने के लिए बढ़ा दिया है। अमरीका के वित्त विभाग ने कल एक आदेश जारी कर 17 अप्रैल या उससे पहले समुद्र में फंसे रूसी तेल पर प्रतिबंधों से मिली छूट की समय सीमा को 17 जून तक बढ़ा दिया है। इससे पहले अमरीका ने 5 मार्च को एक महीने के लिए रूस का तेल खरीदने पर भारत को प्रतिबंधों से छूट दी थी। कुछ दिनों बाद ये छूट अन्य देशों को भी दी गई, जो 11 अप्रैल को समाप्त हो गई थी। अमेरिका इस वर्ष 30 और 31 अक्टूबर को जॉर्जिया के अटलांटा शहर में G20 देशों के विदेश मंत्रियों की बैठक की अध्यक्षता करेगा। अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने कल घोषणा की कि इस बैठक में दुनिया की प्रमुख अर्थव्यवस्थाओं के विदेश मंत्री शामिल होंगे, जिससे वैश्विक स्थिरता और समृद्धि को बढ़ावा देने के लिए G20 के मुख्य उद्देश्यों को आगे बढ़ाया जा सके। आईपीएल क्रिकेट में सनराइजर्स हैदराबाद ने चेन्नई सुपर किंग्स को 5 विकेट से हराकर प्लेऑफ में जगह बना ली है। चेन्नई में पहले बल्लेबाजी करते हुए चेन्नई सुपर किंग्स ने 20 ओवर में 7 विकेट पर 180 रन बनाए। जवाब में सनराइजर्स हैदराबाद ने 19 ओवर में 5 विकेट पर लक्ष्य हासिल कर लिया। ईशान किशन को प्लेयर ऑफ द मैच चुना गया। आज जयपुर में राजस्थान रॉयल्स का मुकाबला लखनऊ सुपर जायंट्स से शाम 7:30 बजे से होगा। मौसम विभाग ने आज मध्य प्रदेश और उत्तर प्रदेश के कुछ हिस्सों में भीषण लू चलने का अनुमान व्यक्त किया है। तटीय आंध्र प्रदेश और उड़ीसा में दिन के समय मौसम गर्म और उमस भरा रहने की संभावना है। राजस्थान, विदर्भ और पश्चिमी उत्तर प्रदेश में आज रात भी गर्मी बने रहने का अनुमान है। जम्मू और कश्मीर तथा पूर्वोत्तर भारत के कुछ हिस्सों में आज बादल गरजने के साथ बिजली गिरने की संभावना व्यक्त की गई है। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं मनोज।
3: धन्यवाद जागृति। आज प्रकाशित अखबारों ने अलग अलग खबरों को अपना शीर्षक बनाया है। दैनिक जागरण लिखता है, अमेरिका प्रतिबंध हटाए या लगाकर रखे, रूस से तेल खरीद जारी रखेगा भारत। सरकार की दो टूक, अपने देश की ऊर्जा जरूरत के हिसाब से तेल खरीदेंगे। हिंदुस्तान ने अमेरिकी मीडिया रिपोर्ट के दावे को प्रमुखता दी है। ईरान का नया शांति प्रस्ताव भी खारिज। पंजाब केसरी ने लिखा है, ट्रंप ने युद्ध पूरी तरह खत्म करने के लिए रखी 5 शर्तें। जवाब में तेहरान ने भी 5 शर्तों की सूची थमाई। देशबंधु की खबर है, ईरान ने हॉर्मुज स्ट्रेट पर लागू की नई व्यवस्था। स्ट्रेट के प्रबंधन के लिए नया निकाय बनाने की घोषणा की गई है। नवभारत टाइम्स के अनुसार, नीट पेपर लीक मामले में सीबीआई ने सोमवार को महाराष्ट्र के लातूर से 10वीं गिरफ्तारी की। सीबीआई का दावा, नीट से 10 दिन पहले मिले थे सवाल। अमर उजाला ने अपने संपादकीय पृष्ठ में प्रधानमंत्री मोदी की 5 देशों की यात्रा पर विश्लेषण दिया है। नए समीकरणों की उम्मीद शीर्षक से पत्र लिखता है, गहरे भू राजनीतिक संकटों और आर्थिक अनिश्चितताओं के दौर में प्रधानमंत्री मोदी की 5 देशों की 6 दिवसीय यात्रा सिर्फ औपचारिक राजनयिक दौरा भर नहीं है, बल्कि इसके व्यापक कूटनीतिक, आर्थिक और सामरिक निहितार्थ भी हैं। दैनिक भास्कर की विशेष खबर ध्यान आकर्षित करती है, स्मार्ट से उबे लोग, बेसिक चीजों में सुकून की तलाश, जो गैजेट चुपचाप काम करे अब वही ज्यादा समझदार।
1: और अंत में मुख्य समाचार एक बार फिर, प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत नॉर्वे व्यापार और अनुसंधान शिखर सम्मेलन में भारत EFTA समझौते के तहत $100 अरब अमरीकी निवेश और 10 लाख नौकरियों के सृजन का आह्वान किया। प्रधानमंत्री मोदी आज तीसरे भारत नॉर्डिक शिखर सम्मेलन में सभी 5 नॉर्डिक देशों के नेताओं से मुलाकात करेंगे। रक्षा मंत्री राजनाथ सिंह ने ऑपरेशन सिंदूर को भारत का मजबूत, आत्मविश्वासी और सक्षम राष्ट्र बनने का प्रतीक बताया। पश्चिम बंगाल सरकार ने वित्तीय अनियमितता मामले में RGKR मेडिकल कॉलेज के पूर्व प्राचार्य संदीप घोष पर मुकदमा चलाने की अनुमति दी। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
0: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। गुड मॉर्निंग, आई एम अभिषेक मुखोपाध्याय। द हेडलाइंस। प्राइम मिनिस्टर नरेंद्र मोदी कॉल्स फॉर $100 billion इन्वेस्टमेंट एंड 1 million जॉब्स अंडर इंडिया EFTA एग्रीमेंट एट बिजनेस एंड रिसर्च समिट इन ओस्लो नॉर्वे। Prime Minister Modi to meet leaders of all 5 Nordic nations at 3rd India-Nordic Summit today. Defence Minister Rajnath Singh describes Operation Sindoor as testament to India's transformation into strong, confident and capable nation. Judges Inquiry Committee investigating allegations against Justice Yashwant Verma submits report to Lok Sabha Speaker Om Birla. West Bengal government allows ED to prosecute former principal of RGKR Medical College Sandeep Ghosh in financial irregularity case. And in IPL cricket, Sunrisers Hyderabad secure playoff berth, beating Chennai Super Kings by 5 wickets. Prime Minister Narendra Modi attended the India-Norway Business and Research Summit in Oslo. Crown Prince Haakon and the Prime Minister of Norway, Jonas Gahr Støre, also participated in the summit. Addressing the business and research community, Prime Minister Modi appreciated the growth in bilateral trade and investments following the entry into force of Trade and Economic Partnership Agreement, TEPA. He underlined that stakeholders on both sides should make efforts to achieve the investment target of $100 billion under and the consequent creation of 1 million jobs in India.
4: एफ्टा कंट्रीज से भारत में अगले 15 वर्षों में $100 billion इन्वेस्टमेंट और 1 मिलियन जॉब्स क्रिएट करने का लक्ष्य है। ये एम्बिशियस टारगेट है लेकिन अचीवेबल है, और भारत में आपके इन्वेस्टमेंट को आउटकम्स में बदलना, मैं आपको विश्वास से कहता हूँ, ये हमारी गारंटी है।
0: Mr. Modi also underscored India's ambitious green transition agenda, emphasizing the country's scale, growing energy demands, climate commitments and rapid expansion in renewable energy, grid infrastructure, green hydrogen and clean energy.
4: 2030 tak humne 500 gigawatt clean energy aur 5 million ton green hydrogen produce karne ka target rakha hai. Green energy investment नॉर्वे वेल्थ फंड की भी प्राथमिकता है। मैं नॉर्वे को भारत के क्लीन एनर्जी फ्यूचर में अहम हिस्सेदार बनने के लिए आमंत्रित करता हूं।
0: The summit was also attended by CEOs of over 50 companies and more than 250 participants from the Norwegian and Indian business and research communities. Early in a gesture towards closer relations, Prime Minister Modi was awarded Grand Cross of the Royal Norwegian Order of Merit by His Majesty King Harald V of Norway. On Prime Minister's visit to Norway, Secretary West in the Ministry of External Affairs C.B. George said that India welcomes the decision by Norway to join the Indo-Pacific Oceans Initiative, as both the countries are leading maritime nations.
5: Recognizing the ambitious maritime Amrit Kal Vision 2047 of India, both leaders have called for scaling up the blue economy partnership, including in shipbuilding, green shipping, ship recycling, developing port infrastructure, training of seafarers, fisheries, aquaculture, and greening of ports.
0: Prime Minister Narendra Modi will attend the third India-Nordic summit today in Oslo, aimed at strengthening India's strategic partnership with Nordic nations in areas such as technology, renewable energy, defense, sustainability and trade. We have more from our correspondent.
6: Prime Minister Narendra Modi, along with his counterparts from five Nordic countries, will attend the third India-Nordic summit today. This summit will build upon the increased sectoral cooperation between India and the Nordic countries since the previous summit held in Copenhagen in 2022. The areas in focus are tech and innovation, sustainability, renewable energy and digitization. With TEPA in force, the summit will try to forge deeper trade and investment linkages. India's bilateral trade with this bloc currently stands at $19 billion. This summit will help in expanding our multifaceted cooperation with the region. It will also provide an opportunity to exchange views on global and regional issues of mutual interest. Prime Minister Modi will also hold bilateral meetings with the Prime Ministers of Denmark, Iceland and Finland on the margins of the summit. Sangeeta Godbole, Akashvani News, Oslo.
0: On the last leg of his five-nation visit, Prime Minister Narendra Modi will arrive in Rome, Italy on a two-day state visit today at the invitation of his Italian counterpart Giorgia Meloni. Prime Minister Modi will have bilateral talks with Prime Minister Meloni. He will also call on the President of Italy, Sergio Mattarella. Mr. Modi is scheduled to hold talks with business leaders to further promote trade and investment between the two countries. Defence Minister Rajnath Singh has described Operation Sindoor as a testament to India's transformation into a strong, confident and capable nation. Addressing the Indian diaspora in Hanoi yesterday, Mr. Singh asserted that while India remains committed to the no-first-use policy, it will not succumb to nuclear blackmail and stands ready to respond firmly to any enemy misadventure. He highlighted India's growing stature on the international stage due to the unprecedented progress achieved under the leadership of Prime Minister Narendra Modi. Union Minister for Health and Family Welfare Jagat Prakash Nadda held high-level bilateral meetings with counterparts and representatives from Thailand, Iran, the Netherlands, Sweden and Mauritius. The meeting was held on the sidelines of the 79th World Health Assembly in Geneva yesterday. In a social media post, Mr. Nadda said the discussions focus on strengthening cooperation in digital health, pharmaceuticals, resilient public health systems and advancing universal health coverage. Health Minister Nadda is currently in Switzerland to participate in the 79th World Health Assembly, which began yesterday and will continue till the 23rd of this month. This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Judges Inquiry Committee investigating allegations concerning Justice Yashwant Verma submitted his report to the Lok Sabha Speaker Om Birla at the Parliament House. It was presented in accordance with the statutory requirements under the Judges Inquiry Act 1968. We have a report.
7: The committee was constituted on August 12 last year by the Lok Sabha Speaker to inquire into allegations against former High Court Judge Justice Yashwant Verma. The report will be laid in both Houses of Parliament in due course. Presiding Officer of Judges Inquiry Committee, Supreme Court Judge Justice Arvind Kumar, along with Chief Justice of Bombay High Court Justice Sri Chandrasekhar and Senior Advocate Karnataka High Court B.V. Acharya, presented the report of Judges Inquiry Committee to Mr. Birla. With Anand Kumar, Priya Mondal, Akashvani News, Delhi.
0: The West Bengal government has sanctioned the Enforcement Directorate ED to prosecute Sandeep Ghosh, former principal of RJ Kaur Medical College and Hospital. The official government order released by the Chief Minister Subhendu Adhikari clears the deck for ED to prosecute Ghosh for alleged financial irregularities and money laundering. Expressing strong disapproval of the previous Trinamool Congress-led government in handling of the situation, Mr. Adhikari said that the TMC government had forcibly and unethically stalled the investigation process of this case for a long time. He said that no one is above the law and truth cannot be suppressed forever. The case also pertains to the rape and murder of a trainee doctor whose body was discovered on the 9th of August in 2024 in the hospital's seminar room, triggering widespread protest. Meanwhile, Central Bureau of Investigation, CBI, later took over the probe. Union Home Minister Amit Shah will chair the meeting of the Central Zonal Council today in Jagdalpur, the divisional headquarters of Bastar in Chhattisgarh. The meeting will be attended by the chief ministers and senior officials of Chhattisgarh, Madhya Pradesh, Uttar Pradesh and Uttarakhand. Later, Mr. Shah inaugurated a public service center at Netenar village in Bastar district yesterday. We have more from a correspondent.
8: Union Home Minister Amit Shah said the government, under the leadership of Prime Minister Narendra Modi, will compensate for the large-scale economic, social and cultural losses suffered by the people of Bastar due to nationalism over the past six decades within the next 5 years. He said that out of nearly 200 security camps set up in Bastar division, around 70 camps will be converted into public service centers over the next 1.5 years and developed as hubs for tribal welfare. Mr. Shah said these service centers will provide facilities related to banking, Aadhaar, ration cards, skill training and all welfare schemes of the central and state government. Vikalp Shukla, Akashwani News, Raipur.
0: Government has debunked a claim circulating online alleging that the government is going to issue gold bonds to temples in exchange for temple gold reserves. The fact-check unit of the Press Information Bureau stated that the claim is fake. It added that the government has not made any such statement. The PIB has advised citizens to stay away from fake claims and always refer to official sources only for verified information. U.S. President Donald Trump has said that he is holding off a planned military strike on Iran after requests from the leadership of Qatar, Saudi Arabia and the UAE, as serious negotiations are now underway. In a post on Truth Social, the U.S. president said he had been asked by the Emir of Qatar, Tamim bin Hamad Al Thani, Saudi Crown Prince Mohammed bin Salman Al Saud, and UAE President Mohammed bin Zayed Al Nahyan to postpone the strike which was scheduled for today. President Trump said a deal acceptable to the United States and countries across West Asia could soon be reached. He added that the proposed agreement would ensure that Iran does not possess nuclear weapons. In IPL cricket, Sunrisers Hyderabad defeated Chennai Super Kings by 5 wickets in Chennai last night to secure a playoff berth. Put into bat first, Chennai Super Kings posted 180 for 7 in 20 overs, with Karthik Sharma being the highest scorer with 44 runs. In reply, Sunrisers Hyderabad overhauled the target, losing 5 wickets in 19 overs, riding on Ishan Kishan's 70 and Henrik Klassen's 47 runs. Ishan Kishan was declared the player of the match. Today, Rajasthan Royals will face Lucknow Super Giants in Jaipur at 7:30 p.m. The India Meteorological Department IMD has forecast severe heat wave conditions today at places over Madhya Pradesh and Uttar Pradesh. Hot and humid weather conditions are expected to persist during the day over coastal Andhra Pradesh and Odisha. Rajasthan, Vidarbha and West Uttar Pradesh are expected to experience hot night conditions tonight. The weather agency also forecast heavy rainfall over Andaman and Nicobar Islands, Kerala, Mahe, Lakshadweep, Nagaland, Manipur, Mizoram, Tripura, Tamil Nadu, Puducherry and Karaikal. Thunderstorms and lightning are likely today over Bihar, Gangetic, West Bengal, Odisha, Jharkhand, Telangana, Jammu and Kashmir and some parts of Northeast India. And now for a look at today's newspapers, it's over to Nina Arakkal.
9: Thank you, Abhishek. Modi, the first Indian Prime Minister to visit Norway in more than 4 decades, is covered prominently by the dailies. Prime Minister urges peace in Ukraine, West Asia leads the pioneer. While the statesman leads with Prime Minister Modi, pushes tech, green ties in Norway. The Indian Express carries the picture of PM Modi receiving Norway's highest honour. The caption under the picture reads, PM Narendra Modi with King Harald V as he is conferred the Grand Cross of the Royal Norwegian Order of Merit in Oslo on Monday. The Economic Times, in its editorial, Bringing It All Back Home, writes that the repatriation of 1,000-year-old Chola copper plates from Leiden University during Narendra Modi's visit to the Netherlands last weekend is a welcome assertion of India's proprietorial sovereignty. Excavated between 1687 and 1700 during the Dutch redevelopment of Nagapattinam, the two sets reveal a legacy of royal succession and maritime diplomacy. The return of Chola plates mirrors that of Piprava, Buddha relic gems and restitution of 657 stolen antiquities from the United States. UPSC to release prelims provisional answers, reports Hindustan Times about the UPSC to release the answer key soon after prelims exams to enhance transparency and uphold the highest standards of to conduct the examination. Aaron Rai runs over away with PGA championship, first English-born winner in more than a century, states a pioneer. And finally, India's bullet train dream inches closer to reality. The Financial Express says project is being executed with assistance from the government of Japan. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for $100 billion investment and 1 million jobs under India EFT agreement at Business and Research Summit in Oslo, Norway. Prime Minister Modi to meet leaders of all five Nordic nations at the third India-Nordic summit today. Defence Minister Rajnath Singh describes Operation Sindoor as testament to India's transformation into strong, confident and capable nation. Judges Inquiry Committee investigating allegations against Justice Yashwant Verma submits report to Lok Sabha Speaker Om Birla. West Bengal government allows ED to prosecute former principal of RG Corps Medical College, Sandeep Ghosh, for financial irregularity case. And in IPL cricket, Sunrisers Hyderabad secure playoff berth, beating Chennai Super Kings by 5 wickets. And with that, we end the morning news. Have a nice day.
10: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్.
11: నంద్యాల జిల్లాలో పీఎం సూర్యగర్ పథకం ప్రారంభం, ప్రధానమంత్రి భారతీయ జనౌషధ కేంద్రం ప్రారంభం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖని ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బిశేఖర్. బనగానపల్లె పట్టణంలోని మంచంపేటలో ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాల ప్రజలకు పీఎం సూర్యగర్ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ సరఫరాకి సంబంధించిన సోలార్ ప్లేట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ ఆనందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకుని రాగాలే పీఎం సూర్యగర్ పథకం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతో సోలార్ ప్యానెల్ను అందిస్తున్నామని అన్నారు. ఇతర వర్గాలకు 40% వరకు సబ్సిడీ లభిస్తుందని, మన బనానపల్లె నియోజకవర్గంలో 4,606 మంది లబ్ధిదారులుగాను 2,910 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధ మెడికల్ స్టోర్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నంద్యాల పట్టణంలోని స్థానిక 39 వార్డుల అంజాన్ వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పండుగ మొదలవుతుందని అన్నారు. తెల్లవారుజాము నుంచే అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 నుంచి 16,000 వరకు పెన్షన్ నగదును నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేద ప్రజలు సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, పీఎం శ్రీ పథకం ద్వారా లైబ్రరీ తరగతి గదులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆడపిల్లల చదువులకు పెద్దపీట వేస్తూ వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ఈ నూతన భవనాలను ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నంద్యాల పట్టణంలో పొన్నాపురం కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 17 లక్షలతో నిర్మించిన బయోడెస్టర్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయోడెస్టర్ సౌకర్యం ద్వారా రోజుకు సుమారు 1,000 కిలోల తడి చెత్తను కేవలం 24 గంటల వ్యవధిలోనే అధిక నాణ్యత గల ఎరువుగా మారుతుందని తెలిపారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహస్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తయారైన ఎరువులను మరింత మెరుగైన నాణ్యత పెంపొందించేందుకు సుమారు 30 రోజుల పాటు ప్రత్యేక గుంతలో నిలవ ఉంచితే అది మొట్టమొదటి పొడి రూపంలోకి మారుతుందని, అనంతరం ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. పట్టణంలో చిన్న పెద్ద హోటల్ యజమానులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను బయోడెస్టర్ ద్వారా కంపోస్టుగా మార్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మెట్టపల్లి గ్రామంలో రైతన్నలకు మీ భూమి మీ హక్కు ద్వారా నూతనంగా పట్టదారు పాసు పుస్తకాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీజే జాన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశామని, అన్నదాతలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాగ్దానం చేసిన మేరకు పింఛన్దారులకు 4,000 చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లో గుంతకల్టు మార్కాపురం రైలును పచ్చజెండా ఊపి ఎంపీ బెరడి శబరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కొత్త రైలు వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గుంతకల్లు మార్కాపురం రైలు కొత్త సేవలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త రైళ్లు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్త విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుద్దాం. బిశేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
10: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8:35. చిత్రగీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో. వినబోతున్న పాట పెళ్లి కానుక చిత్రంలోంది. గానం జిక్కి, సాహిత్యం ఆత్రేయ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు వినుబుతున్న తిరువతి పాట ఆత్మగౌరవం చిత్రంలోంది గానం ఘంటసాల పి సుశీల సాహిత్యం దాసరథి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రారా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న తురువతి పాట గుడిగంటలు, చిత్రంలోంది గానం ఘంటసాల, సాహిత్యం దాశరథి, సంగీతం ఘంటసాల.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూంచాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాద మధుర గీతాలు. వినబోతున్న తిరుగుతి పాట రామాపురంలో సీత, చిత్రంలోని గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం ఆరుద్ర.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట వియ్యాల వారి కయ్యాలు. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం వేటూరి సుందరమూర్తి, సంగీతం సత్యం.

మీరింతవరకు చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2, సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో జువ్వల దిన్నె వెంకటేశ్వర్లు గారి నాద స్వర వాయిద్య కచేరి వింటారు. ప్రత్యేక డోలు జి రాంపండు. ముందుగా బ్రోవ భారమా బహుదారి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

ఇప్పుడు వినండి శ్రీవల్లి దేవసేనాపతే నటభైరవి రాగం ఆదితాళం పాపనాశం శివన్ రచనా.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో జువ్వలదిన్నె వెంకటేశ్వర్ల గారి నాదస్వర వాద్య కచేరి విన్నారు. ప్రత్యేక డోలు సహకారం జి రాంపండు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనిస్తం ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతి సినీ గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

ముందుగా ఒక సినీ గీతం విందాం. వినబోతున్న పాట సుప్రభాతం చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: थान मोटीमला
1: सही बोल
0: गज्जा बबला
1: सही बोल
0: నడుగుల తామరా
1: సై బాల్
0: బురద పుల్లా
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
2: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటి లోపలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
3: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తిరువతి పాట ధర్మచక్రం. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున తరువాతి పాట చైతన్య చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా
2: అమ్మా. ఇషు
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
4: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినవదన తరువతి పాట ఖైదీ నెంబర్ 786 చిత్రంలోంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సాహిత్యం భువనచంద్ర.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2.

మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించారు.

0: ప్రత్యేక కార్యక్రమం.
1: పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ఆధునిక యుద్ధ సాంకేతికతల అవసరం వంటి అంశాల నేపథ్యంలో భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా కేంద్ర రక్షణ శాఖ పలు కీలక ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశ రక్షణ చరిత్రలో కీలక మలుపుగా నిలిచే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక 5వ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం దేశ రక్షణ రంగంలోనే కాకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్దిలో కూడా చారిత్రాత్మక ఘట్టంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని AMCA ప్రాజెక్టుతో పాటు పలు కీలక రక్షణ రంగ పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ది సంస్థ DRDOలో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ అత్యాధునిక యుద్ధ విమానాలను స్వదేశీ సాంకేతికతతో తయారు చేసే అరుదైన దేశాల సరసన చేరనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వంటి కొద్ది దేశాలకే పరిమితమైన ఈ సాంకేతికతను భారత్ కూడా సాధించబోతుండటం దేశ రక్షణ రంగానికి గర్వకారణంగా మారింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఇకపై కేవలం ఏపీ కాదు, అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని వ్యాఖ్యానించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో దేశానికి కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో భారత గగనతల భద్రతకు పుట్టపర్తి కీలక కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థి నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హై, యా ఆధ్యాత్మికతా, శిక్షా ఔర్ సేవా భావ్ కే లియే కేవల్ భారత్ మే హీ నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్యసాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య ఔర్ మానవ సేవా కే అనేక సంస్థానో కే రూప్ మే అప్నా జో ఆశీర్వాద్ ఇస్ నగర్ కో దియా హై వా ఆజ్ భీ యహాన్ కీ ప్రగట్ కే ముఖ్య కారణో మే సే ఏక్.
1: AMCA ప్రాజెక్టుల భాగంగా అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ సెంటర్ తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే ఇలాంటి టెస్టింగ్ సదుపాయాలు ఉన్నాయని, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వైమానిక దళానికి అవసరమైన అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి సైనిక విన్యాసాల్లో భారత రక్షణ శక్తి ప్రపంచానికి ప్రత్యక్షంగా కనిపించిందని, ఇప్పుడు AMCA ప్రాజెక్టు ఆ శక్తిని మరింత పెంచబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీకరణ దిశగా తీసుకెళ్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక రక్షణ పరికరాలను ఇకపై దేశీయంగానే తయారు చేసుకునే సామర్థ్యాన్ని భారత్ సాధిస్తోందని పేర్కొన్నారు. దేశ సముద్ర తీర భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు బ్లూ ఎకానమీ అభివృద్దికి కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనున్నాయని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక అటానమస్ అంతర్గత జల వ్యవస్థలు, టర్ఫెడోలను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. సముద్ర భద్రతకు అవసరమైన కీలక రక్షణ పరికరాలు ఇకపై స్వదేశీయంగానే ఉత్పత్తి అవుతాయని చెప్పారు. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ ఆగ్నేయాస్త్ర ఆధ్వర్యంలో ఆధునిక ఆయుధాల తయారీ చేపట్టనున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భవిష్యత్ యుద్ద అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధ వ్యవస్థలు పుట్టపర్తిలో తయారవుతాయని చెప్పారు. 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు అమలు కానుండటం దేశ రక్షణ రంగానికి కీలక ముందడుగని పేర్కొన్నారు. అలాగే HFCL సంస్థ 1,294 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఎలక్ట్రికల్ ఫ్యూజ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పరికరాలను ఇక్కడే పరీక్షించే సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డ్రోన్ సాంకేతికత భవిష్యత్తు

0: యుద్ధ తంత్రంలో గేమ్ చేంజర్గా మారబోతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన డ్రోన్ సిటీ ద్వారా భారత్ ప్రపంచస్థాయి డ్రోన్ తయారీ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 ప్రముఖ డ్రోన్ కంపెనీలు కలిసి ఓర్వకల్లో డ్రోన్ సిటీని నెలకొల్పుతున్నాయని తెలిపారు. ఇక్కడ తయారయ్యే డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, పరిశ్రమల వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. కర్నూలును ప్రపంచ డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వ కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యహ్ ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ హో యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ్ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: పుట్టపర్తిని దేశానికి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గా అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా పనిచేస్తూ రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా ఉండేదని, కానీ గత 10 పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. గతంలో దేశంలో కేవలం 46,000 కోట్ల విలువైన ఆయుధాల తయారీ మాత్రమే జరిగేదని, ప్రస్తుతం అది 1.54 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. త్వరలోనే ఈ ఉత్పత్తి విలువ 1.75 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆయుధ ఎగుమతుల్లో కూడా భారీ పెరుగుదల నమోదైందని కేంద్ర మంత్రి తెలిపారు. ఒకప్పుడు సంవత్సరానికి కేవలం 600 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలే ఎగుమతి చేసేవారని, ప్రస్తుతం అది 40,000 కోట్ల స్థాయికి చేరుకుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా తయారయ్యే తొలి 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడతాయని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, టౌన్షిప్ల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెంది మొత్తం ప్రాంతం సమగ్ర పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
1: और इसका एक बहुत इम्पॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2,000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे.
0: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో స్వదేశీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు ఆధునిక రక్షణ పరికరాలను ఇకపై భారత్లోనే తయారు చేయగలమని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ సిస్టమ్స్ టార్పెడోలు తయారవుతాయని వెల్లడించారు. దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఇప్పుడు రక్షణ శక్తి కేంద్రంగా రూపాంతరం చెందుతోందని వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా బోధనలు ప్రపంచ శాంతికి మార్గం చూపించగా ఇప్పుడు అదే నేలపై దేశ రక్షణకు కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రారంభం కావడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ భారీ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి శంకుస్థాపన దశకు తీసుకురావడం ప్రభుత్వ వేగానికి నిదర్శనమని చంద్రబాబు నాయుడు తెలిపారు. జెట్ స్పీడ్తో అనుమతులు ఇచ్చామని వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వం మరియు రక్షణ శాఖ పూర్తి సహకారం అందించాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాయలసీమలో పారిశ్రామిక విప్లవానికి ఇది నాంది పలుకుతుందని తెలిపారు.
2: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్. ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు.
0: రక్షణ రంగంలో భాగంగా పుట్టపర్తిలో మాత్రమే కాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లో డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ యుద్దాల్లో డ్రోన్ల ప్రాధాన్యం ప్రపంచానికి స్పష్టమైందని, భవిష్యత్తు యుద్ద సాంకేతికతల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తోందని, ఈ నేపథ్యంలో ఓర్వకల్ను దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంక క్షిపణి శక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నౌకాదళ శక్తిగా రూపుదిద్దుకుంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ కవచంగా మారుతోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతాన్ని డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కేంద్రంగా అభివృద్ది చేస్తామని, కడప స్టీల్ ప్లాంట్, సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో అభివృద్ది చెందుతున్న జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ జేజీఎఫ్ భవిష్యత్తులో దేశంలోనే కీలక గోల్డ్ ప్రొడక్షన్ కేంద్రంగా మారుతోందని, గతంలో గోల్డ్ అంటే కేజీఎఫ్ అని చెప్పుకునేవారు, ఇప్పుడు గోల్డ్ అంటే జేజీఎఫ్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఏడాది జేజీఎఫ్లో 600 కిలోల బంగారం ఉత్పత్తి కానుండగా, వచ్చే ఏడాది 1500 కిలోలకు పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. బంగారం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
2: ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. 2వ సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్, బీసీపీఎల్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని, వాటి ద్వారా 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 7 ప్రముఖ సంస్థలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం 4460 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నాయి. వీటి ద్వారా సుమారు 6400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన రక్షణ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆధునిక క్షిపణులు, టార్పెడోలు, హ్యాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధ నమూనాలను పరిశీలించారు. ఏఎంసీఏ యుద్ధ విమాన నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్ట్, డ్రోన్ సిటీలు, అత్యాధునిక రక్షణ తయారీ యూనిట్లు కేవలం పారిశ్రామిక ప్రాజెక్టులు మాత్రమే కావు. ఇవి భారతదేశ రక్షణ స్వావలంబనకు, సాంకేతిక సామర్థ్యానికి, భవిష్యత్ వ్యూహాత్మక భద్రతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో రక్షణ రంగాన్ని స్వదేశీకరణ దిశగా వేగంగా తీసుకెళ్తుండగా, దేశం దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి ప్రపంచానికి ఆయుధాలు ఎగుమతి చేసే శక్తిగా ఎదుగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, పుట్టపర్తి ప్రాంతం ఇప్పుడు అత్యాధునిక యుద్ద విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు తయారయ్యే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. పుట్టపర్తిని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ది చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం, రాష్ట ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ, అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాలకు కీలక కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి, స్వదేశీ సాంకేతికత, ఈ 4 లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులు భారత రక్షణ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికాయని చెప్పవచ్చు. పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు

FM 102.2 సమయం 10:15. రాబోయే అతిథి సినీ గీతాలు. ముందుగా వినిపోతున్న పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సాహిత్యం వేటూరి సుందరమూర్తి, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్ 90 glorious years 1936 టు 2026 ఇట్స్ ఏ సిక్సర్ ఆకాశవాణి 90 years నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతే పాట ధైర్యం చిత్రంలోంది గానం ఉష, సాహిత్యం కులశేఖర్, సంగీతం అనూప్ రూబెన్స్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం స్నేహితాలు. వినవతున్న తర్వాతే పాట పౌరుడు చిత్రంలో ఉంది. గానం హేమచంద్ర, ఉష, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు,
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

0: మీరింతవరకు రాబోయే అతిథి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10:30. ఇప్పుడు వినండి ప్రముఖ కవి చలం జయంతి సందర్భంగా సమకాలీన శ్రీవాదం చలం దృక్పథం అనే అంశం గురించి వావిలాల సుబ్బారావు గారి ప్రసంగం వింటారు.
1: అసలు స్త్రీవాదమే ఆధునికం. పూర్వకాలంలో స్త్రీలకు బాధ్యతలు, ధర్మాలు, కొండకొచ్చో గౌరవాలు, ఆముష్మికంగా దేవి పూజలు తప్ప వాదాలు లేవు. సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయాల గురించి, మరికొంత అధిక గౌరవం గురించి, విద్య గురించి, సంస్కరణల గురించి ఆలోచించడం రామ్మోహన్ రాయలు మొదలు పెడితే ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి వరకు విస్తరించింది. వీరి ప్రయత్నాల వలన సమాజంలో స్త్రీల గురించి పునరాలోచించే మేధావి వర్గం విస్తరించింది. వీరి ప్రభావం సాధారణ ప్రజల మీద కూడా పడింది. అప్పటికి అదే గొప్ప ముందడుగు కూడాను. అయితే స్త్రీ పునరుద్ధరణకు నడుంగట్టినవారు పురుషులే కావడం వల్ల వారి మనస్సులో ఎంత ఔదార్యమున్నా సమాజంతో తలపడవలసి వచ్చినప్పుడు పోరాట పరిమితులను, సమాజ స్తబ్దతను తులాభారం తూచుకుని ఆచితూచి ముందడుగు వేశారు. కనుక పురుష సమాజం అంగీకరించగల పరిమితులకు లోబడి మాత్రమే స్త్రీజనోద్ధరణ అనబడే సంస్కరణలు జరిగాయి. ఇదంతా పురుషుల దృష్టికోణం నుండి జరిగింది. ఈ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమాత్రానికే ఇంత భుజాలు జరుచుకోవాలా అనిపించవచ్చు. రామమోహనుడు, కందుకూరి మొదలైన వారు ఎదుర్కొన్న సామాజిక బహిష్కరణను, నిర్బంధాలను గుర్తు చేసుకుంటే వారు మహావీరులే అనిపిస్తుంది. కందుకూరి వారి పోరాటం గుడిపాటి వెంకటచలం గారితో రెండవ దశలోకి ప్రవేశిస్తుంది. ఇది పంతులు గారిని అనుసరించి చలం భుజాన వేసుకున్న పోరాటం కాదు, వారసత్వమూ కాదు. స్వభావగతంగా స్త్రీ మనస్సు అంతా చలంలోకి ప్రవేశించింది. గతంలో పురుష స్వభావం నుండి పురుషులు స్త్రీల కోసం పోరాడితే చలం దగ్గరికి వచ్చేసరికి స్త్రీ అంతఃకరణ, స్త్రీ మనోధర్మం చలాన్ని ఆక్రమించింది. చలం ఎంత మమేకమై ఆలోచించాడంటే స్త్రీల మనస్సులలో ఉండే సున్నితమైన భావాలను, భర్తలతో కూడా పంచుకోలేని వాటిని, తోటి స్త్రీలతో కూడా చెప్పుకోలేనంత సంకోచం కలిగించే ఆలోచనలను కూడా చలం ఎంతో స్పష్టంగా ఊహించి చెప్పారని ఒక చలం అభిమాన పాఠకురాలు ఆశ్చర్యపోతూ అన్నారు. స్త్రీ సమస్యలను ఒక మేధావి ముందు పరిష్కారాన్ని అర్థిస్తూ సమస్యలుగా చలం చూడలేదు. వాటిని జీవిత వాస్తవాలుగా, సజీవ సన్నివేశాలుగా అనుభవించి ఆలోచించారు. ఆ సమస్య తానే అయి, నలుగుతున్న ఆ వ్యక్తి కూడా తానే అయి, ఆ దుఃఖం తనదిగా, ఆ సమయాన ఆ నాలుగు స్తంభాల ఆటలో ఏ మార్గం స్వభావయోగ్యమో దానిని తానే ఆచరిస్తున్నట్టు రచన చేశారు. ఇందువల్ల ఈనాటి సామాజికవేత్తలకు, చర్చాధీరులకు, కష్టసుఖాలను బ్యాలెన్స్ షీట్ తయారు చేసే సామాజిక ఆడిటర్ పురుషులకు చలం దారితప్పిన తీవ్రవాదిగా, చలం సాహిత్యం మహిళా ఉద్యమానికి మైనస్ పాయింట్గా కనిపించాయి. స్త్రీల కష్టాలను, అనుభవాలను చలం తన మీదకు ఎత్తుకోవడానికి తన కుటుంబంలోని బాల్య సన్నివేశాలు, బ్రహ్మ సమాజ ప్రభావం కారణాలుగా కొందరు పేర్కొంటారు. కానీ ఇవన్నీ బాహ్యంలోని ఆనుషంగిక కారణాలు మాత్రమే. ప్రధాన కారణం తన స్వభావమేను అనిపిస్తుంది నాకు. అందుకని చలం ప్రతిపాదనలు, ముగింపులు అన్నీ తానే పాత్రలుగా మారి చెప్పినవి. అవి చలానివి, స్వంత పోరాటంలోవి. నేటి స్త్రీవాద పోరాటంలో ముందుకు వచ్చిన అనేక అంశాలు చలంతో ఏకీభవిస్తాయి, కొన్నిటితో విభేదించవచ్చు. నేటి స్త్రీవాదం మరికొన్ని సమస్యలను అత్యంత వివరంగా అర్థం చేసుకుంటున్నది. స్త్రీ సమస్యలను స్త్రీలే అర్థం చేసుకోవడం, తమకు తామే పోరాడడం, తన అనుభవాలను తామే తెలియచెప్పడం, అదే స్త్రీవాదమని పురుషులు స్త్రీల గురించి ఎంత సబబుగా వ్రాసినా అది స్త్రీ సానుభూతి సాహిత్యమే గాని స్త్రీవాద సాహిత్యం కాదని కొందరు రచయితలు వ్యాఖ్యానిస్తున్నారు. చలం స్త్రీ కోసం ఎంత వాదించినా తనది స్త్రీవాదం అనలేదు, దానిని సిద్ధాంతం అనలేదు. స్త్రీల ఆక్రందనకు, నోరు లేని దుఃఖానికి గొంతునిచ్చాడే కాని తానొక పరిపూర్ణ సమగ్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నానని అనలేదు. స్త్రీల రోదనకు కారణాలు ఏమిటో అందరికీ తెలుసు కూడా తెలియనట్లే ఉండే చీకటి కోణాలను స్పష్టం చేశాడు.

0: లేచిపోవడమే స్త్రీ సమస్యకు పరిష్కారమా అని కొందరు సమాజ శ్రద్ధాళువులు ప్రశ్నించారు. ఏది శ్రేయస్కరమో, ఏది తన స్వభావానికి అవసరమో తెలుసుకుని ఆచరించే స్వేచ్ఛ పురుషునికి ఎట్లా ఉందో అలాగే స్త్రీకి కూడా ఉండాలి. ఫలితంగా వచ్చే సంతోషాన్ని కాని దుఃఖాన్ని కాని స్వీకరించే బాధ్యత కూడా తనది. పురుషునికి ఎంత నిర్ణయ హక్కు ఉన్నదో స్త్రీకి కూడా అంత నిర్ణయ హక్కు ఉండాలి అనేది చలం మౌలిక ప్రతిపాదన. అందుకనే తాను మనువులాగానో సామాజిక శాస్త్రవేత్తలాగానో ఊహాజనిత పరిష్కారాలను ప్రతిపాదించలేదు. ఇది చలం వాదంలోని దోషం కాదు, ఔదార్య విస్తీర్ణత. ప్రజాస్వామ్యం వలన వస్తున్న అనర్థాలను ప్రజలే తీర్చుకొనడం ఉత్తమ రాజ్యాంగ విధానం అయినట్లు, స్త్రీ స్వేచ్ఛ వలన వచ్చే దుష్ఫలితాలను స్త్రీలే తీర్చుకొనగలగడం వారి ఉత్తమ జీవిత మార్గమని చలం భావించారు. ఆధునిక స్త్రీవాదం చలం అభిప్రాయంలో ఎక్కువగా ఏకీభవిస్తుంది. 1975 నుండి సాహిత్యంలో స్త్రీవాదం బలమైన స్వరంగా నిలబడింది. ఇష్టంలేనివారు ఎన్ని నిందార్థకమైన పేర్లు పెట్టినా స్త్రీవాదులు చెప్పేది ఒకటి సత్యం. స్త్రీలు మాత్రమే చెప్పగలిగిన తమ అనుభవాలు, వాటి వల్ల కలిగే దుఃఖాలు పురుషులు ఎంత మమేకమై కూడా చెప్పలేరు. అవి వారి జీవితంలో ముఖ్య భాగం. అవి శరీర ధర్మ విషయాలు. వాటిని చలం కూడా వర్ణించలేకపోవచ్చు. వాటిని మినహాయిస్తే స్త్రీలోని మాతృత్వం, వాటి చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్లు, అదనంగా వచ్చే బంధనాలు, లైంగిక వివక్ష చూపే సమాజంలో దాపురించే అదనపు కష్టాలు, వివాహ వ్యవస్థ నిర్బంధం వల్ల కలుగుతున్న అణచివేత, ఆర్థిక పారతంత్ర్యం వల్ల కుదించుకుపోతున్న వ్యక్తిత్వాలు, ఇవన్నీ ఫెమినిజం ముందుకు తెస్తున్న ముఖ్యమైన విషయాలు. వారేమీ స్త్రీ పురుషులను పరస్పర శత్రువులుగా చిత్రించడం లేదు. రెండు జెండర్ల సమిష్టి జీవనమే సమగ్ర సమాజమని స్త్రీవాదులకు తెలియని విషయం కాదు. స్త్రీవాదమంటే స్త్రీలు ఒక్కరిదే కాదు, ఇద్దరిదీను. ఇది ఆధిక్యతా పోరాటం కాదు, సమానత్వ పోరాటం. స్త్రీ సహజమైన శారీరకంగా వచ్చిన అదనపు భారాలు కాక తక్కిన అన్నింట సమానంగా ఉండాలని వారు వాదిస్తారు. స్త్రీ శరీరాలను భోగవస్తువుగా, ఆకర్షణ విషయంగా, వ్యాపార వస్తువుగా, మోహ వస్తువుగా కాకుండా సహజ విషయంగా పరిగణించాలని వారి ఆకాంక్ష. సంతానోత్పత్తి విషయంలో కూడా తమ శరీరం మీద తమకున్న ఇష్టాయిష్టాల హక్కును గుర్తించాలని ఆశిస్తారు. చలాన్ని స్త్రీవాదపరంగా అర్థం చేసుకోవడంలో మూడు అంశాలను విడబరిచి చూడాలి. బిగుసుకుపోయిన కట్టుబాట్లు ఉన్న సమాజంలో వారి కష్టాలను చిత్రించి స్వేచ్ఛనో, విలువల పునరాలోచననో, ఎదుర్కొనే సాహసాన్నో చిత్రించిన సందర్భాలు ఒక అంశం. ఇందులో పితృస్వామ్య సమాజం వల్ల కలిగే బాధలు, ఆర్థిక పారతంత్ర్యం, సాంప్రదాయ చట్టంలో బిగుసుకుపోయి లోకజ్ఞానం లేనందువల్ల కలిగే కష్టాలు, పురుషాహంకారం వల్ల కలిగేవి, స్త్రీ సహజమైన మృదుస్వభావం వలన ప్రకృతి సహజంగా కలిగేవి, ఇట్లా అనేక కోణాలలో చిత్రించిన రచనలే అధికం. ఆధునిక స్త్రీవాదం దాదాపు వీటన్నిటినీ ఆమోదించి విశ్లేషిస్తుంది కూడా. ఈ విషయాలన్నీ చలం కూడా చిత్రించాడు. అబార్షణ హక్కు గురించి ఆర్గ్యుమెంట్ కథ, సంతాన హక్కు గురించి నాయుడు పిల్ల, పితృస్వామ్యం, ఆర్థిక బానిసత్వాల గురించి మామగారి మర్యాద, కర్మఫలం కథలు వివరిస్తాయి. స్త్రీల కోసం చలం చేసింది ఒంటరి పోరాటమైతే స్త్రీవాదులు చేస్తున్నది సమిష్టి పోరాటం. చలానికి ఉన్న వ్యక్తిగతమైన శృంగార చాపల్యం రెండవ అంశం. ఇట్లాంటి రచనలు కొద్దిగానే ఉన్నాయి. దానిని కూడా జయించడానికి జయదేవ నాటకం రాశానని తానే చెప్పాడు. చలం విమర్శకులు వీటిని భూతద్దల్లో చూపి చలం దృక్పథాన్ని అపార్థంతో చిత్రిస్తారు. చలం కోరే స్వేచ్ఛకు గమ్యాన్ని, పరమార్థాన్ని చెప్పే మరొక స్థాయి కూడా ఉంది. సమాజ శక్తులపై పోరాటం చేయలేనప్పుడు కొన్ని పాత్రలు విషాదంలో ముగిసిపోతాయి. మరికొన్ని పాత్రలు పరిస్థితులకు సర్దుకుపోయి వివాహ నవలలో రమణలాగా సమాధాన పడతాయి. మరికొన్నిసార్లు అనుభవమే పరమార్థంగా రాజేశ్వరిలాగా మైదానాలు పడతాయి. స్వేచ్ఛ వల్ల జీవితానికి వికాసము, ప్రశాంతి కలగాలని జీవితాదర్శంలో లాలస దేశికాచారి వద్ద నేర్చుకుంటుంది. సమాజంలో అందరి మనోవికాసాలు ఒకే దశలో ఉండవు. అనుభవ స్వేచ్ఛ కొందరికి, సామాజిక వ్యక్తిత్వ స్వేచ్ఛ మరికొందరికి, స్వేచ్ఛగా ఉన్నాను అనే తృప్తి కొందరికి, పరమార్థాన్ని వెతుకునే స్వేచ్ఛ మరికొందరికి కావాలి. ఈ అన్ని దశలను చిత్రించారు చలంగ్ గారు. స్త్రీ పురుష సంబంధం వీటన్నిటికన్నా ఇంకా మార్మికమైనదని, ఆ స్థితిని పొందడానికి సర్వత్యాగాలకు సిద్ధపడి అనన్యమైన, ఏకాగ్రమైన, ఏకైకమైన, నిరంతరాయము, అప్రమేయము అయిన అనుభవాన్ని పొందడమే జీవిత పరమార్థ పరాకాష్ఠని, స్వేచ్ఛ వల్ల తప్ప అది సాధ్యం కాదని, నిర్నిబంధ జీవనమే దానికి మార్గమని పురూరవ నాటకం ప్రతిపాదిస్తుంది. కథలలో ఎందుకు పతివ్రత, ఆత్మార్పణం, భోగం మేళం వంటివి కూడా ఈ కోణాన్ని ధ్వనిస్తాయి. స్త్రీవాద రచనల్లో స్త్రీ పురుషుల ఉభయల సంబంధాలు సమాజం మొత్తాన్ని చిత్రిస్తాయి. ఉభయల సంబంధాల కన్నా సమాజంతో సంబంధమే ఎక్కువ. చలన రచనల్లో స్వేచ్ఛా సమస్య సామాజికం మాత్రమే కాదు, అది ద్వితీయ స్థానమేమో కూడా అనిపిస్తుంది. స్త్రీ స్వేచ్ఛ సమాజంలో రాజకీయ, ఆర్థిక, అధికార నిర్వహణల్లో చలానికి అభ్యంతరకరం కాదు, కానీ ఎంత ఉన్నత దశకు దిగినా స్త్రీ పురుష అనుభవం, అనివార్యతను లిల్లి స్నేహంతో స్నేహం ఎలా అయిందంటే కథలో ఆరంభించరు, కథలో చిత్రించారు. స్త్రీవాదులు చలం పేర్కొన్న సామాజిక విషయాలను ఆమోదిస్తారు, పాత్రల వ్యక్తిగత చాపల్యాలను వ్యక్తులకే వదిలేస్తారు, అవి వారి వాదం పరిధిలోకి రావు. చాపల్యాలు పురుషులకు ఎట్లా సహజమో స్త్రీలకు కూడా అలాగే సహజం. నీతి నియమాలు ఉభయలకు సమానంగానే వర్తించాలని స్త్రీవాదులు అభిప్రాయపడతారు అనిపిస్తుంది నాకు. స్త్రీవాదుల పోరాటం ప్రధానంగా సామాజికం, హక్కులు, బాధ్యతలు, వీటిలో సమానత్వం వారి లక్ష్యం. ఇవన్నీ ఆమోదిస్తూనే చలం స్వేచ్ఛను సాగించడం, ఆత్మోన్నతి కోసం, సౌందర్య అనుభవం కోసం, ఆత్మగతమైన స్వేచ్ఛ కోసం ఉండాలని, కుటుంబ సంబంధాల నుండి బయటపడ్డ స్త్రీ అధికారాలకు, అహంకారాలకు, వ్యామోహాలకు బానిస కాకూడదని ఆశించారు చలం గారు. స్త్రీ అన్న వారి రచనలో చివరిసారిగా వ్రాసిన ముందు మాటలో ఈ విషయాలు స్పష్టంగా పేర్కొన్నారు. స్త్రీవాదులు వ్యక్తిగత లక్ష్యాలను, వ్యక్తిగత నిర్ణయాలకు వదిలేస్తారు. చలం చేసింది స్త్రీల తరఫున చేసిన వాదం, స్త్రీవాదం స్వపక్షాన చేసుకుంటున్న వాదం. చలం చేసిన వాదంలో వ్యక్తిగత దృక్పథం, స్వీయ తాత్వికత ఇమిడి ఉంటాయి. అవి కొంతవరకే సమిష్టి సమస్యలకు ఉపకరించవచ్చు. చలాన్ని అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మిక ప్రభావాలను కూడా కలిపి చూడాలి. చలం అన్వేషణ పరిణామంలో స్త్రీ ఒక ప్రధానమైన అంశమే కాని అవే సర్వస్వం కాదు. ఒక సిద్ధాంతాన్ని నమ్మి వ్రాసిన వారికి స్వంత వ్యక్తిత్వాల కన్నా సాహిత్య వ్యక్తిత్వాలే ముఖ్యం. ఈ విషయం స్త్రీవాదుల విషయంలో సత్యం. తనను తానే అన్వేషించుకున్న వారికి చలంలాగా తన తాత్వికత, వ్యక్తిత్వం కలిసే ఉంటాయి. స్త్రీవాదుల రచనల్లో ఆక్రోశాలే గాని ఎక్కడైనా సంతోషానుభవ చిత్రణ ఉందా అని అనుమానం. పారతంత్రేపు పవిత్ర రూపమే పాతివ్రత్యమని, లేని స్వర్గపు పునరూపం లేచిపోవడమని ప్రసిద్ధ రచయిత్రి రజని గారు కవితావాక్యం. చలం దీనికి భిన్నం. సావిత్రి నాటకంలో సావిత్రి ప్రేమ యముణ్ణి జయించడానికి శీలాన్నైనా ఒడ్డుతుంది. లేచిపోయి ఉన్న మైదానంలోనే ఆర్థిక అధోగతిలో కూడా స్వర్గాన్ని అనుభవించింది రాజేశ్వరి. ఊహించిన స్వర్గం కోసం సాహసించమని, దేనికైనా సిద్ధపడమని ప్రోత్సహిస్తాడు చలం. నందనోద్యానాలు రాబోతున్నాయని భ్రాంతి కల్పడు. స్వేచ్ఛ కలకత్తా కాళిక నాలిక కన్నా భయంకరమైనదని చెప్పాడు చలం. చలం పోరాటమంతా జీవన మాధుర్యం కోసం, పోరాటం చేస్తూనే ప్రేమ మాధుర్యాన్ని అనుభవించమన్నాడు. చలం స్త్రీవాదం సామాజిక పోరాటంలో సామాజికతే కాని మాధుర్య విషయం ఉండదు. ఇక నుండి స్త్రీలంటే ఎగిసిపడే నిప్పు తునుకలు అని మాత్రమే హెచ్చరిస్తారు స్త్రీవాదులు. చలం పోరాటమంతా సుందరలోకం కోసం, ఆనంద అనుభూతి కోసం. అది పొందడానికి స్వేచ్ఛా సమానత్వాలు, సాధనాలు మాత్రమే. స్త్రీవాదులను చలాన్ని ప్రత్యంశము పరిశీలింపచేయడం విస్తృతంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక స్థూల పరిశీలన మాత్రమే.
1: మీరింతవరకు ప్రముఖ కవి చలం జయంతి సందర్భంగా సమకాలీన స్త్రీవాదం, చలం దృక్పథం అనే అంశం గురించి వావిలాల సుబ్బారావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా వినిపోతున్న పాట ఇది కథ కాదు చిత్రంలో ఉంది గానం ఎస్ జానకి బృందం సాహిత్యం ఆత్రేయ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినుబోతున్న తరువాతి పాట గుప్పెడ మనసు. చిత్రంలోంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం. సాహిత్యం ఆత్రేయ.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం నమ్ సినీగీతాల్లో వినబోతున్న తరువాతి పాట మహానటి చిత్రంలో ఉంది గానం. సునీత సాహిత్యం, సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం మిక్కీ జమేయర్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట అందమైన అనుభవం చిత్రంలోని గానం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం సాహిత్యం, ఆత్రేయ.

0: మీరింతవరకు సినీ గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11 గంటలు. ఇప్పుడు వినండి, గుర్తు చేసుకుందాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమంలో సంగీత రాగాలైన సైంధవి, ద్విజావంతి రాగాలపై శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మగారి ప్రసంగం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: సైంధవి రాగం, ఇది చాలా ప్రాచీన రాగం. మతంగుని బృహద్దేశిలో ఇది కలదు. సంగీత రత్నాకరంలో ఇది 4 విధాలని చెప్పబడింది. టక్క రాగమునకు భాషగా ఒక సైంధవి. దానిలో ఋషభం, పంచమము వర్జస్వరాలు, షడ్జమే గ్రహ అంశ న్యాసస్వరం. గమకములు, ధృతస్వరములు సాంద్రంగా ఉండవలను, అన్ని రసాలకు పనికి వచ్చును. 2వ రకం సైంధవి పంచమరాగంలో జనించింది. దీని గ్రహ అంశ న్యాసస్వరం పంచమమే. ఋషభము, పంచమము అపన్యాసస్వరాలట, అనగా వర్జ్యములని గాను ఉచ్చుతున్నవి. గమకములతో కూడిన స్వరములుండవన్నట. 3వ తెగ సైంధవి మాలవ కైశిక రాగంలోనిది. పంచమం మృదువు, నిషాద గాంధారములు ఇందుండవు. షడ్జం దీని గ్రహాంశ న్యాసస్వరం. 4వ సైంధవి భిన్న షడ్జ రాగమునందులిది. దైవతం దీని గ్రహాంశ న్యాసస్వరం. ఋషభ పంచమాలు ఇందులోనూ లేవు. ఉద్దీపనమునకై దీనిని వినియోగించవలెను. పై వివరాల వల్ల పేరు ఒక్కటే అయినా పూర్వకాలంలో ఒక్క రాగం ఎన్ని విధాలుగా వ్యవహారంలో ఉండేదో కొంత మనం అర్థం చేసుకోగలం. కాని ఇందులో ఏ రకం సైంధవికి గాని స్వరూపం నాకు అవగతం కాదు. రత్నాకరంలోని రాగాలన్నీ ఇంచుమించుగా ఇట్లే అనిర్వచనీయ రహస్యాలుగా అంతర్ధానమైపోయినవి. సంగీత పారిజాతంలో అహోబల పండితుడు దీని స్వరూపాన్ని కొంత వివరించినాడు. ఇది శుద్ధమేళమును పుట్టింది. పూర్వకాలంలో సామగానంలోనివి శుద్ధస్వరాలుగా గ్రహింపబడినవి. వాటిని ఇప్పటి ఖరహరప్రియ రాగంలోని స్వరాలని మనం స్థూలంగా చెప్పవచ్చును. స్థూలంగాని ఎందుకనవల్నంటే సామగానంలోని ఋషభము, దైవతము చెరి 3 శృతులు కలవి. ఇప్పుడు ఖరహరప్రియలో ఆ 2 స్వరాలను ఒక్కొక్క శృతి మీదికెక్కించినాము. ఈ మార్పు వలన ఋషభం పంచమంతోనూ, దైవతం ఋషభంతోనూ సంవాదాన్ని సంపాదించుకుని రక్తిప్రదమైనవి. ఈ మేళంలో ఈ రాగం మూర్ఛన దైవతాదిగా ఉంటుందన్నాడు అహోబిలుడు. అంటే
2: ధని సరి గ మ ప ధ ధ ప మ గ రి స ని ధ
1: అన్నట్లన్నమాట. కాని ఆరోహణలో గాంధారము, నిషాదము రెండూ వర్జించవలనట. అనగా
2: దాసరి మ ప ధ ధ ప మ గ రి స ని ధ
1: అని దీని స్వరూపం. మరి జంట స్వరములుండవలనని, స్ఫురిత గమకముతో అవి నడవవలనని అతని నిర్వచనం.
2: ద స స రి రి మ గ రి రి స రి రి మ మ ప ప ద ధ ప ప మ మ గ గ రి రి స ని ధ ని స ని ధ స.
1: సంగ్రహ చూడామణి కర్త ఈ రాగంలో ఆరోహంలోనూ అవరోహంలోనూ మధ్యమం పూర్ణముగా ఉండవలనన్నాడు. అట్లంటే ఏమో నాకు స్పష్టపడలేదు. మేళం 22వదే. అతడిచ్చిన సంచారం

అని. అంటే మంద్రదైవతం మొదలు మధ్యపంచమం వరకే దీని సంచారమని, ఎక్కడా ఏ స్వరము వర్జ్యం కాదని అహోబిలుని అభిప్రాయం అనుకోవచ్చు. తచ్చూరు వారు పైమతమే

స్వీకరించి నిధ ని సరి గమ్మ పమగరి స నిధ ని స అని సంచారం చూపినారు. సుబ్బరామ దీక్షితులు ఇది శ్రీరాగ మేళమందు అంటే కరహర ప్రియా మేళమందే పుట్టిందని సంపూర్ణ రాగమని ఆరోహణంలో దైవతం వక్రమని చెప్పినాడు. దైవతం వక్రగతి అంటే పనిధని సా అన్న సంచారం అన్నమాట. కాని అతడిచ్చిన లక్ష్యములలో ఆ వక్రగతి స్పష్టంగా కానరాదు. ఇదిగాక దీనికి ఋషభము గాంధార నిషాద స్వరములు రక్తిప్రదములట. సాదప మాధపమ పాదపమగా ఈ ప్రయోగములలోనే శుద్ధ దైవతం పలుకును, తక్కిన చోట్ల లేదు. సగరి మగారి సనిధ పనీస నిధానీస మపగరిస ఇట్టివి రక్తి గల ప్రయోగములు. ఈ రాగమందు మంద్రస్థాయి దైవతమునకు క్రిందను మధ్యస్థాయి నిషాదమునకు మీదను సంచరించుట లేదని కొందరు అన్నారు. వెంకటమహి ఈ రాగమందు రెండు స్థాయులందునూ సంచారం చేసి ఉన్నారు అన్నాడు సుబ్బరామ దీక్షితుడు. కాని తానిచ్చిన సంచారిలో ఒకతూరి మాత్రమే తారస్థాయి షడ్జం తాకి వదిలిపెట్టినాడు. సాదమాప అని మంద్రంలో దైవతం కంటే క్రిందికి ఆయన సంచారం చూపలేదు. కనుక వెంకటమహి చేసిన సంచారాన్ని ఎంత గౌరవంతో చూచినా లోక వ్యవహారంలో ఈ రాగం మంద్ర మధ్యస్థాయిల్లో మాత్రమే సంచారం చేయవలననే నియమంతో ఉండగా దానిని మీరలేకపోయినాడు ఆయన. 72 మేళముల సంప్రదాయం వ్యాప్తికి వచ్చిన శ్రీ త్యాగరాజస్వామి కాలంలో ఆయన ప్రతిభాబలం చేత కరహర ప్రియామేళం సర్వాంగ సుందరమై స్వతంత్రంగా ప్రచారంలోనికి రావడం మూలాన ఆ ప్రవాహంలో ఈ చిన్న రాగం మరుగుపడిపోయింది. కాని అంతకుముందు ఇది కొంత వ్యాప్తిలో ఉండినది. తాళ్లపాక వారు దీనిని వాడినట్లు లేదుగాని పురంధరదాసాదులు వాడినారు. క్షేత్రయ్య పదములు ఈ రాగంలో కొన్ని కలవు, త్యాగయ్య దీనిలో రచించినట్లు కానరాదు. మరొక విషయం, సంగీత కళా రహస్యనిధి రామరాజభూషణుడు వసుచరిత్రలో గిరికా వసురాజుల వివాహ సందర్భంలో ఈ పద్యం రచించాడు. అకుటిల సౌమ్యమాన నిలయ స్ఫురణంబును అకుటిల సౌమ్యమాన నిలయ స్ఫురణంబును నాతిమాత్ర తారక పరివర్తనంబు శుభరాగమిళత్పద పల్లవాంక ముద్రికయును పెంపు మీర నిజ దృష్టుల బోలిన సింధు కన్యకా ప్రకట వివాహ గీతికలు పాడిరి పుణ్యపురంధ్రికామణు. అకుటిల సౌమ్యమాన నిలయ స్ఫురణము అనగా నిలయమనగా నిషాదస్వరము యొక్క ముగింపు, నిలయము. మంద్రదైవతం మొదలు మధ్యదైవతం వరకు సంచరించే ఈ రాగంలో నిషాదం దుర్బల స్వరం గనుక దానికి కుటిలత ఉండరాదని, అకుటిల దాని ప్రమాణం సౌమ్యంగా ఉండవద్దని, దీర్ఘముగా ఈడ్పులేక అర్థం స్ఫురిస్తుంది మనకు. అట్లే నాతిమాత్ర తారక పరివర్తనంబు అన్న చోట తారస్థాయిని ఎక్కువగా తాకరాదు అనే లక్షణంగానే వస్తుంది. మరి సింధుకన్యక అనే పదం సైంధవి పేరును సూచిస్తుంది. కనుక ఆ పాటలు పెండ్లిండ్లలో సువాసినలు పాడే లక్ష్మీ కళ్యాణం పాటవే అయినా అవి సైంధవీ రాగంలో నిబద్ధములై ఉండినవని మనం ఊహించడానికి అవకాశం ఇచ్చినాడు ఆశ్లేష కవి సార్వభౌముడు.

0: అయ్యను మన రాముడు పెళ్లి కొడుకాయను ఆనందమానందమాయను మన రాముడు పెళ్లి కొడుకాయను
1: అనేది మనవారింకా మరవని ఆ పెండ్లి పాటల మొచ్చు. మరి ఇప్పటికి తేలిన దీని లక్షణం ఇది.
0: ధని సరిగమ పద
1: అని సంచారం. దైవతం ఆద్యంత స్వరం గనుక దానితో సంవాదం కల చతుశ్చతుర్ముఖం జీవస్వరంగా న్యాసస్వరంగా కూడా ప్రస్తరిస్తుంది. ఇత్యాదిగా సంచరించవచ్చును.
0: పదప మదప
1: ఇత్యాది సంచారాల్లో దైవతం ఒక శృతి తక్కువగా పలకవచ్చును. కాని కోమల దైవతాన్ని స్పష్టముగా వత్తి ప్రయోగించేది అంత రంజకం కాదు. హిందూస్థానీ సంప్రదాయంలోనూ ఈ రాగం సైంధవి లేక సింధూరా అనే పేరుతో ఉన్నదట. కాఫీ మేళంలో అంటే కరహర ప్రియ మేళంలోనే పుట్టిందిట. అని వారి సంచారం. నిషాదం మాత్రం ఆరోహణలో తీవ్రంగా మపని సరిగరిసా అని పలికిస్తారట. ఈ క్రింది క్షేత్రయ్య పదం ఈ రాగానికి నాకు లభించిన లక్ష్యాల్లో ఉత్తమమైనది.
0: దొంతర్రవీడేమూతోను చెంతరాకు నీకు నాయనా దొంతర్రవీడేమూతోను

దుర్ర ఇలాగు నీవే బొంకు దుర్రదొంతర విడే మూతోను చెంతరా కుర్ర నీకునాయాదొంతర విడే మూతోను. ఇలాగే రెండు చరణములు గల రాగం ద్విజావంతి, దీనిని జుజావంతి అని కూడా ఉచ్చరించుట కలదు. ద్విజావంతి అనే అర్థం లేని సంస్కృత శబ్దానికి అదే మూలం. ఈ రాగాన్ని ప్రాయకంగా కర్ణాటక పద్ధతితో భేదం లేకుండానే పాడుతూ ఉండే హిందూస్థానీయులు ఈ పేరు జయ జయవంతి, జయావంతి, జయ జయంతి, జయంతి, వైజయంతి అని కూడా భిన్న రూపాలతో వ్యవహరించినారు. దీని అసలు రూపమేమో చెప్పడం కష్టం. రత్నాకరాది ప్రాచీన గ్రంథాలలో ఇది నా దృష్టికి పడలేదు. పరమేశ్వరుడనే లక్షణ గ్రంథకర్త దీనిని ఇట్లు నిర్వచించినాడని భరతకోశంలో పేర్కొన్నారు. ద్విజావంత్యాం శుద్ధ మధ్యస్థు అవరోహే వివర్జిత మూర్ఛనాభేదమాత్రేణ రమణీయతరో భవేత్. ద్విజావంత్యాం శుద్ధ మధ్యస్థు అవరోహే వివర్జిత. ఇక్కడ అవరోహే నివర్జిత అని పాఠం ఉండవలనేమో. ఉన్నట్టుగానే గ్రహిస్తే అవరోహంలో శుద్ధ మధ్యమ స్వరాన్ని వర్జించవలని అర్థం చేయవచ్చును. అంటే అవరోహంలో ప్రతి మధ్యమం రావచ్చునని, ఆరోహంలో రెండు మధ్యమాలు ప్రయోగించవచ్చునని తాత్పర్యం కల్పించవలసి ఉంటుంది. అవరోహంలో నిషాదం వర్జించడం ఆ గ్రంథంలో ఇచ్చిన ఈ రాగ మూర్ఛనకు అనుకూలముగానే ఉండగలరు.

ప మగ మగరిస. ఇంతకంటే ఈ రాగ లక్షణం పై శ్లోకం మూలాన మనకు తెలియదు. మరి మూర్ఛనాభేదమాత్రేణ రమణీయతరో భవేత్ అన్న ఉత్తరార్థమునకు అర్థం ఏమైనా కావచ్చును. సంగ్రహచూడామణిలో సంపూర్ణ వక్రమారోహే అవరోహే సమగ్రకం

0: అని లక్షణ లక్ష్యములు ఇయ్యబడినవి. రిమాగమప అనే ఆరోహణ వక్ర ప్రయోగం ఇందులో ముఖ్యమన్నమాట. సరిమగమప తచ్చూరి సోదరులపై లక్షణాన్నే కొంత సంస్కరించి చూపినారు. సరిమగమప ధని సనిదపమగరిగస అన్నది వారిచ్చిన సంచారం. మగరిగస అన్న చోట
1: రెండవ గాంధారం కోమలంగా ప్రయోగించవలననేది వారి తాత్పర్యమేమో. యథాప్రకారంగా సుబ్బరామ దీక్షితులే దీని లక్షణం విపులంగా నిర్వచించి రక్షించినాడు. సుప్రసిద్ధమైన దీక్షితుల చేతః శ్రీ బాలకృష్ణం భజరే అనే కృతిని తన సంచారితో కూడా ప్రకటించినాడు. జుజావంత్యాఖ్యరాగశ్చ సంపూర్ణ సగ్రహాన్విత లక్ష్యమార్గానుసారేణ గీయతే గానవేదిభి అనే మసకు మసకుగా ఉండిన ప్రాచీన లక్షణాన్ని సమకాలీన వ్యవహారంలోని లక్ష్యమార్గములను చూపి స్పష్టపరిచినాడు. 28వ మేళమైన హరికేదార్ గౌళ ఇందు జనించినది.
0: రే గమపథ సా నిధ నిస నిధపమ నిధపమగరి సరి మగరి సా
1: అన్న సంచారం దీనిది. రంజనం కల జీవస్వరములు ఋషభ మధ్యమములు.
0: రీ రీ

గ రి మ గ రి స రి ని ద ని స. ఇట్టి ప్రయోగములే రాగ స్ఫోరకములు. రి మ గ రి గ రి స అనే ప్రయోగంలో ఉన్నవి సాధారణ గాంధారాలే. రిగమగరి అన్న సంచారంలో గాంధారం కొన్ని చోట్ల సాధారణముగా, మరికొన్ని సందర్భాలలో అంతరముగా ధ్వనించట. రిగమగరి రిగమగరి రిగమగరి అన్నట్లు. ఈ రాగంలో ఎరుకల కాంబోది, దర్బారు, సహన, భైరవి రాగాల ఛాయలు కలిసి తోసును అని ఆయన వ్రాసినాడు. కాని దర్బారు భైరవి రాగాల ఛాయలు ఎప్పుడు ఎట్లు స్ఫురించునో ఆయన స్పష్టం చేయలేదు. సరిమాగమప్ప పదసప అన్న చోట్ల ఎరుకల కాంబోది, రిగమపదాప మగగరి అన్న ప్రయోగంలో కొంత సహాన స్ఫురించడం స్పష్టమే. హిందూస్థానీ సంప్రదాయం వారు ఇదే సంచారమే అవలంబించి కొంత సంస్కరించి ఎంతో రక్తిగా ఈ రాగం పాడుతూ ఉన్నారు. వారిలో

హరి. ఇట్లు వారు బహుళంగా సంచరిస్తారు. మనవారు కూడా ఈ ప్రయోగాలకు విరోధులు కారు. కాని వాటిని కొంత ఎక్కువగా ఉపయోగిస్తే కర్ణాటక ద్విజావంతికి ఎక్కువ లాభం కలుగుతుంది అనుకుంటారు. భజనలలో, మంగళహారతులలో, పెండ్లి పాటలలో దీనిని ఎక్కువగా పూర్వీకులు వాడేవారు నా చిన్నతనంలో.

అనే కీర్తన తిరుమల బొక్కపట్నం విద్వాంసులెవరో రచించింది. అనుప్రాస యమకాలతో నిండింది. విళంబ మధ్యకాలలో వివిధ సంచారాలు కలది విన్నాను. దానికి ప్రతిగా ఇంకా అనుప్రాస యమకాదులు విస్తరించి నా ఆచార్యులు శ్రీకృష్ణ బ్రహ్మదంత పరకాల మహాదేశికులు తమ గురువుగారి విషయంగా రచించినారు కీర్తనమంతా.

ఈ పెద్ద కృతి కూడా మా తల్లిగారు పాటగా విన్నాను, కాని ఆ స్వర సాహిత్యాలు రెండూ మరిచిపోయినవి, ప్రయత్నించినా ఇంకా లభింపలేదు. ఇప్పటి లక్ష్యములలో ఉత్తమోత్తమమై ప్రామాణికమైన శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి చేతశ్రీ అనే కృతిని మీరిప్పుడు వినవచ్చు.

0: మీరింటి వరకు గుర్తు చేసుకుందాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమంలో సంగీత రాగాలైన సైంధవి, ద్విజావంతి రాగాలపై శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారి ప్రసంగం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11:30. సినీ గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. ముందుగా వినబోతున్న పాట భైరవ ద్వీపం. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: డాక్టర్లు.
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తిరువతి పాట బృందావనం చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి.

0: సంగీతం.
1: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తరువాతి పాట అల్లుడు గారు వచ్చారు చిత్రంలోంది గానం హరిహరన్, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా సై బాల్, గజ్జా బబ్బలా సై బాల్, నడువుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినవతున్న తొరువతి పాట సరిగమలు. చిత్రంలోంది గానం కేజే ఎస్తాస్ చిత్ర.

సినీ గీతాల్లో వినబోతున్న చివరి పాట సిరివెన్నెల చిత్రంలో ఉంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:10. లాహిర్ లాహిర్లో సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట వీడొక్కడే, చిత్రంలో ఉంది, గానం కార్తిక్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి

0: కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన
1: ఆకాశవాణి. మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తురువతి పాట అల్లుడు సీను, చిత్రంలోని గానం కార్తీక్ హరణి, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట శ్రీకృష్ణ 2006 చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తర్వేతి పాట బాలు చిత్రంలో ఉంది. గానం హరిహరన్ శ్రేయ ఘోషల్, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: సినీ గీతాలు విన్నారు లాహిర్ లాహిర్లో. ఇప్పుడు వినండి వార్తలు తెలుగులో.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్ధిని నరేంద్ర మోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
2: ఎఫ్టా కంట్రీస్ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై. యే అంబిషియస్ టార్గెట్ హై లేకిన్ అచీవబుల్ హై. ఆర్ భారత్ మే ఆప్కే ఇన్వెస్ట్మెంట్ కో అవుట్కమ్స్ మే బదల్నా మే ఆప్కో విశ్వాస్ సే కహతా హూ యే హమారీ గారంటీ హై.
1: ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్ స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరు దేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. ఇరు దేశాలు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజా సేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని, గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోలు లీటర్కు 107.59 రూపాయలు, డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటరుకు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికా ఈ ఏడాది అక్టోబర్ 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఈ చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే జరుగుతుంది. భారత్, అమెరికా, చైనాలతో కూడిన ఈ G20 కూటమి ప్రపంచ జీడిపిలో 85%, జనాభాలో 3/2 వంతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈరోజు పుతిన్ చైనా చేరుకుంటారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించిన 1 వారం రోజుల్లోపే పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై పుతిన్, షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని, గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:40. ఇప్పుడు వినండి జీవన లహరి కార్యక్రమంలో రంగస్థల నాటక రంగంలో నా అనుభవాలు. శ్రీ కె వెంకట సుబ్బయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
3: కసిబిసి వెంకట సుబ్బయ్య గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: వెంకట సుబ్బయ్య గారు, మీరు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామస్తులు. మీరు రంగస్థల నాటక రంగంలో సుమారుగా 50 ఏళ్ల పైబడి అనుభవం ఉందని చెబుతున్నారు.
4: అంతే సార్.
3: రంగస్థల నాటకం అనగానే మా చిన్నప్పుడు కూడా రకరకాల పౌరాణిక నాటకాలన్నీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి నాకు ఇప్పటికీ కూడా. ఆ పద్యాలు, రాముడు వేషం, భీముడు వేషం, హనుమంతుడి వేషం, లేకపోతే హరిశ్చంద్రుడి వేషం, ఇలా ఆ రాగాలాపన అయితే అబ్బో ఎంత మాధుర్యంగా ఉండేవో, అసలు అంత గుక్కబట్టి ఎట్ట పాడుతున్నాడా అని కూడా అనుకుని మేము ప్రాక్టీస్ కూడా చేసేవాళ్ళం అండి.
4: అవునండి.
3: అయితే వెంకట సుబ్బయ్య గారు,
4: అవునండి,
3: ఈ రంగస్థల నాటక వైభవం మీరు నేర్చుకునే రోజుల్లో మీ బాల్యంలో అది ఎలా ఉండేదండి అప్పట్లో?

0: అప్పుడు 10 ఊర్ల జనం మా కాడికి వచ్చేవారండి. అలా వచ్చి చూసి అభిమానంగా, అరే ఎట్లా ఉంటుందో చూద్దాం, ఎట్లా పాడతారో ఈ కళ అంటే అనే అనుభవం మీద అందరూ వచ్చి చూసి తెల్లవారుజులు ఉండిపోయేవారు సార్.
1: టికెట్లు ఉండేవి కదా అప్పుడు,
0: అప్పుడు టికెట్ నాటకాలు సార్ 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు
1: అంత ఉండేది.
0: అంతమంది సార్, పెద్ద పెద్ద యాక్టర్లు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు, డివి సుబ్బారావు, ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్లు, పి లక్ష్మణరావు సార్, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతుంటే మేము పోయి టికెట్ పెట్టి చూసున్నాం. అంత అపేక్షంగా పోయినాం, నడిచిపోయినాం సార్. అప్పట్లో మా బాల వయసులో నడిచిపోయి చూసి ఇది కూడా మనం నేర్చుకుందాము అనే పట్టుదలతో మేము నేర్చుకున్నాం సార్. మా నాన్నోళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. మా నాన్నోళ్ళు కూడా కొన్ని డ్రామాలు ఆడి ఉండరు. మా నాన్న నర్సయ్య, వాళ్ళ తమ్ముడు బాలయ్య. బాలయ్యన్న కూడా ప్రోగ్రాంలు ఆడాడు. ఆ ఇంట్రెస్ట్ మీద మాకు నేర్పారు సార్. ఇప్పుడు దీని గుండా మాకు ప్రయోజనం లేదు,
1: ఆధారణ లేదు,
0: ఏమీ ఆధారణ లేదు.
1: ఏదో రేడియో, దూరదర్శన్ లాంటి
0: టోటల్లోనే ఇంటమే, కానీ మాకు చూసి కళ లేదు, మా బతుకు తిరుగు కూడా బాగలేవు.
1: మరి వెంకట సుబ్బయ్య గారు
0: చెప్పండి,
1: అప్పట్లో మీకు నచ్చినటువంటి రకరకాల నాటకాలు వేస్తూ ఉండుంటారు, రామాంజనేయ, గంగోపాఖ్యానం, శ్రీకృష్ణ తులాభారం, ఇలా చాలా పౌరాణిక నాటకాలు ఎన్నో ఉండేవి, సాంఘిక నాటకాలు కూడా కొంచెం అరుదుగా ఉండేవి.
0: అవునండి.
1: మీకు నచ్చినటువంటి రంగస్థల నాటకం ఏది, నటులు ఎవరు, అలాగే ఆ నాటకాల్లో నచ్చినటువంటి పద్యాలేంటి, మీకు నచ్చిన రంగస్థల నాటకం ఏంటి అప్పట్లో?
0: అప్పట్లో మాకు నచ్చిన నాటకం సార్ బ్రహ్మంగారి నాటకం, భక్తిరసమైంది. 10 ఊర్ల జనం వచ్చి చూసేది సార్. అప్పట్లో మేము కూడా ఉల్లాసంగా నేర్చుకున్నాం.
1: విరాట్ పోతులూరి
0: వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాటకం కలజ్ఞానం బాగుంటుంది సార్ అది. దాని తర్వాత హరిశ్చంద్ర, మళ్ళీ 3వది రామజన్ యుద్ధం, 4వది చెంచు నాటకం, చెంచు లక్ష్మణ రామ, ఇలాంటివన్నీ వేసుకుంటూ వచ్చాము. కళకు విలువ లేకుండా పోయింది సార్. మాకు కనీసం 70 సంవత్సరాల వయసు వచ్చి ఉండదు సార్. మాకు మా పరిస్థితి బాగలేదు. ఏదో ఒక ఆదరిచేత పింఛను పెంచడము ఏదో జరిగితే మేము ప్రోత్సహించుకోవటానికి అరువడం సార్. మాది మా పరిస్థితి స్వామి.
1: అయితే వెంకట సుబ్బయ్య గారు, మీరు చెప్పారు మీకు నచ్చినటువంటి నాటకాల్లో బ్రహ్మంగారి నాటకం ఒకటి, అలాగే రామాంజనేయ యుద్ధం అన్నారు, హరిశ్చంద్ర అన్నారు. ఏమంటే అప్పట్లో నాకు కూడా గుర్తొస్తుంది, 1వ సిద్ధయ్య, 2వ కృష్ణుడు, 3వ హరిశ్చంద్రుడు, ఇలా అనేవాళ్ళు. ఏంటండి అది
0: సీన్లు అండి. ఇవి బ్రహ్మంగారు అనకంటే పట్టు సిద్ధయ్య అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ బ్రహ్మంగారు, తర్వాత కొడుకులు, తర్వాత ఆదాంబి సిద్ధయ్య, తర్వాత సెంటర్ సీన్ బ్రహ్మం అని ఉంటాడు, లాస్ట్ ఇష్టమూర్తి. బ్రహ్మంగారి నాటకానికి అవి రూపాలు.
1: అంటే నేను అనేది 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని ఇలా ఉంటాయి. సిద్ధయ్య కూడా
0: అంతే,
1: 1వ సిద్ధయ్య, 2వ సిద్ధయ్య కూడా నేను చూశాను. బ్రహ్మంగారి నాటకం చూసిన దాంట్లో
0: అలా అండి,
1: ఒక్కతనే ఉండడు,
0: ఉండడు.
1: కొన్ని నాటకాల్లో ఇద్దరు ఒకే పాత్రను ఇద్దరు ముగ్గురు పోషిస్తుంటారండి.
0: అది ఎందుకంటే అండి, ప్రజలకు ఒక్క మనిషి అయితే చూడలేరు.
1: ఓహో,
0: చూడలేరు కాబట్టి అది ఒక సీను, అది ఒక సీను, అది సీనుకు ఒక మనిషి ఉంటే ఇది చూస్తే ఎట్లా ఉంటుందో, ఇది చూస్తే ఎలా ఉంటుందో అనే టైం పాస్ కోసం వీళ్ళందరినీ పెట్టింది. అంతేనండి, ఇంకేం కాదు. జనం ఉండటానికి, వాళ్ళు వినటానికి.
1: అదేనండి, ఈ మొదటి సీన్లో మొదటి కృష్ణుడు ఈయన ఆడింది బాగుంది,
0: అది
1: ఏంటో ఆడింది బాగుంది అనేవాళ్ళు.
0: అంతే అంతే,
1: 2వ కృష్ణుడు ఆడింది
0: చూద్దాం
1: పర్వాలేదు, 3వ కృష్ణుడు అబ్బా హద్దరు కొట్టాడురా ఇలా అంటూ ఉంటారండి.
0: అంతే, అప్పుడు యాక్టర్ కూడా ఉల్లాసం ఉంటుంది అట్లా.
1: అయితే మరి మీరు నటించినటువంటి మొట్టమొదటి రంగస్థల నాటకం ఏది, ఎక్కడ ఆడారు అది?
0: మేము దొనకొండ టికెట్ డ్రామాలో నక్షత్రుడికి ఆడాను సార్.
1: ఓహో, హరిశ్చంద్ర
0: నాటకంలో
1: నక్షత్రుడి పాత్ర.
0: మా టికెట్ డ్రామాకి వెళ్ళాను సార్ అప్పట్లో. 2వది బ్రహ్మంగారి నాటకంలో ఊర్ల మీద, సోమిందపల్లె, గంగదేవిపల్లె, వద్దిపాడు, ఇట్టాటి ప్రోగ్రాములు ఊర్లలో ప్రోగ్రాములకు.
1: ఇవన్నీ ప్రకాశం జిల్లాలో?
0: ప్రకాశం జిల్లాలోయే. ఇవన్నీ మేము ప్రశాంతంగా దేవుడిని నమ్ముకొని ఆడాం. అప్పుడు ఏదో అంతో ఇంత ఇస్తున్నారు మాకు ఖర్చులకు, అంతే
1: భోజనం పెట్టి
0: మాకు ఖర్చులకు ఏదో 10 రూపాయలు తీసుకుని పొమ్మంటే అది సంతోషం సార్ మాకు. అప్పట్లో
1: అది
0: ఉల్లాసం, పోయి ఆడొద్దాము, ప్రజలకి చెప్పుద్దాము అనే పడుదలతోటి పోయాము సార్ మేము.
1: వాళ్ళు ఇచ్చే పారితోషికం కంటే
0: అది
1: ఆ ఊరెళ్ళి ఆడాము
0: అది
1: అనే ఒక గొప్పతనం.
0: ఆ గౌరత కోసం మేము కూడా ఉప్పొంగి ఉల్లాసంగా పోయి ఒకసారి బాడొద్దాము అనే పడుదలతో పోయినాం సార్. దానికుండా మాకు ఇప్పుడేం లేవు. ఇవన్నీ టీవీలు, ఈ సెల్ ఫోన్లు, ఈ రావటాన, ఈ మా కళ అనేది
1: అంతరించిపోతుంది. వెంకట సుబ్బయ్య గారు, ఇప్పుడు ఏదైనా సరే ఒక కళలో మనకు ప్రావీణ్యం, పట్టు ఉండాలంటే ఏ విద్యకైనా గురువు ఉండాలి.
0: గురువు లేనిది కుదరదు.
1: అవును, గురువు లేక ఎటువంటి గుణికి తెలియక రాదు రామా అన్నాడు త్యాగరాజ స్వామి వారు.
0: గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అంతో ఎంతో గురువు అనేవాళ్ళు ఉండాలి, వాళ్ళు చెప్తేనే మాకు అబ్బింది. గురువుని మేము తీసుకొచ్చుకొని జీతాలు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టించి మేము సాక్కొని మేము విద్య నేర్చుకున్నాం. అప్పట్లో
1: మీ గురువుగారు ఎవరు మొట్టమొదట?
0: ఫస్ట్ మా గురువుగారు ఎమ్మెల్యే దాస్ గారు.
1: హార్మోనియం మీదనా?
0: హార్మోనియమే. ఆయన వేరే మనిషిని బాక్సును తీసుకొస్తుంటాం ఆయన మాకు చెప్పటానికి,
1: అది
0: వాళ్ళ సహారంతో మేము ఫైల్ లేక వచ్చినాం. ఈ బ్రహ్మంగారు నాటకానికి వచ్చాక దానయ్య పంతులు గారు,
1: అది
0: ఈ రకంగా బాలనాగమ్మ నేర్చుకున్నాం. పెద్ద పెద్దోళ్ళు అంతా చనిపోయినరు సార్, వాళ్ళంతా ఎవరు లేరు. ఇవన్నీ నేర్చుకొని మాకు కూడా చివరికి వచ్చేసినాం. మాకు ఆదరు ఏమి లేదు.
1: ఇప్పుడు రంగస్థల నాటక పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేదు. ప్రభుత్వం
0: సహకరించాలా మాకు? మా పిల్లలను కూడా దాంట్లోకి దించుదామంటే మా పరిస్థితి అయిపోయింది. పిల్లలుగా ఏం చేస్తారు సార్? వాళ్ళు కూడా ఏదో ఒకటి అయ్యా విధో విద్యో విద్య ఏదో ఒకటి నేర్చుకొని మీరు బతకండి, మా పరిస్థితి అయిపోయినది అని చెప్తున్నాం సార్.
1: ఏమండి
0: చెప్పండి.
1: అప్పట్లో గురువుగారు హార్మోనియం మీద మిమ్మల్ని రాగాలాపన చేయిస్తూ ఉంటారు.
0: అవును సార్.
1: మీకు సంగీత జ్ఞానం అంతగా ఉండదు. ఇప్పుడు సంగీతం అనగానే శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం ఇలా అంటుంటాం.
0: అంతే.
1: శాస్త్రీయ సంగీతం అంటే సంవత్సరాల తరబడి కూడా నేర్చుకున్నా కూడా అంత ఈజీగా పరిపక్వత సాధించలేరు. అలాంటిది రంగస్థల పద్యాల్లో ఎందుకో చదువుకోని వాళ్ళు కూడా టక్కని పట్టేస్తారండి. అంటే అది సాధనం మీద వచ్చేదా? ఎట్లా రాగం అయితే ఆపకుండా గుక్క తిప్పకుండా ఇలా పాడుతూ ఉంటారు, ఎట్లా సాధ్యం అండి అది?
0: అది ఎలా సాధ్యం అంటే దినదినము మనము నేర్చుకునే డ్రామా కాబట్టి ప్రతిరోజు ఆలాపన ఉంటుంది కాబట్టి మనిషిలో దమ్మును పట్టి, అది కూడా దమ్ము లేకుండా పాడలేము సార్, దమ్మును పట్టి రాగం పాడగలిగినాం. ఇప్పుడు పాడేంత మాత్రం లేరు సార్ ఇప్పుడు.
1: వెంకట సుబ్బయ్య గారు, మరి ఎంతోమంది రంగస్థల కళాకారులు ఉండుంటారు మీ రోజుల నుంచి కానీ, మీ ముందు తరం వారు కొందరు ఉండుంటారు, కొందరు మరి ఉండకపోను వచ్చు. అయితే ఇప్పటికైనా సరే అప్పట్లో కేవలం రంగస్థల నాటకాన్నే నమ్ముకొని జీవనాధారమే అది ఉండేటువంటి వాళ్ళు ఉండుంటారు.
0: ఉండారు సార్, ఉండారు.
1: వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏమన్నా గమనిస్తున్నారా?
0: దానికి ఉండ మాకేం ఉపయోగం లేదనిపించింది. ఏంటంటే కళ అనేది వృత్తిలోకి పైలోకి రావటం వల్ల కళ మంచిదే, 10 మందికి వెనక చెప్పేది మంచిది. ఇప్పుడు వినేవాళ్ళు లేరు.
1: అది
0: పాటకచ్చిన పరుగులు తెస్తాం, నాటిక నేలకు పోతాం ఉండరు. దీన్ని విని కూర్చునేది ఎవరో 100కి 10 మంది ఉంటున్నారు అంతే అండి, ఎవరు రావటం లేదు. అందువల్ల కళ పౌరు తగ్గిపోయింది.
1: పౌరాణిక నాటకాల్లో ఆ పాత్రలు వేయడానికి కిరీటము, భుజకీర్తులు, గద ఇలాంటివి ఉంటాయి కదా,
0: అవి మేకప్ డ్రెస్ వాళ్ళు, డ్రెస్ కంపెనీలు ఉంటాయి అప్పట్లో, డ్రెస్ కంపెనీలు ఉంటాయి. ఆ డ్రెస్ కంపెనీలకు పోయి మేము బాడుకు తీసుకొని వచ్చి వాళ్ళని మా వాళ్ళ చేత మేకప్ వేపించుకొని మేము కళను పోషిస్తాం అప్పట్లో. వాళ్ళు లేకుంటే మేము ఏం చేయలేము. మేము కొనుక్కోవాలంటే ఆడ కొంటాం, కొనలేము.
1: అదే ఆకర్షణ అసలు.
0: అది లేనిది అసలు మన మనిషికి అందమేముంది, పౌరి అనేసి వస్తుంది. అది ఉంటేనే మనిషికి పౌరు, ఆ ఈ మనిషి ఇలా, ఈ మనిషి ఇలా అనే పట్టుదలతోటి దాన్ని సాధించి నేర్చుకొని ప్రజలకు ఇన చెప్పినాం అప్పట్లో.
1: అది
0: ఇప్పుడు అదంటే ఏందో తెలియదు.
1: అసలు ఆ వేషధారణ చూస్తేనే అబ్బో భీముడు అసలు అలాగే ఉన్నాడు అన్నట్టుగా మనకు కనిపిస్తాడు.
0: ఆంజనేయుడు అంటే ఎలా ఉంటాడు, ఆడ బొమ్మ నిడతున్నావు, ఈయన వేషం కూడా అలా ఉంటుంది. అప్పుడు ఆంజనేయుడు, ఆంజనేయుడు ఈ రకం పాడుతున్నాడు, రాముల వారు ఆంజనేయులు వీళ్ళు అప్పుడు చూసిండ్రు, ఆనందించు.
1: అలాగే ఆ డైలాగులు కూడా చాలా అసలు ఏం లేదు, వన్స్ మోర్ అని ఇలా అనేవాళ్ళు, ఈలలేసేవాళ్ళు.
0: ఉదయము 6 గంటల దాకా పేలరు
1: బా,
0: ఇంకా ఎట్లుంటుందో, ఇంకా ఎట్లుంటుందో ఆ రకంగా చూసి సంతోషించి పోయేవాళ్ళు. సన్మానాలు చేసేవాళ్ళు అప్పట్లో కూడా మాకు కళాకారులకు సన్మానం చేస్తారు, శాల్వ సన్మానం చేస్తారు, డబ్బులు సన్మానం చేస్తారు. వాళ్ళని మేము పొగిడి వాళ్ళ మైకులో మేము కూడా చెప్పుతాం,
1: అవునండి
0: తీసుకోకూడదని. అలా కళ అంటే
1: ఏదైనా ఒక కళాకారుడు పద్యం పాడుతుంటే అతనికి నచ్చి వన్స్ మోర్ అని కొట్టి మళ్ళీ పాడించి ఒక రూపాయో పావలానో బేడానో ఇచ్చేవాళ్ళు అండి.
0: ఇచ్చి ఉండారు సార్, మళ్ళీ అట్టానికి ఇచ్చినారు వాళ్ళు. ఎవరైనా ఇదిగయ్యా మాది ఆయన పేరు చెప్పి 10 మందిలో విలువగా ఆయన మళ్ళీ పొగిడి పంపిస్తాం. ఆ రకంగా కళాకారులకు అభిమానం ఉన్నది అప్పట్లో, ఇప్పుడు లేదు.
1: తర్వాత కొన్ని కొన్ని రంగస్థల నాటకాల్లో ఒక పద్యం పాడినా, ఒక డైలాగ్ చెప్పినా, ఓహో ఇతనే చెప్పాలి, అది పద్యాన్ని ఈయనే పాడాలి అని కూడా
0: అభిమానం,
1: అభిమానం
0: దాంట్లో ఉండే భావం, ఆ రుచి అలా ఉంటుంది. వాళ్ళు సరే ఇంటే బాగుండు అనే భావం మీద వాళ్ళు విజిలీలు కొడతారు, మిస్మార్లు కొడతారు. మళ్ళీ మేము వాళ్ళకు పాడతామండి అని అభిమానంగా మళ్ళీ మేము పాడేస్తాం. వాళ్ళకి అప్పుడు ఇదిగయ్యా మాది నా 1 రూపాయలు తీసుకో, ఈ 10 రూపాయలు తీసుకో, గౌరవతకు వాళ్ళు ఇస్తారు. మేము కూడా వాళ్ళ గౌరవం పొగుడతాం, కళాకారుడుకుండా విలువ అది.
1: కొన్ని కొన్ని సీన్లలో అంటే ఏడుపు వచ్చే సీన్లు ఉంటాయి, చూసేవాళ్ళు కళ్ళ మీద బొటబొట బొటబొట ఏడుస్తుండేవాళ్ళండి, నేను కూడా చూశాను.
0: చంద్రమతి అంటే
1: హరిశ్చంద్ర
0: హరిశ్చంద్ర నాటకంలో

0: చంద్రమతి
1: అవును
0: కొడుకును
1: లోహితుడు,
0: లోహితుడు కొడుకు ఆయన కాటికాపరికి పోయి ఏమేమో దాసిగా ఉండి ఇలా బాధలు చూస్తుంటే ఆమె బాధ పెట్టేదానికి కింద జనానికి కూడా కళ్ళ నీళ్ళు పడిపోతాయి.
1: అవునండి,
0: అలా ఉంటుంది ఆ సన్నివేశం. ఈయన కూడా కాటికాపరిలోకి పోయి ఆమె పోయి అడిగితే నువ్వు ఎవరో నాకు తెలియదు, నా కాటి సుంకం నాకు ఇచ్చేయి, ఇవన్నీ వద్దు అనే లెక్కన జనాలు కూడా బా ఇంత పనియా
1: అది
0: ఇట్లనా అని కొంత జనాలలో మార్పు వచ్చేస్తుంది. అట్లా జరుగుతాయి సార్ ఆ నాటకాలు.
1: అవును,
0: బ్రహ్మంగారి నాటకం కూడా అంతే. సిద్ధయ్య బ్రహ్మంగారి సమాధి లేకపోయాడు. శిష్యుడు సిద్ధయ్య 12 సంవత్సరాల శిష్యుడు. ఆయన ఏం చేసిండు, నీకు నేను జ్ఞానం ఒప్పిస్తానన్నాడు. ఇవ్వకుండా ఆయన సమాధి అయిపోయిండు. అయిపోయినాక ఈయన వచ్చి సిద్ధయ్య అడవికి పోయి పూలు తీసుకురమ్మంటే సమయం మీద పడి లబో దిబ్బో అని కొట్టుకుంటాడు. జనాలకు ఆకర్షణ వచ్చేస్తుంది,
1: అది
0: అబ్బా ఏం బాధపడుతున్నారు ఆయన అనే రూటు వచ్చేస్తుంది. అలాంటివన్నీ ఉంటాయి సార్. అందుకు జనం 6 గంటల దాకా కదలరు. చూద్దాం పోల్చిది ఏంది, కాడిచిన హరిచంద్రుడేంది, రామయుద్ధం ఏంది, చెంచులక్ష్మి అనేది వాళ్ళేంది, ఇలాంటివన్నీ ఆ రకం ఉంటాయి. బాలనాగమ్మల బాలవర్ధి బాలనాగమ్మ వాళ్ళిద్దరు తల్లి కొడుకులు, వాళ్ళది అట్టుంటుంది బాధ. సన్నివేశం చూస్తే కళ్ళమ్మ నీళ్ళు పడతాయి సార్ ఆ డ్రామాలకు. అలాంటివి అయి రంగస్థల పద్యాలు అంటే అలా ఉంటాయి.
1: బాలనాగమ్మ నాటకంలోనైనా సంగు అనే పాత్ర ఏదో ఉంటుంది,
0: సంగు మాయల పకీరు సంగు,
1: మాయల పకీరు సంగు
0: అది ఆ సన్నివేశం. అది బాలనాగమ్మ బాలవర్ధి కొడుకు కార్యవర్ధి భర్త వాళ్ళ సన్నివేశం అట్టుంటుంది.
1: అంటే ఈ బాలనాగమ్మ నాటకంలో కదా మాయల పకీరు పాత్ర
0: స్టార్టింగ్, అదే పకీరు సంగు వాళ్ళ సన్నివేశం అయిపోతాగానే ఆయన చెరదేసకపోతాడు ఏమను. బాలనాగమ్మను పురిటి పిల్లోడప్పుడే అమను పిల్లోడిని ఆడు ఉంచగానే బాలనాగమ్మ చెర బిక్కుతాడు.
1: ఆయన ప్రాణం కూడా సప్త సముద్రాలలో చిలకలో ఉందని
0: అని చెప్పి రహస్యం ఆడబెడతాడు. ఈ బాలవర్ధి అంతే ఇంత పెద్దయి వాళ్ళ నాన్నగారిని మొత్తాన్ని నాశనం చేస్తాడు. ఎవరు వాళ్ళు మాయల పక్కరు మాయచేటి. ఈ బాలవర్ధి చిన్నోడు పెద్దయి తెలుసుకుంటాడు ఫలానా కాడ నెలకు. అప్పుడు ఈయన పోయి సిలక్కాడికి పోయి సిలకను పట్టుకొని అప్పుడు ఈయన ఆమె హింసలు పెట్టేస్తాడు. మా తల్లిదండ్రులను ఇట్లా చేసినావు, నువ్వు ఇంత ఘోరం చేసినావు, నిన్ను నేను ఎందుకు బతికియాల. అప్పుడు ఈయన కూడా సమరిస్తాడు, తల్లిదండ్రులను మొత్తాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తాడు.
1: అది అలాగే ఈ సత్యహరిశ్చంద్ర నాటకం అన్ని నాటకాల్లో కంటే కూడా అంటే నాకు తెలిసి కొంచెం ఎక్కువసార్లు ప్రదర్శింపబడము. ఆ పద్యాలు ఆ డైలాగులు కొద్దిగా బాగా ప్రజల్లోకి వెళ్ళినట్టుగా నేను గ్రహించింది అది.
0: అవునండి,
1: ఎందుకంటే ముఖ్యంగా డివి సుబ్బారావు గారు,
0: బండారామరావు గారు,
1: బండారావు
0: సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు.
1: అసలు ఆ పద్యాలు మామూలుగా చదువు రాని వాళ్ళు కూడా వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు
0: అలా
1: పాడుకుంటాడు,
0: ఎక్కువ ఆలాపన వచ్చేస్తుంది అది.
1: అట్లా దాన్ని అదేటో ఒక రకమైన గొంతుతో పాడతాడు. ఆహా ఎత్తుకోవడం ఎత్తుకోవడం ఇలా ఎత్తుకొని ఒక్కసారిగా హై పిచ్లోకి వెళ్ళిపోతూ
0: పోవాలి సార్,
1: ఒక్కొక్కసారి కళ్ళనీళ్ళు తెప్పిస్తూ ఉంటారా అలాంటి
0: సన్నివేశము వాళ్ళ బాధలలో అట్ట అనిపిస్తుంటారు చూసే జనాలకు. వాళ్ళు పడే కష్టాలు ఆ కష్టాలు చూసేయాలి, అబ్బా ఏం బాధ పెడుతున్నారు రామను, ఏమి ఎంత బాధపడుతుందిరా అనే వేసుక జనాలకు ఇంకా జోడు చూసిపోదాం. పని ఉంటే రేపు చేసుకోవచ్చు అప్పట్లో అట్లా ఉండేది సార్. అప్పుడు ప్రజలు ఇప్పుడు ఇది లేదు.
1: అది వెంకట సుబ్బయ్య గారు
0: చెప్పండి,
1: మరి ఇంత రంగస్థల నటనా రంగంలో ఎన్నో చూశారు, మీరు పాల్గొన్నారు, ఇంత అనుభవం గడించారు. సరే అంటే ఇప్పుడున్నటువంటి సినిమాలు అవనండి, ఈ సెల్ఫోన్ యుగంలో రకరకాల కళారూపాలు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటాం మనం, అంతా కూడా ఇలా వచ్చేసింది కాబట్టి వీటి ఆదరణ కూడా అంటే ముందు అసలు చూసేవాళ్ళు లేరు,
0: లేరు
1: మరి దీన్ని ఆదరించేవాళ్ళు లేరు, ఇలా ఉంది పరిస్థితి. మరి ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, అంటే ఏ వృత్తిలో ఉన్నారు,
0: ఏమి
1: మీ కుటుంబ పరిస్థితి ఏంటి?
0: మా కుటుంబ పరిస్థితి మేమా భేదవాళ్ళం, ఏ కళను పోషించుకుంటా ఏదో కూలి పని వ్యవసాయం పని చేసుకుంటా బ్రతుకుతున్నాం మేము.
1: వ్యవసాయ కూలి పనులు,
0: వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం.
1: ఏమేమి పనులకు వెళ్తారు? పొలం పనులకి,
0: పొలం పనులకు వ్యవసాయం చేయడానికి బాడెక్కులో పోతుంటాం. వాళ్ళు పిలుచుకుంటుంటే మేము బాడెక్ పోయి మా కూలి మేము తీసుకుని అట్లా చేసుకుంటాం.
1: అంటే అరక దున్నడం లేకపోతే ప్రతి మొక్కలు నాటడమా,
0: నాటడం కానీ అరక సేద్యం చేయడం కానీ దేనికైనా మేము పోగలుగుతాం, పొలం పనికి చేయగలుగుతాం. మాకెంత కూలి ఇస్తారు ఆ కూలితోటి ఈ కళను నమ్ముకున్నాం కాబట్టి ఏదో అంతెంత వాళ్ళు ఆ కళతోటి ఇప్పుడు దాకా మేము జీవించినాం. ఇక ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు, మేము కూడా తగ్గిపోయినాం. ప్రభుత్వాన్ని ఏదన్నా దయ ఉంచి
1: పెన్షన్ లాంటివి,
0: పెన్షన్లు
1: కళాకారులకి, పేద కళాకారులకి
0: పెన్షన్లు ఒకరి పెంచమని కోరుతుండడం అవుతుంది.
1: మీ ప్రాంతంలో ఏమేమి పంటలు వేస్తుంటారండి దొనకొండ ఏరియాలో?
0: మా దొనకొండ ఏరియా దొనకొండ మండలంకి వెళ్ళి ప్రతి మిరప, కంది, పొగాకు,
1: దొరపొగాకు,
0: దొరపొగాకు

0: అరక అంటారు, గొర్రు అంటారు, నాగలు అంటారు, దంత అంటారు, గుంటక అంటారు.
1: అప్పట్లో 6 చెక్కల గొర్రు జొన్న ఎదబెట్టేది, కొర్రలు ఎదబెట్టేది, వరిగలు ఎదబెట్టేది అప్పట్లో. ఇప్పుడు అయిపోయి చెక్కలు అచ్చుదోలుకోవటం, పొగాకు నాటుకోవటం, మిరప చెట్లు నాటం, పత్తి నాటం,
0: మిషన్లు వచ్చేసినట్టున్నాయి కదా. అవి కూడా
1: ఇప్పుడు కంది కోసే మిషన్లు తయారీ, కూలీలు పెరిగాలక మనం తట్టుకోలేము అని రైతులు ఏం చేశారంటే, అయ్యా మేము కొట్టి ఎండేసి ఎంత చేసేలకు మాకు చాలా అవుతుంది, పెట్టుబడులు రావు. మిషన్ ఆ రోజుకి మిషన్కు ఎకరాకు వచ్చి 1600 మిషన్ చేస్తే ఆ రకంగా ఇచ్చేది, చేసుకుని వస్తుండేది.
0: అది
1: అందులో తెగుళ్ళు ఎక్కువ,
0: అది
1: పొలంకి తెగుళ్ళు ఎక్కువైనవి, పురుగు మందులు కొట్టి ఇట్టా నష్టపోతున్నాం రైతులు.
0: సరే అండి, చాలా వివరంగా చెప్పారు. అయితే మీకుండేటువంటి అనుభవంలో మీకు నచ్చిన మంచి పద్యం ఏదో ఒక నాటకంలో ఒకటి పాడండి.
1: సరే అండి, పాడతాను.
0: ఆ నాటకం పేరు చెప్పి ఆ పద్యం కూడా ఒకసారి చెప్పి పాడండి.
1: మేము పాడే పద్యం బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య, సెంటర్ సీన్ సిద్ధయ్య, ఆదాం సీన్ సమాధంలో సిద్ధయ్య పాడే పద్యం. అమ్మా అమ్మరో తల్లి అమ్మ.

తల్లి, ఈ పాడు మతములతోటి, అమ్మా ఈ పాడు మతములతోటి నీకు

0: చాలా చక్కగా పాడారు వెంకట సుబ్బయ్య గారు.
1: అండి,
0: ఈ రంగస్థల నాటక రంగంలో మీ అనుభవాలన్నీ కూడా, మీ చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు ఇప్పటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా మా శ్రోతలకు అందరికీ తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. నమస్కారం.
2: మీరింతవరకు జీవన లహరి కార్యక్రమంలో రంగస్థల నాటక రంగంలో నా అనుభవాలు శ్రీ కె వెంకట సుబ్బయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా వినండి, ఇది కథ కాదు చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం ఆత్రేయ.

ఉన్నది చరితైతే జం జం తక దిమి తక దిమి తక దిమి తక దిమి తక దిం దిం గత దతక ఒక కథ ఉన్నది చరితైతే జం జం ఒక ఇంటికి ముఖద్వారం ఒకటూతే అందం ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం ఒక ఇంటికి ముఖద్వారం ఒకటూతే అందం ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం తక దిమి తక దిమి తక దిమి తక దిమి తక దిం దిం గత దతక ఒక కథ ఉన్నది చరితైతే

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:10. సినీ గీతాలు వినబోతున్న పాట చంద్రముఖి చిత్రంలోని గానం. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం, శుద్ధాల అశోక తేజ సంగీతం, విద్యాసాగర్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం సినీ గీతాల్లో వినుగుతున్న తరువాతి పాట కాటమరాయుడు చిత్రంలోని గానం ధనుంజయ్ మాలవిక, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం అనూప్ రూబెన్స్.

0: మీరింతవరకు సినీ గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:20, ప్రాంతీయ వార్తలు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు: మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. వార్తల వివరాలు: చేపల వేటతో పాటు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటిస్తున్నారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకారు కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ,
4: జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేశాం.
3: తపాలా శాఖలో మెరుగైన సాంకేతిక సాధనాలు అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను మరింత వేగవంతంగా సమర్థవంతంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, హర్యానా పోస్టల్ సర్కిల్స్ ఆర్థిక కార్యాచరణ పనితీరుపై ఢిల్లీలో నిన్న విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మొబైల్ అవుట్రీచ్ ద్వారా తపాలా సేవలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వారాంతాల్లో కూడా సేవల అందుబాటు కల్పించడం, డిజిటల్ లాజిస్టిక్స్ రంగాల్లో విస్తరణపై దృష్టి పెట్టడం వంటి అంశాలతో ఇతర పోస్టల్ సర్కిల్స్కు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత తపాలా శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పార్సెల్ బుకింగ్, డెలివరీ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే సూర్యఘర్, పీఎం కుసుమ్, పునరుద్ధరణ పంపిణీ రంగ పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన 4వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో భూసేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ అనుమతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల విషయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి అనగాని సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు, వసతి, అన్నప్రసాదం, మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొంటూ,
5: ఇతర రాష్ట్ర వివిఐపీలందరూ కూడా వచ్చారు, అందరూ కూడా కలకచడం జరిగింది, వాళ్ళని కనుక్కోవడం జరిగింది, వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన అవ్వచ్చు, ప్రసాదం టేస్ట్ అవ్వచ్చు, కామన్ పీపుల్ కూడా అత్యధికంగా దర్శనం చేపిస్తా ఉన్నాము. క్లీన్నెస్ కానీ అన్ని కూడా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దర్శనాలు అందరికి కూడా, పేదవాడికి కూడా సకాలంలో జరగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పెట్టుబడులు అన్ని వస్తా ఉన్నాయంటే ఇక్కడ దేవదేవుడి యొక్క ఆశీస్సులు.
3: రాష్ట్ర శాసనసభ శాసనమండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సురుదేవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన వ్యవస్థలో సిబ్బంది నైపుణ్యాభివృద్ధికి ఇటువంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చట్టాల రూపకల్పన, ప్రైవేటు బిల్లులు, తీర్మానాలు, శూన్య గంట, ప్రశ్నోత్తరాలు, శాసన వ్యవస్థలో బడ్జెట్ ప్రక్రియలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోక్సభ సచివాలయం ప్రైడ్ డైరెక్టర్ పీకే మల్లిక్తో పాటు రాష్ట్ర శాసనసభ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అనంతపురం జిల్లాలో ఈరోజు నుంచి జన్ భాగీదారి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తి అభా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాల కింద గిరిజనులకు లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ

0: ముఖ్యోద్దేశమన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలకు ప్రజలు హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
1: ఒక ఆర్గనైజేషన్ 90 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేయడము, సక్సెస్ఫుల్గా ఉండడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎంటర్టైన్మెంట్ దిస్ రెగ్యులర్ సర్వీసెస్ ఈస్ వన్ థింగ్, బట్ డిజాస్టర్ టైంలో స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, రేడియో. ఎవ్రీ అదర్ కమ్యూనికేషన్ ఒక్కసారి టిప్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ రేడియో ఈస్ వన్ స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ద పబ్లిక్. డిజాస్టర్ టైంలో మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉండే ఆకాశవాణికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: అనంతరం ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత మాట్లాడుతూ బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి విజ్ఞానం వినోదంతో పాటు విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తోందన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈరోజుతో ముగియనుంది. జాతర చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శతకంపట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు డ్రోన్ నిఘా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:30. వనితావాణి స్త్రీల కార్యక్రమం. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన మోటిమల
5: సై బాల్,
4: గజ్జా బబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: వనితావణిలో ముందుగా వినండి. గర్భాశయంలో ఫాలిప్స్ ఫైబ్రాయిడ్స్ చికిత్స డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఈరోజు మహిళల్లో చాలా సర్వసాధారణంగా ఫైబ్రాయిడ్స్ గురించి వింటూ ఉన్నాము, అలాగే పాలిప్స్ గురించి కూడా వింటూ ఉన్నాము. మరి ఈ ఫైబ్రాయిడ్స్ పాలిప్స్ అనేవి ఏంటి, వీటి చికిత్సా విధానం ఎలా ఉంటుంది?

0: ఉంది, వీటిని ఎలా కనుక్కోవాలి, ఇవి ఉన్నవాళ్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మనతో మాట్లాడడానికి గైనకాలజిస్ట్ డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం
0: డాక్టర్ గారు. అసలు ముందుగా ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటండి?
1: ఫైబ్రాయిడ్స్ అంటే యాక్చువల్గా అవి గర్భాశయంలో ఏర్పడే గడ్డలు. ఇవి సాధారణంగా అంత ప్రమాదకరమైనవి అయితే కాదు, రకరకాల సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ మేము మెడికల్ లాంగ్వేజ్లో మయోమాస్ అంటాము. ఇవి మూడు రకాలు ఉన్నాయండి, దాని లొకేషన్ బట్టి దీన్ని క్లాసిఫై చేస్తాము. సబ్సీరస్, ఇంట్రామ్యూరల్, సబ్మ్యూకోజల్. సబ్సీరస్ అంటే ఏంటంటే గర్భాశయం యొక్క బయట పొర వైపు నుంచి వచ్చేసేసి మయోమెట్రియం నుంచి వచ్చి గర్భాశయం బయట వైపు గ్రో అవుతే దాన్ని సబ్సీరస్ అంటాము. అది కాకుండా గర్భాశయం యొక్క మస్కులేచర్లో, యాక్చువల్గా అన్ని ఫైబ్రాయిడ్స్ మస్కులేచర్లోనే ఏర్పడతాయి, అట్లాగే ఉండి గర్భాశయం పెద్దదిగా అయిపోయి ఇంట్రామ్యూరల్ అంటాము. ఇంకొకటి సబ్మ్యూకోజల్, లోపల వైపు ఎండోమెట్రియల్ క్యావిటీ వైపు గ్రో అవుతే గనక ఫైబ్రాయిడ్, దాన్ని సబ్మ్యూకోజల్ అంటాము. పాలిప్స్ అనేవి ఏంటంటే రెండు రకాలు, ఫైబ్రాయిడ్ పాలిప్స్ ఉంటాయి, మామూలుగా ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉంటాయి. ఎండోమెట్రియల్ పాలిప్ ఏంటంటే ఎండోమెట్రియం యొక్క లైనింగ్ లేదంటే ఎండోసర్వైకల్ కెనాల్ యొక్క లైనింగ్ కొంచెం ఒక తిత్తిలాగా ఏర్పడి లోపలికి ఎండోమెట్రియల్ క్యావిటీలోకి చొచ్చుకుని వస్తే దాన్ని పాలిప్ అంటాం. ఇవి ఏంటంటే చాలా రకాల కాజెస్ ఉన్నాయి. మెయిన్గా కొన్ని క్రోమోజోమ్స్లో జరిగే మార్పుల వలన, ఫర్ ఎగ్జాంపుల్ 6, 7, 14 ఈ క్రోమోజోమ్స్లో జరిగే మార్పుల వలన వస్తాయని తేలింది. తర్వాత జీన్ మ్యూటేషన్స్, క్రోమోజోము జీన్ మ్యూటేషన్స్ అవి ఏర్పడిన తర్వాత వాటికి సపోర్టింగ్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ స్టిమ్యులేషన్ ఉంటే కనుక ఈ ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయని కనుక్కొని ఉన్నారు. తర్వాత ఎట్లాంటి మహిళల్లో వస్తాయి అంటే ఇవి ఎక్కువ కాలం పిల్లలు పుట్టకుండా ఉండేవాళ్ళు లేదంటే అసలు సంతానం లేని వాళ్ళలో కానీ, ఫ్యామిలీలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న లేదంటే కనుక ఒబీస్ పీపుల్లో ఇవి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి.
0: డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పారు ఫైబ్రాయిడ్స్ అనేవి జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయని, మరి ఈ ఫైబ్రాయిడ్స్కి ఎండోమెట్రియాసిస్కి తేడా ఏంటండి?
1: ఎండోమెట్రియోసిస్ అది కంప్లీట్గా డిఫరెంట్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భాశయం యొక్క లోపలి పొర, ఎండోమెట్రియము గర్భాశయం లోపలి వైపు ఉంటుంది, సామాన్యంగా అలా ఉండాలి. ఆ ప్లేస్లో కాకుండా వేరే చోట్ల ఎక్కడైనా సరే, అబ్డామినల్ క్యావిటీలు ఓవరీస్ మీద రావచ్చు, లేదంటే పెరిటోనియల్ క్యావిటీ మీద, ఇంటెస్టైన్స్, లేదంటే వేరే వేరే చోట్ల ఎక్టోపిక్ సైట్స్లో ఉంటే కనుక అదర్ దాన్ ద ఎండోమెట్రియల్ క్యావిటీ, యూట్రస్లో కాకుండా వేరే చోట్ల ఉంటే ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇదేంటంటే గర్భాశయం మస్కులేచర్లో ఏర్పడే గడ్డల్ని మాత్రమే ఫైబ్రాయిడ్స్ అంటాం.
0: డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి లక్షణాలని చూపిస్తారండి?
1: సామాన్యంగా ఫైబ్రాయిడ్స్ చాలా మందిలో సిమ్టమ్స్ ఉండవు. చాలా రోజులు, చాలా సంవత్సరాలు అలాగే ఫైబ్రాయిడ్ ఉండి ఎప్పుడుకో మామూలు రొటీన్ చెకప్కి వెళ్తే డయాగ్నోస్ అయ్యేవాళ్ళు చాలా మందిని చూస్తాము. వీళ్ళల్లో కొంతమందిలో లక్షణాలు ఉంటాయి. అవేంటంటే మెన్సెస్ అప్పుడు పెయిన్ ఉంటుంది, విడప్పుడు కూడా ఏదో పెల్విక్ ప్రెషర్, పెల్విక్ పెయిన్ ఉంటుంది. దీర్ఘకాలికంగా కడుపులో నొప్పితో, లో కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంటారు. తర్వాత హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే మెన్సెస్ అప్పుడు ఎక్కువ రోజులు ఎక్కువ క్వాంటిటీ బ్లీడ్ అవుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి. ప్రెషర్ సిమ్టమ్స్ అంటే ఇవి పెరిగే కొద్దీ ఏంటంటే చుట్టుపక్కల ఆర్గన్స్ మీద ఒత్తిడి పెంచుతాయి. సపోజ్ యూరినరీ ట్రాక్ట్ మీద ఒత్తిడి పెంచినాయి అనుకోండి, యూరినరీ రిటెన్షన్ రావచ్చు, లేదంటే మాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావచ్చు. తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళల్లో కూడా కొంతమందికి సంతాన రాహిత్యం కూడా డెవలప్ అవుతుంది దీనివల్ల.
0: డాక్టర్ గారు, సహజంగా ఇలా మెన్సెస్ అప్పుడు ఎక్కువ బ్లీడ్ అవ్వడం, అలాగే ఈ ప్రెషర్ సింటమ్స్ అని చెప్పారు, ఈ లక్షణాలు కనుక ఉంటే మీ దగ్గరకు వచ్చి కనుక కంప్లైంట్ చేస్తే మీరు ఫైబ్రాయిడ్స్ అని అనుమానిస్తారు?
1: అంటే ఎండోమెట్రియోసిస్లో కూడా పెయిన్ ఉంటుంది, ఎక్స్ట్రా బ్లీడింగ్ అది ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మామూలుగా ఈ ఫైబ్రాయిడ్స్ మనం రొటీన్ చెకప్లో డయాగ్నోస్ అవుతే దీనికి ఫస్ట్ పెల్విక్ ఎగ్జామినేషన్లోనే తెలుస్తుంది. ఏంటంటే గర్భసంచిలో ఏదైనా గడ్డ తగలటం కానీ, లేదంటే గర్భసంచి మామూలు కన్నా కూడా పెద్ద సైజుగా తగలటం కానీ అలా అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు ఏంటంటే మేము ఏమి సిమ్టమ్స్ ఏమి లేకపోయినా కానీ అల్ట్రాసౌండ్ చేయాలి. మూడు రకాల అల్ట్రాసౌండ్, ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ, చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ, అదే పెద్ద పెద్ద గడ్డలు అయితే కనుక ఫుట్బాల్ సైజ్ గడ్డలు కూడా ఏర్పడతాయి. ఆ ఫుట్బాల్ సైజ్ గడ్డలు కూడా ఏమి అసలు ఏం సిమ్టమ్స్ లేకుండా కూడా ఉంటారు. దానికైతే ట్రాన్స్అబ్డామినల్ సోనోగ్రఫీ సరిపోతుంది. మనకి ఇంకా యాక్యురేట్ చిన్నవి తెలియాలి అంటే కనుక 3D అల్ట్రాసౌండ్ చేయొచ్చు. తర్వాత ఎండోమెట్రియల్ క్యావిటీ, నేను చెప్పాను సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, అవి డయాగ్నోస్ చేయాలంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఒక ప్రక్రియ ఉంది. తర్వాత హిస్ట్రోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. ఏది సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటే లోపల వేపు ఉన్నాయి. మనకి ఒబీస్ పేషెంట్స్, తర్వాత మనకి ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రెషర్ సింప్టమ్స్ ఉండి దేని మీద ప్రభావం చూపుతుందని, ఇంకా మనకి కొంచెం హయ్యర్ లెవెల్లో డయాగ్నోసిస్ కావాలంటే ఎంఆర్ఐ కూడా చేయాల్సి ఉంటుంది. యూజువల్గా ఏంటంటే మామూలు పెల్విక్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ తోటే డయాగ్నోస్ అవుతాయి ఫైబ్రాయిడ్స్.
0: డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో సహజంగా గర్భం ధరించడం కష్టం అవుతుందండి?
1: కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా అంటే ఫైబ్రాయిడ్ కనుక ట్యూబల్ ఆస్టియా, అంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ఫెలోపియన్ ట్యూబల్ ఆస్టియా కనుక అక్లూడ్ చేసే ఆ ఏరియాలో ఉంటే కనుక వస్తుంది. తర్వాత సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, అంటే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ని హిండర్ చేసే పొజిషన్లో అంత పెద్ద ఫైబ్రాయిడ్స్ అవి ఉంటే కనుక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.
0: డాక్టర్ గారు, సహజంగా ఇలా ఫైబ్రాయిడ్స్తో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి చికిత్స అనేది ఎలా ఉంటుందండి?
1: యూజువల్గా ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా సరే, ఏ సైజు అయినా సరే, ఏమి సిమ్టమ్స్ లేకపోతే కనుక అసలు ఏ చికిత్స అవసరం లేదు. కానీ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ పెల్విక్ ఎగ్జామినేషన్ విత్ అల్ట్రాసౌండ్ చేయాల్సిందే వీళ్ళల్లో, అంటే ఫాలో అప్ అవుతాం అన్నమాట. సైజు, నన్ను రూపం ఎలా ఉంది, తర్వాత సిమ్టమ్స్ ఉన్నాయో లేదు ఫాలో అప్ అవుతాం. సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది చికిత్సా విధానాలు. మెడికల్ థెరపీ ఉంది, సర్జికల్ థెరపీ ఉంది. మెడికల్లో మళ్ళీ రెండు రకాలు. మెడికల్లో ఏంటంటే ఫైబ్రాయిడ్ వలన పెయిన్ ఉందనుకోండి, తర్వాత హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉందనుకోండి, దాన్ని డీల్ చేయడానికి మేము పెయిన్ కిల్లర్స్ వాడతాము. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కోసం ట్రానెక్సామిక్ యాసిడ్ అని వాడతాము. తర్వాత ఈ మెడికల్ ట్రీట్మెంట్లోనే ఫైబ్రాయిడ్ యొక్క సైజ్ తగ్గించడానికి కూడా కొన్ని మందులు వచ్చాయి ఇప్పుడు. అవి ఏంటంటే మనకి ప్రొజెస్ట్రాన్ థెరపీ ఒకటి, తర్వాత కొంతమందిలో ఏంటంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ కాకుండా యూట్రైన్ క్యావిటీ డిస్టార్ట్ చేయకపోయినా ప్రొజెస్ట్రాన్ లూప్ ఉంది, మెరీనా అంటాం, అది వేయొచ్చు. తర్వాత ఇంజెక్షన్స్ ఉన్నాయి మంచి, జిఎన్ఆర్ఎచ్ ఏగనిస్, అవి ఏంటంటే మంత్లీ డోసెస్, 3 మంత్లీ డోసెస్ ఉన్నాయి. వాటి వలన ఏంటంటే 50-60% రిడక్షన్ ఇన్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అవుతాయి. తర్వాత ట్యాబ్లెట్స్ వచ్చినాయి, యాంటీ ప్రొజెస్ట్రాన్ అని లేదంటే ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్ మాడ్యులేటర్ డ్రగ్స్ అని వచ్చినాయి. ఇవి కూడా ఏంటంటే రోజువారీ మోతాదులో తీసుకుంటే ఆల్మోస్ట్ 60% రిడక్షన్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ జరుగుతుంది. తర్వాత మనకి మెడికల్ ట్రీట్మెంట్లో ఇంకా వెళ్ళాలంటే కనుక జిఎన్ఆర్ఎచ్ ఏగనిస్ చెప్పాను కదా, అలాగే జిఎన్ఆర్ఎచ్ యాంటగనిస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి లేటెస్ట్గా మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ గైడెడ్ హై ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంది. అదేంటంటే యాంటీరియర్ ఫైబ్రాయిడ్ ఉంటే కనుక అల్ట్రాసౌండ్ వేవ్స్ని డైరెక్ట్గా ఫైబ్రాయిడ్ మీద ఫోకస్ చేసి డిస్ట్రాయ్ అయ్యేలాగా చేసే పద్ధతి అది. ఇంకా చెప్పాలంటే కనుక మనకి సర్జరీ లేకుండా చేసేది యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్, అంటే యూట్రైన్ ఆర్టరీ ద్వారా సర్టెన్ పెల్లెట్స్ని ఇంజెక్ట్ చేసి ఫైబ్రాయిడ్ గ్రో అవ్వాలంటే దానికి రక్తనాళాల ప్రసరణ కావాలి. ఆ రక్తనాళాలని బ్లాక్ చేసేస్తుంది ఈ థెరపీ. సో చక్కగా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గిపోతుంది, రిగ్రెస్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి. మయోమెక్టమీ ఒకటి, అంటే ఓన్లీ ఆ ఫైబ్రాయిడ్ మాత్రమే తీసేస్తాం, లేదంటే హిస్టెరెక్టమీ. హిస్టెరెక్టమీ గర్భాశయం మొత్తం తొలగించే పద్ధతిని హిస్టెరెక్టమీ అంటారు.
0: డాక్టర్ గారు, సహజంగా ఎటువంటి కండిషన్స్లో మీరు హిస్టెరెక్టమీ అంటే గర్భసంచి మొత్తం తొలగించడం ఈ ప్రొసీజర్కి ఆప్ట్ చేస్తారు?
1: అది పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి, తర్వాత మరీ పెద్ద ఫైబ్రాయిడ్ ప్రెషర్ సిమ్టమ్స్ అవి ఉంటే, తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ 45+ ఉండి పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ అవి ఉంటే కనుక తొలగించే పద్ధతిని మేము ఫాలో అవుతాము. యూజువల్గా ఫైబ్రాయిడ్స్ మెనోపాజ్ తర్వాత రిగ్రెస్ అవుతాయి. సో సిమ్టమ్స్ అవి ఏమి లేకుండా యాన్యువల్ పెల్విక్ ఎగ్జామినేషన్, యాన్యువల్ అల్ట్రాసౌండ్ తోటి ఫాలో అప్ అవుతూ మెనోపాజల్ ఏజ్ వచ్చినాక రిగ్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
0: డాక్టర్ గారు, మీరు ఇది జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుందన్నారు ఎండోమెట్రియాసిస్, అంటే తల్లికుంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందండి?
1: యాక్చువల్గా అవి ఇండివిజువల్ జీన్ మ్యూటేషన్స్ అని కూడా, అది అన్నీ ఇంకా హైపోథసిస్లే, బట్ సర్టన్ జీన్ మ్యూటేషన్స్ వల్ల వస్తుందని చెప్పారు. ఫెమిలియల్గా వస్తుందని చెప్పి ఏమీ ప్రూఫ్ ఏమీ లేదు. ఒక్కటి మాత్రం ఉంది, ఫెమిలియల్ రీనల్ క్యాన్సర్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. అదేంటంటే ఆ ఫ్యామిలీలో రీనల్ క్యాన్సరు, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ తల్లికుంటే పిల్లలకు వస్తుందని ఏమీ లేదు. బట్ ఉన్నప్పుడు ఏంటంటే మేము కూడా హిస్టరీ అడుగుతాం, ఎవరైనా ఫైబ్రాయిడ్ తోటి వస్తే ఎవరికన్నా పెద్దవాళ్ళకి ఇంతకుముందు గడ్డలు వచ్చినాయా అమ్మా అని అడుగుతాం. బట్ వాళ్ళకి వస్తే రావాలని ఏం లేదు. మదర్కి కనుక ఉంటే వీళ్ళు కొంచెం ఫాలో అప్లో ఉంటే బెటర్.
0: డాక్టర్ గారు, మనం ఇందాక పాలిప్స్ అన్న దాని గురించి చెప్పారు మీరు. మరి ఈ పాలిప్స్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయండి స్త్రీలలో?
1: పాలిప్స్ అనేవండి అవి చిన్నగా ఉంటే ప్రాబ్లం ఏముండదు. వాళ్ళలో ఏంటండి, అది గర్భాశయ లోపలి పొరవైపు నుంచి తిత్తులాగా వేలాడుతూ తర్వాత స్లోగా అవి ఇంకా ఇంకా కిందకు వచ్చేసి సర్విక్స్ నుంచి కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఆ పాలిప్స్ వల్ల ఏంటంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, అంటే మెన్సెస్ అప్పుడు కాకుండా విడప్పుడు కొంచెం కొంచెంగా స్పాటింగ్ అవటం, లేదంటే బయట ఉంటే కనుక భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు పోస్ట్కోయిటల్ బ్లీడింగ్ అంటాం, అలా జరగచ్చు. కొంతమందికి ఎక్కువ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అలా కూడా ప్రెజెంట్ అవుతారు. అదే ఫైబ్రాయిడ్ పాలిప్ అన్నాను కదా, అదేంటంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ పాలిప్ లాగా, అంటే అలా వేలాడుతూ ఉంటుంది బాగా క్యావిటీలోకి, అది కొంచెం థిక్గా ఉండి వజైనాలోకి కూడా వచ్చేస్తుంది. ఇవి సిమ్టమ్స్. ఈ పాలిప్ ఉంటే కనుక చిన్నవి అవుతే కనుక మామూలుగా హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ రిమూవల్ ఈజ్ ఐడియల్. ఒకవేళ కనుక హిస్ట్రోస్కోపీ లేని ఫెసిలిటీస్లో చిన్న ఫైబ్రాయిడ్ పాలిప్ అయితే త్రూ డిఎన్సీ కూడా రిమూవ్ చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ రిమూవ్ చేసిన వాటిని ఎప్పుడైనా మనం హిస్టోపెథాలజీకి పంపించి కన్ఫర్మ్ చేసుకోవాలి, క్యాన్సర్ కాదని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి.
0: డాక్టర్ గారు, మరి ఈ ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సివియారిటీని తగ్గించుకోవడం ఇటువంటి అవకాశం ఏమైనా ఉందా?
1: ఇప్పుడు ఒబీస్ పీపుల్ అనుకోండి, తప్పనిసరిగా వెయిట్ తగ్గాల్సిందే. తర్వాత వీళ్ళలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు కానీ, పెయిన్ అవది వచ్చేవాళ్ళు కానీ, ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు ఎనీమియా బారిన పడకుండా కొంచెం మంచి ఐరన్ ఉన్న ఫుడ్, ఐరన్ ఫోర్టిఫైడ్ ఫుడ్ తీసుకుంటే మంచిది. లైఫ్ స్టైల్ అంటారా, కొన్ని చెప్పాను కదా ఒబిసిటీ కానీ, వెయిట్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యోగా ప్రాణాయామ ప్రూవ్ అవ్వలేదు కానీ వాటి వలన ఏంటంటే వీళ్ళకి సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ వస్తుంది, ఈవెన్ దో దే హ్యావ్ ఏ ఫైబ్రాయిడ్.
0: డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఎడిషనల్గా ఇంకేమైనా వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందా?
1: వ్యాధులు అనే కన్నా సూడోమిక్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. ఫైబ్రాయిడ్, ఎసైటిస్, ఎసైటిస్ అంటే కడుపులో నీరు, తర్వాత ప్లూరల్ ఫ్లూయిడ్ అంటే లంగ్స్లో నీరు, బయట పొరల్లో నీరు, సూడోమిక్ సిండ్రోమ్ అంటాము. తర్వాత ఫ్యాటీ పీపుల్లో ఏంటంటే గాల్ స్టోన్స్ అవి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అసోసియేటెడ్ కండిషన్స్ పెద్దగా ఏముండవు ఫైబ్రాయిడ్కి.
0: డాక్టర్ గారు, మరి చివరగా ఈ ఫైబ్రాయిడ్స్ ఇటువంటి వాటితో బాధపడే స్త్రీలకు మీరు ఇచ్చే సలహా ఏంటండి?
1: ఫైబ్రాయిడ్స్ ఉండటం వేరు, బాధపడటం వేరు. ఫైబ్రాయిడ్స్ ఉందని తెలుసుకుని దానివల్ల ఏం సిమ్టమ్స్ లేకపోతే పర్వాలేదు, మనం ఇయర్లీ చెకప్స్ చేసుకుంటా వెయిట్ చేయొచ్చు అనేవాళ్ళు ఒక గ్రూప్. ఫైబ్రాయిడ్ వల్ల సిమ్టమ్స్ వచ్చి బాధపడే వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంటే కనుక ట్రానెక్సామిక్ యాసిడ్, దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్, లేదంటే కనుక చెప్పాను కదా ప్రొజెస్టెరాన్ ఇంప్రెగ్నేటెడ్ కాపర్ లూప్ ఉంటుంది, అది వేయించుకోవచ్చు. అంటే అది కొంచెం సెలెక్టివ్గా వేస్తాం. లూప్ ఎక్స్పల్షన్ వీళ్ళల్లో ఎక్కువ ఛాన్సెస్, అది ఒకటి వేయించుకోవచ్చు. తర్వాత పెయిన్ ఉంటే పెయిన్కి ట్యాబ్లెట్స్ అవి వాడాలి. ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే కనుక ఎనీమియా బారిన పడకుండా వాళ్ళు ముందుగానే ఐరన్ ఫోర్టిఫైడ్ ఫుడ్, ఐరన్ క్యాప్సూల్స్ అవి వేసుకుంటూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇయర్లీ ఫాలో అప్ ఇస్ నెసెసరీ. లేదు నాకు 45 ఇయర్స్ అలా వచ్చేసినాయి, నాకు ఇంకా అవసరం లేదు, ఎందుకు యాన్యువల్ పెల్విక్ ఎగ్జామినేషను ఇవన్నీ, మళ్ళీ ఎప్పుడైనా మనకి ఇంకా పెరుగుతే అని కనుక భయం ఉంటే కనుక దే కెన్ గో ఫర్ హిస్టెరెక్టమీ. బట్ నాట్ ఆల్ పీపుల్ రిక్వైర్ ఎ హిస్టెరెక్టమీ. ఈవెన్ దో దే హ్యావ్ ఎ ఫైబ్రాయిడ్, వాళ్ళకి వాళ్ళు ఫాలో అప్లో ఉండాలి. సిమ్టమ్స్ ఇట్లాంటి మోడరేట్ సిమ్టమ్స్ ఉంటే కనుక చక్కగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు గెట్ ఆన్ అవ్వచ్చు. నేను చెప్పానే ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గటానికి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఏంటంటే ఫ్యామిలీ కంప్లీట్ అవ్వను వాళ్ళకి, తర్వాత సర్జరీ అది నాకు వద్దు పోస్ట్పోన్ చేసుకుందాం అనే వాళ్ళకి చేయొచ్చు. బట్ ఇంజెక్షన్స్ ఆపినాక ఒక 3 మంత్స్ 6 మంత్స్ తర్వాత ఫైబ్రాయిడ్ మామూలు సైజ్కి వస్తుంది. కానీ ఆ ఇంజెక్షన్స్ వలన 1 ఇయర్ వీళ్ళకి ప్రొలాంగ్డ్ హెవీ బ్లీడింగ్ అవ్వకుండా ఆ ఇంజెక్షన్స్ వలన రిలీఫ్ ఉంటుంది, సిమ్టమ్ రిలీఫ్.
0: శ్రోతల కోసం ఫైబ్రాయిడ్స్ మరియు పాలిప్స్ గురించి చాలా చక్కని విషయాలను వివరించి చక్కగా అవగాహన కల్పించారు డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు గర్భాశయంలో పాలిప్స్ ఫైబ్రాయిడ్స్ చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విన్నాం.

0: ఇప్పుడు వినండి విశేషాలు.
1: ఇప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని రకాల పండ్ల గురించి తెలుసుకుందాం. ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం పండ్లు. పండ్లు మనకు ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా ప్రసాదిస్తాయి. కొన్ని రకాల పండ్లు కొన్ని కాలాల్లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని పండ్లు సంవత్సరం పొడుగునా మనల్ని అలరిస్తాయి. పండ్లు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో అంతగానే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లలో విపరీతమైన విటమిన్లు ఉంటాయి. అందుకే రోజూ క్రమం తప్పకుండా పండ్లు తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే పండ్లు తినే సమయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. పండ్లు తినడానికి అనువైన సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల లోపు అని అంటారు. చాలామంది పళ్ళు తినడానికి సమయం అనేది ఉంటుందా అని అనుకుంటారు. సమయానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వరు. అయితే ముఖ్యంగా రాత్రిపూట తినకూడని పళ్ళు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట కొన్ని రకాల పండ్లు తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పండ్లు తినవద్దని వైద్యులు పేర్కొన్నారు. ఆ పండ్లు ఏమిటంటే, ముందుగా అరటిపండు. రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉండి శరీరానికి ఈ అరటిపండు శక్తిని అందిస్తాయి. క్యాలరీల పరంగా చూసినా కూడా ఈ పండులో ఇవి ఎక్కువగానే ఉంటాయి. ఈ పండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ పండు ముందంజలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత కూడా పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు. దానివల్ల నిద్రపోయే సమయంలో సమస్యలు రావచ్చని అంటున్నారు. అందుకే చాలామంది వ్యాయామం తర్వాత సాయంత్రం అరటిపండ్లను తింటూ ఉంటారు. అరటిపండును రాత్రిపూట కాకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తీసుకుంటే మంచిది. ఇక రాత్రి తినకూడని మరొక పండు యాపిల్. యాపిల్ను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అందుకే రోజుకో యాపిల్ తినాలని డాక్టర్లు చెప్తున్నారు. యాపిల్ మనల్ని అనేక వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. అదేవిధంగా రాత్రిపూట యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే యాపిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అరగడానికి చాలా సమయం పడుతుంది. రాత్రిపూట మన జీర్ణక్రియ వేగం మందకుడిగా ఉంటుంది. యాపిల్ తింటే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయని, అలాగే నిద్రకు కూడా భంగం కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మరొక పండు నారింజ. రోగ నిరోధక శక్తిని పెంచడంలో నారింజ ఎంతగానో సహాయపడుతుంది. కారణం, దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోజు తీసుకుంటే జలుబు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండు తొక్కలని ఎండబెట్టి పొడి చేసి స్నానం చేసే ముందు పిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్లు కానివ్వండి, ఈ పౌడర్ను నలుగులా పెట్టుకుని స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇన్ని లాభాలు కలిగినటువంటి ఈ పండు ఆమ్ల పండు కాబట్టి దీని రాత్రిపూట తిన్నట్లయితే గుండెల్లో మంట కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక మరొక పండు జామ పండు. తక్కువ ధరలో దొరికే ఈ జామ పండు ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యం కూడాను. రాత్రిపూట మటుకు ఈ పండుకు దూరంగా ఉండాలి. యాపిల్లో మాదిరిగానే జామ పండులో పీచు పదార్థం ఎక్కువ. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు రావచ్చు. అంతేకాదు, ఈ పండు గింజల వల్ల కడుపు నొప్పి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక చివరగా చెప్పుకునే పండు పైనాపిల్. ఖచ్చితంగా ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే రాత్రిపూట మటుకు దీనిని తినకూడదు. పైనాపిల్ కూడా నారింజలాంటి ఆమ్ల పండు. ఇది గుండెల్లో మంటను కలిగిస్తుంది, నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. విన్నారు కదండి, పండ్లు శరీరానికి ఆరోగ్యాన్నే కాదు, కొన్ని పండ్లను వేళకాని సమయంలో తింటే అనారోగ్యాలు కూడా కలుగుతాయని తెలుసుకున్నారు కదా.
0: ఇప్పుడు ఒక లలిత గీతం విన్నాం.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. వింటున్న పాటను కార్తీక్ శ్వేతమోహన్ పాడారు, కో అంటే కోటి చిత్రానికి.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్రపుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు.

0: ఆకాశవాణి తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 MHz పై టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలను. తరువాత వినబోతున్న పాటను ఆశా భోన్స్లే పాడారు ఇజ్జత్ చిత్రానికి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు హిందీ పాఠం వింటారు. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.

0: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో శాంతికి రాహ్మే. పదవ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప. వినండి పదవ తరగతికి హిందీ పాఠం శాంతికి రాహ్మే.
1: ప్రణామ్ అధ్యాపికాజీ.
2: ఆశీష్ ఆవో బయట స్వరూప.
1: అధ్యాపికాజీ, శాంతికి పరిభాష క్యా హో సక్తా హే, బతాయియేనా.
2: బహుత్ అచ్చా కి బాత్ హే, సునో. యది హమారే పాస్ దునియా కా సారా వైభవ్ ఔర్ సుఖ్ సాధనా ఉపలబ్ధ హై, పరంతు శాంతి నహీ హే, తో వైసే సుఖ్ సాధన్ వ్యర్థ హే. సంసార్ మే మానవ్ ద్వారా జితనే భీ కార్య కియే జా రహే హై, సబ్కా ఏక్ హీ ఉద్దేశ్ హే, శాంతి. శాంతి కా కేవల్ యహ్ అర్థ నహీ కి ముఖ్ సే చుప్ రహే, అపితు మన్ కో నియంత్రిత్ కర్ ఉసే బురాయి కే రాస్తే పర్ చల్నే సే రోక్నా హీ వాస్తవిక్ శాంతి హే. ఇసిలియే జహాం శాంతి హే వహా సుఖ్ హే, వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హే. యుద్ధ దుఃఖ్ లాలచ్ ఔర్ సభీ పీడావోం కో మిటానే కా ఏకమాత్ర సాధన హే శాంతి. ధన్ దౌలత్ సే భౌతిక్ సంపద ఖరీద్ సక్తే హై, కింతు శాంతి నహీ. అచ్చా సునో స్వరూప, మన దగ్గర ప్రపంచంలోని మొత్తం సంపద సుఖ సాధనము ఉన్నప్పటికీ శాంతి లేనప్పుడు అటువంటి సుఖ సాధనములు వ్యర్థం. ఈ ప్రపంచంలో మానవుని ద్వారా చేయబడే పనులన్నిటి ఉద్దేశము ఒకటే, శాంతి. అంటే కేవలం మౌనంగా ఉండడమే శాంతి యొక్క అర్థము కాదు. మన మనస్సుని అదుపులో ఉంచుకుని అది చెడు మార్గంలో పడకుండా ఆపడమే నిజమైన శాంతి. అందువలనే శాంతి ఉన్న చోట సుఖముంటుంది, అక్కడే ప్రపంచ శ్రేష్ఠ స్థానం లభిస్తుంది. యుద్ధం దుఃఖం దురాశ వంటి అన్ని బాధలను దూరం చేసే ఒకే ఒక సాధనమే శాంతి. డబ్బు వైభవంతో భౌతిక సంపదలను కొనగలము కానీ శాంతిని మాత్రం కొనలేము. శాంతి స్థాపనలో తమ జీవితాన్ని అర్పించిన వారిలో ఎందరో మహానుభావులున్నారు. మరి ఇప్పుడు మనం తమ జీవితాంతం అహింస శాంతి సేవ సౌభ్రాతృత్వం సాధనలో గడిపిన పునీతులైన నెల్సన్ మండేలా, మదర్ థెరిస్సా వంటి మహనీయుల గురించి తెలుసుకుందాం. అచ్చా అబ్ ఇస్కే సంబంధిత్ శాంతి కి రాహ్మే నామక్ ద్రుత్ వాచన్ పాట్ పడేంగే, పహలే తుమ్ పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, మండేలా కే నామ్ సే విశ్వభర్ మే ప్రఖ్యాత్ శాంతి దూత్ కా పురాణ నెల్సన్ రోలీ హల్హలా మండేలా తా. ఉన్కా జన్ అటా

0: जुलाई सन 1918 को दक्षिण अफ्रीका में हुआ। वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे। राष्ट्रपति बनने से पूर्व दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उम्कोतो वे सुजवे के अध्यक्ष रहे।
1: अच्छा, अब इसका बावत मैं तेलुगु में बताऊंगी, सुनो।
0: जी अध्यापिका जी।
1: मंडेला पेर तो విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన శాంతిదూత పూర్తి పేరు నెల్సన్ రోలీ హల్హలా మండేలా. ఆయన 18 జులై 1918 దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆయన దక్షిణాఫ్రికాకి మొట్టమొదటి నల్లజాతికి చెందిన రాష్ట్రపతి. ఆయన రాష్ట్రపతి అవడానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో శతాబ్దాల తరబడి వర్ణభేద ఆందోళన చేపట్టిన ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఉమ్కోతోం వే సిజ్వేకి అధ్యక్షునిగా ఉన్నారు. అబ్ ఆగే పాట్ పడో.
0: జీ అధ్యాపికా జీ. రంగ్ భేద్ విరోధి సంఘర్ష్ కే కారణ్ ఉన్హోనే 27 వర్ష్ రాబిన్ ద్వీప్ కే కారాగార్ మే బితాయా. ఉన్హే కోయలా కనిక్ కా కామ్ కర్నా పడాతా. సన్ 1990 మే శ్వేత్ సర్కార్ సే హుయే ఏక్ సమ్జౌతే కే బాద్ ఉన్హోనే నయే దక్షిణ ఆఫ్రికా కా నిర్మాణ్ కియా.
1: అచ్చా సునో, ఆయన వర్ణభేద విరోధ ఆందోళన కారణంగా 27 సంవత్సరాలు రాబిన్ ద్వీప కారాగారంలో గడిపారు. అప్పుడు ఆయన బొగ్గు గనులలో పనిచేయవలసి వచ్చింది. క్రీస్తు శకం 1990 శ్వేత ప్రభుత్వంతో, అంటే తెల్ల జాతీయుల ప్రభుత్వంతో జరిగిన ఒక ఒప్పందం తరువాత ఆయన నూతన దక్షిణాఫ్రికాను నిర్మించారు. అచ్చా అబ్ ఆగే పడో.
0: జీ అధ్యాపికా జీ. సన్ 1993 మే నోబుల్ శాంతి పురస్కార్ భారత రత్న పురస్కార్ ఔర్ సన్ 2008 మే గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్త హుయే హై.
1: అచ్చా ఇస్కా అర్థ బతాఉంగి, సునో.
0: జీ అధ్యాపికా జీ.
1: నెల్సన్ మండేలాను క్రీస్తు శకం 1993 నోబెల్ శాంతి బహుమతి భారతరత్న పురస్కారం వరించాయి. అంతేకాక 2008 గాంధీ శాంతి పురస్కారం కూడా మండేలాకు దక్కింది. అచ్చా అబ్ ఆగే పడో.
0: జీ అధ్యాపికా జీ. ఉన్కా స్వర్గవాస్ 23 నవంబర్ 2013 కో హువా. ఏసే మహాన్ శాంతి దూత్కే నిధన్ పర్ సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పిత్కి. ఇంకా సంఘర్షమయ జీవన్ హమే శాంతికి రాహ్ మే చల్నే కే లియే పత్ ప్రదర్శిత్ కర్తా హై.
1: సునో, ఆయన నవంబర్ 23 2013 స్వర్గస్థులైనారు. అలాంటి గొప్ప శాంతిదూత మరణానికి విశ్వవ్యాప్తంగా అపూర్వమైన శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్నో సమస్యలపై పోరాడి విజయం సాధించిన ఆ మహనీయుని జీవితం శాంతి స్థాపనలో మన అందరికీ ఎంతో మార్గదర్శకమైనది. అచ్చా అబ్ హమ్ మదర్ తెరీసాకే బారే మే కుచ్ జాన్ లెంగే, పెహ్లే తుమ్ పడో.
0: జీ అధ్యాపికా జీ. మదర్ తెరీసా ఏక్ ఏసా నామ్ హే జో శాంతి కరుణ ప్రేమ్ వా వాత్సల్య కా పర్యాయ్ కహలాతా హే. ఏసి మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోకసే బోజ్ సియు తెరీసా తా. ఉన్కా జన్ 26 అగస్ట్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువాతా.
1: అచ్చా సునో.
0: జీ అధ్యాపికా జీ.
1: మదర్ తెరీసా అనే పేరు ప్రేమ శాంతి కరుణ వాత్సల్యములకు పర్యాయపదంగా చెప్పబడుతోంది. అలాంటి గొప్ప మనసు కలిగిన అమ్మ మదర్ తెరీసా. ఆవిడ పూర్తి పేరు ఆగ్నెస్ గోకసే బోజసియు తెరీసా. ఆమె 26 అగస్టు 1910 జన్మించారు. ఆమె 5 సెప్టెంబర్ 1997 స్వర్గస్థులైనారు. అచ్చా అబ్ ఆగే పాట్ పడో.
0: జీ అధ్యాపికా జీ. సన్ 1970 తక్ వే గరీబం ఔర్ అసహాయం కే లియే అపనే మానవీ కార్యం కే లియే ప్రసిద్ధ హో గయి. సన్ 1979 నోబుల్ పురస్కార్. సన్ 1980

0: 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया।
1: క్రీస్తు శకం 1970 సంవత్సరం వరకు మదర్ తెరీసా పేదలకు అసహాయులకు తన మానవీయ కార్యాల ద్వారా ప్రసిద్ధి పొందారు. ఆమెను క్రీస్తు శకం 1979 సంవత్సరంలో నోబెల్ పురస్కారము, క్రీస్తు శకము 1980 సంవత్సరంలో భారతరత్న పురస్కారాలు వరించాయి. అచ్చా ఆగే పడో.
0: జీ అధ్యాపికా జీ, ఉన్హోనే కత్ని సే కహిం కర్ని కో అధిక్ మహత్వ దియా, ఇస్లియే వే హమేషా కహా కర్తీ తి, ప్రార్థనా కర్నే వాలే హోటోం సే సహాయత కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
1: మదర్ తెరీసా మాటలు చెప్పడం కంటే కూడా చేసి చూపడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవారు. ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని. అచ్చా ఆగే పడో.
0: జీ అధ్యాపికా జీ, మాతృమూర్తి కరుణామయీ మదర్ తెరీసానే అపనే జీవన్ మే యహ సాబిత్ కర్ దికాయా హై కి మానవ సేవా హీ మాధవ సేవా హై, పరోపకార్ కే పద్ పర్ చల్నే వాలో కో హీ వాస్తవిక్ జీవన్ మిల్తా హై. ఆజ్ వే హమారే బీచ్ మే నహీ రహీ, కింతు ఉన్కే మహాన్ విచార్, ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరోపకారీ గుణ్ ఆజ్ భీ ఏక్ దివ్య జ్యోతి కే రూప్ మే వాస్తవిక్ జీవన్ బితానేకి రాహ దికాతే హై.
1: అచ్చా సునో, మాతృమూర్తి కరుణామయీ అయిన మదర్ తెరీసా ఇప్పుడు ఈరోజు మన మధ్య లేరు, కానీ మానవత్వం, త్యాగం, సేవ మరి ఇంకా సహాయం అనేవి మన జీవిత పరమావధి అని నిరూపించడమే కాక ఆమె ఒక దివ్యజ్యోతి వలె మన అందరికీ వెలుగుబాట చూపారు. అచ్చా అబ్ కుచ్ కఠిన్ శబ్దార్థ బతాఉంగి లిఖ్ లో.
0: జీ అధ్యాపికా జీ, బతాయే మే లిఖుంగి.
1: సంసార్ దునియా,
0: సంసార్ దునియా
1: ప్రపంచం,
0: ప్రపంచం
1: మానవ్,
0: మానవ్
1: మనుష్,
0: మనుష్
1: మానవుడు,
0: మానవుడు
1: వాస్తవ్,
0: వాస్తవ్
1: యథార్థ్,
0: యథార్థ్
1: వాస్తవం,
0: వాస్తవం
1: లాలచ్,
0: లాలచ్
1: లోభ్,
0: లోభ్
1: దురాస,
0: దురాస
1: పీడ,
0: పీడ
1: దర్ద్,
0: దర్ద్
1: బాధ,
0: బాధ
1: ప్రఖ్యాత్,
0: ప్రఖ్యాత్
1: బహుత్ ప్రసిద్ధ్,
0: బహుత్ ప్రసిద్ధ్
1: పేరు ప్రఖ్యాతలు గల,
0: పేరు ప్రఖ్యాతలు గల
1: అశ్వేత్,
0: అశ్వేత్
1: కాలే,
0: కాలే
1: శ్వేత జాతీయుడు కానివాడు,
0: శ్వేత జాతీయుడు కానివాడు
1: అంటే,
0: అంటే
1: నల్లని వాడు అని అర్థం,
0: నల్లని వాడు అని అర్థం.
1: సప్న,
0: సప్న
1: స్వప్న,
0: స్వప్న
1: కళ,
0: కళ
1: సమ్మాన్,
0: సమ్మాన్
1: ఆదర్,
0: ఆదర్
1: గౌరవం,
0: గౌరవం
1: బుజుర్గ్,
0: బుజుర్గ్
1: ఆదరణీయ,
0: ఆదరణీయ
1: గౌరవనీయులు,
0: గౌరవనీయులు
1: లోక్తంత్ర,
0: లోక్తంత్ర
1: ప్రజాతంత్ర,
0: ప్రజాతంత్ర
1: ప్రజాస్వామ్యం,
0: ప్రజాస్వామ్యం
1: రాష్ట్రపతి,
0: రాష్ట్రపతి
1: అధ్యక్ష,
0: అధ్యక్ష
1: అధ్యక్షుడు,
0: అధ్యక్షుడు
1: సదీ,
0: సదీ
1: శతాబ్ది,
0: శతాబ్ది
1: శతాబ్ది,
0: శతాబ్ది
1: కారాగార్,
0: కారాగార్
1: జైల్ ఖానా,
0: జైల్ ఖానా
1: జైలు,
0: జైలు
1: పురస్కార్,
0: పురస్కార్
1: ఇనాం,
0: ఇనాం
1: బహుమతి,
0: బహుమతి.
1: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచుంగా జవాబ్ దో.
0: జీ అధ్యాపికా జీ,
1: నెల్సన్ మండేలా కా జన్ కబ్ ఔర్ కహా హువా?
0: అధ్యాపికా జీ మే బతాఉంగి, నెల్సన్ మండేలా కా జన్ 18 జులై సన్ 1918 కో దక్షిణ ఆఫ్రికా మే హువా.
1: అచ్చా ఇన్కా పూరా నామ్ క్యా హే?
0: మండేలా కా పూరా నామ్ రోలీ హల్హలా మండేలా తా.
1: అచ్చా మండేలాని 27 వర్ష కిస్ కారాగార్ మే బితాయా?
0: అధ్యాపికాజీ, నెల్సన్ మండేలానే 27 వర్ష రాబిన్ ద్వీప్ కారాగార్ మే బితాయా.
1: అచ్చా దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత్ రాష్ట్రపతి కౌంతే?
0: దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత్ రాష్ట్రపతి నెల్సన్ మండేలాతే.
1: అచ్చా దక్షిణాఫ్రికా మే ప్రాయ మండేలాకో క్యా కహకర్ బులాయా జాతా హై?
0: దక్షిణాఫ్రికా మే ప్రాయ మండేలాకో మదీబా కహకర్ బులాయా జాతా హై.
1: అచ్చా సంయుక్త రాష్ట్ర సంఘ్ని మండేలా కా జన్మదిన్ కో కిస్కే రూప్ మే మనానే కా నిర్ణయ లియా?
0: సంయుక్త రాష్ట్ర సంఘ్ నే మండేలాకే జన్మదిన్ కో నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ కే రూప్ మే మనానే కా నిర్ణయ లియా.
1: అచ్చా మదర్ తెరీసా కా పూరా నామ్ క్యా థా?
0: మదర్ తెరిస్సా కా పూరా నామ్ హే ఆగ్నేస్ గోకసే బోధసియు తెరిస్సా.
1: అచ్చా, తుమ్హారా ఉత్తర్ టీక్ హే. ఆజ్ హమారా పాట్ సమాప్త్ హో గయా.
0: ధన్యవాద్ అధ్యాపికాజీ.
1: శుభాశీష్.
2: మీరు ఇంతవరకు శాంతికి రాహమే పదవ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు లైవ్ విన్యాసం కార్యక్రమంలో టి డూండేశ్వరరావు గారి డోలు వాద్యం వింటారు.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణీ.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: హేమచంద్ర మాళవిక పాడిన పాటను వింటున్నారు బిల్లా చిత్రానికి.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో

సాగర్ మాలతి పాడిన యుగుల గీతాన్ని వింటున్నారు. బన్నీ చిత్రానికి చంద్రబోస్ గీతం ఇది, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 5:30. యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో జరిగిన కాంపిటీషన్స్లో ఎస్ రైటింగ్ కాంపిటీషన్స్లో సెకండ్ ప్రైజ్ సంపాదించిన అమృత వర్షిణి ఈరోజు మనతో ఉన్నారు. హాయ్ అమృత.
2: హాయ్ సార్.
1: అమృతనా అమృత వర్షిణియా, ఏంటి అసలు పేరు?
2: అమృత వర్షిణి సార్.
1: నీ గురించి బ్రీఫ్గా ఏమైనా చెప్తావా?
2: ప్రజెంట్ బీఎస్సీ డేటా సైన్స్ 3rd ఇయర్ చదువుతున్నాను.
1: మరి నిన్ను అమృత వర్షిణి అని పిలుస్తారా అమృత అని పిలుస్తారా?
2: ఇంట్లో బాగా అలవాటైన వాళ్ళు అమృత అని పిలుస్తారు, బయట ఎవరైతే క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళు అమృత వర్షిణి అని పిలుస్తూ ఉంటారు.
1: మరి అమృత వర్షిణి రేడియో స్టేషన్కి వచ్చి ఈరోజు మైక్ ముందు మాట్లాడటం అనేది ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడావా?
2: ఇదే ఫస్ట్ టైం సార్, రేడియో స్టేషన్లో మైక్ ముందు మాట్లాడడం అనేది. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడిన అనుభవం లేదు.
1: ఎలా ఫీల్ అవుతున్నావు అసలు ఈరోజు రేడియో స్టేషన్కి రావడం, మాట్లాడటం అనేది?
2: ఇవాళ రేడియో స్టేషన్లో మాట్లాడడం అనేది ఒక అరుదైన అవకాశం. ఇది అందరికీ దక్కేది కాదు, చాలా తక్కువ మందికి ఈ అవకాశం లభిస్తుంది. అందులో నాకు లభించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను.
1: మరి ఈ కాంపిటీషన్స్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యావు? అంటే రేడియో స్టేషన్ గురించి నీకు ఇంతకుముందు అవగాహన ఉందా, తెలుసా? ఏంటి 90 వసంతాలు ఆకాశవాణి, దీని గురించి నీకు ఇదివరకే తెలుసా?
2: ఆకాశవాణి గురించి చిన్నప్పటి నుండి అవగాహన ఉంది. దీని గురించి ప్రత్యేకంగా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. రేడియో వింటూ ఉంటే సరిపోతుంది, ఆ ప్రోగ్రామ్స్ మీద అవగాహన మనకి ఉంటే సరిపోతుంది. దాని ద్వారానే రాశాను.
1: మరి చిన్నప్పటి నుంచి రేడియోతో పరిచయం ఉందంటున్నావు, ఎలా పరిచయం ఉంది నీకు చిన్నప్పటి నుంచి?
2: చిన్నప్పటి నుండి బాలవిహార్, అదేవిధంగా బొమ్మరిల్లు ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా రేడియో నాకు బాగా దగ్గరగా చేరువలో ఉందని చెప్పాలి. యువవాణి, ఇప్పుడు నేటి తరానికి యువవాణి వల్ల రేడియో టీనేజర్స్కి కూడా అందుబాటులో ఉంటుంది. ఇక పెద్దవాళ్ళకైతే చెప్పక్కర్లేదు, అనేకమైన ప్రోగ్రామ్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి, అనేకమైన విషయాలు వారు నిత్యం తెలుసుకుంటూ ఉండవచ్చు.
1: మరి అమృత, ఇప్పుడు మమ్మీ వల్ల, అమ్మ వల్ల, తాతగారి వల్ల అన్నావు కదా, మరి వాళ్ళ కోసం ఒక మంచి సాంగ్ ఏమైనా డెడికేట్ చేస్తావా?
2: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుండి అమ్మ అని కొత్తగా సాంగ్
1: కొంచెం పాడతావా?

0: అదే అమృతవర్షిణి పేరుతో మంచి ఒక రాగం ఉంది కదా, మ్యూజిక్ ఐడియా ఉందా? క్లాసికల్ మ్యూజిక్ కానీ లేకపోతే ఇప్పుడైనా పాటలు పాడటం కానీ. ఏంటి అమృతవర్షిణి రాగం తెలుసా?
1: అమృతవర్షిణి రాగం అంటే ఆ రాగంతో చేసిన పాట పాడినప్పుడు వర్షం ఖచ్చితంగా వస్తుంది అని అంటారు.
0: అంటారు. మరి ఆ రాగంలో ఏదైనా మంచి పాట వచ్చా నీకు? పోనీ ఏదైనా మాకోసం ఒక మంచి పాట.

0: మరి అమృతవర్షిని రేడియోకి లేకపోతే రేడియో జాకీగా ఇదివరకు ఎప్పుడైనా చేసావా, చేయాలనుకున్నావా, ఎలా ఫీల్ అవుతున్నావు ఈ రోజు రేడియో ముందు మైక్ ముందు కూర్చొని మాట్లాడటం?
1: ఇదివరకు ఎప్పుడు రేడియో జాకీగా చేయలేదు సార్, ఇదే మొదటిసారి మైక్ ముందు కూర్చోవడం. ఈ అవకాశం అనేది చాలా రేర్గా భావిస్తున్నాను, ఎందుకంటే అందరికీ దొరకదు.
0: ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నావు కాబట్టి ఆ టెన్షన్, ఆ భయం క్లియర్గా కనపడుతున్నాయి అనుకోవచ్చు.
1: అనుకోవచ్చు.
0: కానీ పాట పాడేటప్పుడు ఆ టెన్షన్ ఎందుకు లేదు?
1: ఎందుకంటే అది అలవాటు అయిపోయింది, పాట పాడడం అనేది. చిన్నప్పటి నుంచి ఇంట్లో పాడుతూ ఉంటాం కాబట్టి ఇది కూడా ఇక్కడ కూడా అలాగే పాడాను.
0: మరి రేడియోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు దాని గురించి ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి ఉంటావు కదా, ఏం ప్రిపేర్ అయ్యావు దీనికోసం, అంటే ఏం తెలుసుకున్నావు?
1: రేడియో అనేది ప్రజెంట్ జనరేషన్కి అయితే చాలా తక్కువగా అవగాహన ఉంది. నాకు దాని గురించి ఎంతో కొంత అవగాహన ఉండడం అనేది అది ఒక అదృష్టం, ఎందుకంటే మా తాతగారి నుండి అది వచ్చింది. రేడియోలో చిన్నప్పటి నుంచి బొమ్మరిల్లు ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి వింటూ పెరిగాను. ఇప్పుడు కూడా యువవాణి, వికసిత్ భారత్ ఇటువంటి ప్రోగ్రామ్స్ వింటున్నాను. వీటి వల్ల చాలా జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వస్తుంది. చిన్నపిల్లల్ని అదేవిధంగా యువతను, ఆ తర్వాత పెద్దవారిని, ఎందుకంటే ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకుందనే చెప్పాలి ఆకాశవాణి. రేడియోలో ఎందుకంటే మేము యువత కాబట్టి మాకు ఎక్కువ మ్యూజిక్ ఇష్టం, అదేవిధంగా ఎంటర్టైన్ చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మాకు బాగా చేరువలో ఉంటాయి ఇప్పుడు.
0: సో ఇన్ జనరల్గా మీ ఫ్రెండ్స్కి వినే అలవాటు ఉందా, మీతో పాటు ఉండే ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ?
1: మా ఫ్రెండ్స్కి రేడియో, అందులోనూ ఆకాశవాణి అంటే చాలా తక్కువ అవగాహన ఉంది. వారు ఎక్కువగా వినరు, ఎందుకంటే ఇప్పటి కాలంలో సెల్ ఫోన్ అనేది అందరికీ అవైలబుల్గా ఉంది. వాళ్ళు ఆ సెల్ ఫోన్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు టైంని.
0: మరి రేడియోకి వచ్చేసరికి నువ్వు విన్న వాటిలో నీకు బాగా నచ్చింది ఏది, బాగా గుర్తున్నది ఏంది? రేడియోతో చిన్నప్పటి నుంచి తాతగారు అండ్ అమ్మగారు అన్నావు కదా, ఇక్కడికి రావడం కంటే ముందు రేడియోతో అనుబంధం ఉందా ఈ ఆకాశవాణితో?
1: చిన్నప్పుడు తాతగారు ఒక ప్రోగ్రాంలో మమ్మల్ని మాట్లాడించేవారు, ఐ థింక్ టాక్ ఇన్ లైవ్ అనుకుంటా ఆ ప్రోగ్రాం పేరు. అందులో మేము వేమన పద్యాలు కానీ లేదంటే పాటలు కానీ ఇవన్నీ కూడా పాడుతూ ఉండేవాళ్ళం. అందులో మా గొంతుని వినడం అప్పటికి అదొక ఎమోషన్. అది ప్లే అయినప్పుడు ఎవ్రీ సండే ప్లే అవుతూ ఉండేది. ఆ టైంలో మా వాయిస్ వచ్చినప్పుడు

0: చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇక్కడికి రాకముందు రేడియోతో ఉన్న అనుబంధం అయితే అంతే.
1: మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ సాంగ్ ప్లే చేద్దాం ఇప్పుడు మన లిజనర్స్ కోసం?
0: జాము రాత్రి జాబిల్లమ్మ సాంగ్.
1: నైస్ చాయిస్. ఓ లైన్ పడతావా?
0: జాము రాత్రి జాబిలమ్మ జోల పాడెనా ఇలా,

0: అమృత, ఈరోజుకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటో ఏమైనా ఐడియా ఉందా? నేను చెప్పేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ్ రెడ్డి గారు, అలాగే మన రాష్ట్రపతిగా కూడా పనిచేశారు, వారి జయంతి. ఈ సందర్భంగా వారి గురించి నువ్వేమైనా చెప్తావా?
1: శ్రీ నీలం సంజీవరెడ్డి గారు 1913 మే 19 ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు నీలం చిన్నప్పరెడ్డి, తల్లి పేరు సుబ్బమ్మ. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండేవారు. కుటుంబంలో పెరిగిన విలువలు ఆయన వ్యక్తిత్వ నిర్మాణానికి ఎంతో సహాయపడ్డాయి. రైతు కుటుంబం నుండి దేశ అత్యున్నత పదవికి ఎదగడం ఆయన జీవితంలో గొప్ప విశేషం. ఆయన అనంతపురంలోని విద్యాసంస్థల్లో చదువుకున్నారు, కానీ దేశ స్వాతంత్ర ఉద్యమం ప్రభావంతో చదువును మధ్యలోనే ఆపి మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. దేశం కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి పోరాటంలో, ఉద్యమంలో పాల్గొనడం ఆయన దేశభక్తికి నిదర్శనం. స్వాతంత్రం తర్వాత ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్లో కీలక బాధ్యతను నిర్వర్తించారు. లోకసభ స్పీకర్గా సేవలందించారు. 1977 భారత 6వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన సరళత, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ దేశ ప్రజల అభిమానాన్ని పొందారు. నీలం సంజీవరెడ్డి గారికి లభించిన అత్యున్నత గౌరవం భారత రాష్ట్రపతి పదవి. ప్రజల ప్రేమ, విశ్వాసం, గౌరవం ఆయనకు నిజమైన బహుమతులు. నీలం సంజీవరెడ్డి గారు 1996 జూన్ 1 బెంగుళూరులో మరణించారు. నీలం సంజీవరెడ్డి గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. కష్టపడి పనిచేస్తే సాధారణ వ్యక్తి కూడా అత్యున్నత స్థానాన్ని చేరుకోవచ్చు.

0: మరి అమృతవర్షిణి ఇప్పటిదాకా మంచిగా పాటలు పాడావు, మంచి మంచి కబుర్లు చెప్పావు, మరి అలాగే ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో?
1: ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది నా కల సార్.
0: వెరీ నైస్, చాలా మంచి కళ. మరి దానికోసం కష్టపడుతున్నావు, ఎలా కష్టపడుతున్నావు?
1: కరెంట్ అఫేర్స్ ఫాలో అవుతున్నాను ప్రతిరోజు, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ గురించి ఎంతో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని చూస్ చేసుకుని వాటి మీద కూడా గ్రిప్ సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను.
0: అంటే కేవలం చదువుకోవడం ఒక్కటే సరిపోతుందా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి?
1: చదువుకోవడం అనేది అందరూ చదువుకుంటారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే లోక జ్ఞానం అనేది ఉంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగల సమయస్ఫూర్తి అనేది ఉంటే ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్గా వారు అయిన తర్వాత కూడా వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలరు అని చెప్పవచ్చు.
0: సో ఇంకా చివరిగా, మన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నువ్వేమన్నా విషెస్ చెప్తావా? లిజనర్స్ అందరూ నీది వింటున్నారు, నీ విషెస్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ ఈరోజు మన ఆర్జే అమృతవర్షిణి మన లిజనర్స్ అందరి కోసం ఆకాశవాణికి విషెస్ చెప్పబోతున్నారు. కమాన్ ఆర్జే అమృతవర్షిణి, చెప్పండి.
1: కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి. ఇక ముందు కూడా ఇలాగే ఈ ప్రయాణం కొనసాగాలని చెప్పి నిరంతరం వినోదాన్ని విజ్ఞానాన్ని అందరూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ నిత్య జీవితంలో ఆకాశవాణిని ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: అలాగే నీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఆకాశవాణి తరపున కోరుకుంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: తీర ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో ఆయన ఈరోజు మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారు కుటుంబాలకు 261.50 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధిని మత్స్యకారులు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తామని చెప్పారు. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటవుతోందని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 288 కోట్ల రూపాయల వ్యయంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టి హార్బర్ కేంద్రంగా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వాకల్చర్ ఫామ్ పెట్టుకోండి. పోర్ట్స్ గాని, డిఫెన్స్ గాని, టూరిజం గాని, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా. మీ ఆదాయం ఎట్ట పెంచాలో అవన్నీ చేస్తాం.
0: మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో 13,597 మందికి 27 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్ కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ అభిషక్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ యాదవ్ విశాఖ కలెక్టరేట్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 15వ తేదీ నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉన్నందుకు మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో ఈరోజు జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మత్స్యకారులతో సంభాషించారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్న మంత్రి, తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేశామని, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నామని పేర్కొంటూ,
2: రాబోయే రోజుల్లో ఎలా మెరైన్ పోలీసుని వ్యవస్థని బలోపేతం చేయాలి, ఎలాంటి బోట్లు మనకు అవసరం అని చెప్పేసి తిరుపతికి 650 HP బోట్ ఒకటిను, నెల్లూరుకి 2 శాంక్షన్ చేసి, ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడే మనకి బోట్స్ కట్టుకుని, అలాగే మత్స్యకార సోదరుల కుటుంబాలకు కూడా స్కిల్ నేర్పించి స్థిరమైనటువంటి జీవితాన్ని వారి లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మత్స్యకార సముద్రం మీద ఉండే వాళ్ళకి మెరుగైన జీవితం ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
0: ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా విబీజీ రామ్జీ పథకం, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చించారు. ఈ వేసవిలో పనులు వేగంగా జరపాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఆయా పనుల పురోగతిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ద్వారా పరిచయమైన ఎందరో కళాకారులు ఖ్యాతి గడించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత తెలిపారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఈరోజు 3 కిలోమీటర్ల వాక్థాన్ నిర్వహించింది. ఈ వాక్థాన్ను జిల్లా సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షలత మాట్లాడుతూ 63 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉత్తరాంధ్ర ప్రజలకు అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా శ్రోతల కోసం జనరంజకమైన కార్యక్రమాలను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొంటూ,
3: నార్త్ ఆంధ్రాలో ఆకాశవాణి మరి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్, ఈ మూడు కలిపి మనం బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మనం ముందుకు కొనసాగుతున్నాము. మనందరి కృషి వల్ల మరి మనం ఆకాశవాణి విశాఖపట్నం కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. 63 సంవత్సరాలుగా మనం ఆకాశవాణి విశాఖపట్నం కొనసాగుతుంది. ఇటువంటి శుభ సందర్భంలో మనందరం కలిసికట్టుగా వీ విల్ డూ అవర్ బెస్ట్, వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ వీ విల్ గివ్ అవర్ సర్వీస్ టు ద నేషన్.
0: ఈ వాక్థాన్లో కార్యాలయ సిబ్బందితో పాటు శ్రోతలు, విశ్రాంత ఉద్యోగులు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరిపురంలోని కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ వాక్థాన్ ఆర్కే బీచ్ రోడ్డు పొడవునా సాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు దర్శించుకున్నారు. ఈ నెల 17వ తేదీన మొదలైన అమ్మవారి జాతర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి, మారుమూల గ్రామాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం పలు మండలాలు ప్రమాద స్థాయికి వెళ్లే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 41 సెల్సియస్ నుండి 54 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దన్నారు. తరచూ మంచినీరు, ORS ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. తేనెటీగల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు అన్నారు. జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హనీబీ క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ సెంటర్ను ఈరోజు ఏర్పాటు చేశారు. రైతులకు రాయితీపై తేనెటీగల పెట్టెలు, పరికరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనుంజరావు మాట్లాడుతూ పంటల పరాగ సంపర్కంలో తేనెటీగలు కీలక పాత్ర పోషించి దిగుబడులు, నాణ్యతను పెంచుతాయన్నారు. తేనె, మైనం, పుప్పొడి, ప్రొపోలిస్ వంటి ఉత్పత్తుల ద్వారా గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి 40 అర్జీలు స్వీకరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరే తృతీయే భారత్ నార్డిక్ శిఖర సమ్మేళనే భాగం భజితవాన్. యస్యోద్దేశ్యం ప్రౌద్యోగికీ పునర్నవీకరణీయోర్జా రక్షా వ్యాపార క్షేత్రేషు సహకారం సుదృఢీకరణమస్తి. ప్రధానమంత్రిణా శ్రీమోదినా స్వీడన్ దేశస్య సమకక్షీయేణ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ సంయుక్తలేఖే వైశ్విక అనిశ్చితతావధౌ సహభాగితాయాః విషయే అవధానం ప్రదత్తం. సర్వోచ్చన్యాయాలయేన మానవజీవనస్య సార్వజనిక సురక్షాయాః చ ఆవశ్యకతాం ఉల్లిఖన్ ఉన్మత్తానాం అసాధ్యరోగిణాం అథవా ప్రత్యక్షతయా అపాయకారిణాం మార్గభ్రష్ట శునకానాం కృతే ప్రథమవారం యూథేనేషియా మాధ్యమేన మృత్యోః అనుమతి ప్రదత్తా. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే జయపురే రాజస్థాన్ రాయల్స్ దళం లక్నౌ సూపర్ జాయింట్స్ దళం సమ్ముఖీ కరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. తృతీయం భారత నార్డిక్ శిఖర సమ్మేళనం అద్య నార్వే దేశస్య రాజధాన్యాం ఓస్లో నగరే సమారబ్ధం. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఇత్యేతేషాం సమకక్షిభిః సహ అస్మిన్ శిఖర సమ్మేళనే భాగం స్వీకృతం. ద్వావింశత్యధికద్విసహస్రతమే వర్షే డెన్మార్క్ దేశస్య కోపెన్హేగన్ నగరే ఆయోజితస్య పూర్వ శిఖర సమ్మేళనానంతరం భారత నార్డిక దేశానాం మధ్యే క్షేత్రీయ సహకారం సుదృఢీకరణం అస్య సమ్మేళనస్య ఉద్దేశ్యమస్తి. తంత్రజ్ఞానం, నవాన్వేషణం చ, సుస్థిరత, పునర్నవీకరణీయోర్జా, డిజిటలీకరణం చ అస్య సమ్మేళనస్య ప్రముఖాని క్షేత్రాణి సంతి. వ్యాపార ఆర్థిక సహభాగిత్వ సంధినా TEPA ఇత్యనేన సహ అధునా ప్రవృత్తేన శిఖర సమ్మేళనస్య భారత నార్డిక క్షేత్రాణాం మధ్య వ్యాపార నివేశ సంబంధాః అపి సుదృఢాః భవిష్యంతి ఇతి అపేక్షా అస్తి. నార్డిక్ సమూహేన సహ భారతస్య ద్వైపాక్షిక వ్యాపారః సంప్రతి ప్రాయః 21 బిలియన్ డాలర్ మితమస్తి. అనేన శిఖర సమ్మేళనేన భారత నార్డిక్ దేశయోః మధ్యే బహుపక్షీయ సహకారస్య విస్తారః భవిష్యతి తథా చ పరస్పర హితస్య క్షేత్రీయ వైశ్విక విషయేషు చర్చాయాః అవసరః ప్రాప్యతే ఇత్యపి అపేక్షా అస్తి. శిఖర సమ్మేళనాత్ ప్రాక్ పూర్వం ప్రధానమంత్రి మోదీ ఐస్లాండ్ దేశస్య ప్రధానమంత్రిణా, ఫిన్లాండ్ దేశస్య ప్రధానమంత్రిణా, డెన్మార్క్ దేశస్య ప్రధానమంత్రిణా చ సహ ద్వైపాక్షిక మేళనం కృతవాన్. ప్రధానమంత్రి శ్రీమోదీ UAE, నెదర్లాండ్స్, స్వీడన్ దేశానాం భ్రమణం సమాప్య హ్యః నార్వే దేశం సంప్రాప్తవాన్. గతసాయం సహ క్రౌన్ ప్రిన్స్ హకోన్ తథా నార్వే దేశస్య ప్రధానమంత్రిణా జోనాస్ గహర్ స్టోన్ ఇత్యుభాభ్యాం సహ భారత్ నార్వే వ్యాపార అనుసంధాన శిఖర సమ్మేళనే భాగం భజితవాన్. వాణిజ్య అనుసంధాన సముదాయం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ వ్యాపార ఆర్థిక సహభాగిత్వ సంధే ప్రభావాత్ పరం ద్వైపాక్షిక వ్యాపారస్య నివేశస్య చ వృద్ధే ప్రశంసాం అకరోత్. సహ అధోరేఖితవాన్ యత్ ఉభయోః పక్షయోః హితధారకాః 100 బిలియన్ US డాలర్ ఇత్యస్య నివేశలక్ష్యం సాధయితుం ప్రయత్నాన్ కుర్యుః. పరిణామతః భారతే 10 లక్షాణి యావత్ వృత్త్యావసరాణాం సృజనం చ కరణీయం. ప్రధానమంత్రి శ్రీమోదీ స్వస్య పంచరాష్ట్రాణాం యాత్రాయాః పంచమాంతిమే చరణే చ అద్య ఇటలీ దేశం గమిష్యతి. భారత స్వీడన్ దేశౌ వైశ్విక అనిశ్చితతాయాః క్షణే సహకారః సహభాగి సమృద్ధేః సుస్థిరస్య భవిష్యస్య చ మార్గం నిర్ధారణాయ అవధానం దత్తవంతౌ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా తస్య స్వీడన్ దేశస్య సమకక్షీయేణ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన చ లిఖితే లేఖే వైశ్విక అనిశ్చితతాయాః ఊర్జా అసురక్షాయాః ఆర్థిక విభజనస్య చ సమయే విశ్వం ఏకాకీభూయ కార్యం కర్తుం అంతరాష్ట్రీయ సహభాగిత్వం సుదృఢీకర్తుం వా చయనం కర్తవ్యం ఇతి అవధానం దత్తవంతౌ. అద్య రాష్ట్రీయ దైనిక పత్రికాయాం ప్రకాశితే లేఖే ఉభౌ ప్రధానమంత్రిణౌ ఉక్తవంతౌ యత్ సంయుక్త రాష్ట్ర సంఘః స్వస్య 80తమం వార్షికోత్సవం ఆచరతి. అతః అంతరాష్ట్రీయ సహయోగస్య బహుపక్షవాదస్య చ మూల్యం ఇతోపి స్పష్టం అభవత్. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.go

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ వింటారు.
1: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తుఫాను కాలనీ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమాన్ని మీరు వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగువాడి గొప్పతనాన్ని గురించి వేములపల్లి శ్రీకృష్ణ గారు రచించిన చేయెత్తి జేకొట్టు తెలుగుడ ఈ గేయాన్ని చిన్నారి అమరపుడి కీర్తనాంజలి పాడుతుండగా శ్రద్ధగా ఆలకిద్దామా.

0: ఇప్పుడు 5వ క్లాస్ విద్యార్థి కార వెంకటేష్ వచ్చి ఒక చిట్టి కవితను మీకు వినిపిస్తాడు.
1: నా పేరు దాస్, మా ఇంటి పేరు మాస్. నేను తింటాను చికెన్ పీస్, అయ్యాను పరీక్షలో పాస్. నా పేరు చిట్టి, ఉంటాను పుట్టి, ఎక్కాను ఉట్టి, జారి పడ్డాను పల్టి కొట్టి.
0: మరి ఇప్పుడు పిల్లలకి కథలు అంటే చాలా ఇష్టం కదా, మరి మనకి బండోడు గుండమ్మ కథని వినిపించడానికి మన ముందుకు వస్తుంది శ్యామ్.
2: గుండమ్మ పొట్టిగా ఉండేది. అందరూ ఆమె అసలు పేరు మర్చిపోయి గుండమ్మ అని పిలిచేవారు. గుండమ్మ చాలా తెలివైనది, మంచిది, అందరికీ సహాయం చేసేది. మేకలను మేతకి అడవికి తోలుకెళ్తున్న గుండమ్మకు బండోడు ఎదురయ్యాడు. బండోడు పేరుకి తగ్గట్టు లావుగా పొడుగ్గా ఉంటాడు. తనకు బోలిడంత బలం అని అతనికి గర్వం. ఆ ఊళ్ళో తనని ఎదిరించేవారే ఎవరూ లేరని అందరినీ ఏడిపించేవాడు. గుండమ్మ తోలుకుపోతున్న మేకలలో ఒక మేకపిల్లను బండోడు పట్టుకున్నాడు. ఏ, నా మేకపిల్లను వదులు అని అరిచింది గుండమ్మ. నేను వదలను, ధైర్యం ఉంటే నాతో పోటీకి రా, నా తడాకా చూపిస్తాను అంటూ బండోడు గట్టిగా నవ్వాడు. గుండమ్మకు కోపం వచ్చింది. వీడిని ఎలాగైనా మార్చాలి అని అనుకుంది. సరే, అయితే ఏ పని చేస్తే అది నువ్వు చేయగలవా అని అడిగింది గుండమ్మ. ఓ, తేలిగ్గా చేయగలను అని పొగరుగా సమాధానమిచ్చాడు బండోడు. చేయలేకపోతే అందరితో మంచిగా బుద్ధిగా ఉంటావా అని అడిగింది గుండమ్మ. అలాగే అలాగే, నేను ఓడిపోతే కదా అన్నాడు బండోడు. గుండమ్మ గబుక్కున బండోడి కాళ్ళ మధ్య నుండి దూరి బయటకు వచ్చి, ఏది నువ్వు నా కాళ్ళ మధ్య నుండి దూరిరా చూస్తాను అంది. బండోడు ఆశ్చర్యపోయాడు. ఎత్తుగా లావుగా ఉన్న బండోడు పొట్టిగా ఉన్న గుండమ్మ కాళ్ళ మధ్య నుండి దూరలేడు కదా, తను ఓడిపోయానని ఒప్పుకొని మేకపిల్లను వదిలేశాడు. అప్పటి నుండి బుద్ధిగా ఉన్నాడు.
0: చూసారా, గుండమ్మ మరి తన తెలివితేటలతో బండోడిని మార్చింది. అదేవిధంగా మీరు కూడా మీ తెలివితేటలతో మూర్ఖంగా ప్రవర్తిస్తూ చెడ్డ పనులు చేస్తున్న విద్యార్థులను మీరు నివారించాలి. మరి నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి మనల్ని నవ్వించడానికి వస్తున్నవారు 5వ తరగతి విద్యార్థులు కార వెంకటేష్, పివి రాణి.
3: రేపు వచ్చేటప్పుడు అందరూ క్రికెట్ మ్యాచ్ గురించి రాసుకుని రండి.
4: అలాగే టీచర్.
3: ఏంటి రవి, నీ బుక్లో ఏమీ కనిపించడం లేదు?
4: నిన్న వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది టీచర్, అందుకే ఏమీ రాయలేకపోయాను.
3: సన్నీ, నేను ఇచ్చిన లెక్కలు నేల మీద చేస్తున్నావెందుకు?
4: మీరే కదా టీచర్ టేబుల్స్ లేకుండా చేయమన్నారు.
3: అదేంట్రా రాము, తెలుగులో కూడా తక్కువ మార్కులు వచ్చాయి.
4: మా తెలుగు టీచర్కి లెక్కలు రావు నాన్న, మార్కులు కూడడం రాక తక్కువ మార్కులు వేసింది.
0: ఈ సృష్టిలో అమ్మ ఒక దైవం. అమ్మంటే ఇష్టపడిన వారు ఉంటారు. అమ్మని గురించి ఈ కవితను విందామా?
5: అమ్మంటే నాకు ఇష్టం, అమ్మ లేకుంటే ఎంతో కష్టం. నవమాసాలు మూసింది, నాకీ జన్మను ఇచ్చింది. అన్నం పెట్టి ఆకలి తీర్చి, జోలపాడి నిద్రపుచ్చి, ఈ చెయ్యి ఆ చెయ్యి అనక ఎన్నో సేవలు చేసింది, నన్ను తీర్చిదిద్దింది. అమ్మంటే నాకిష్టం, అమ్మ లేని బ్రతికే కష్టం.
0: మెదడుకు పదును పెట్టేవి, మనల్ని ఆలోచింపజేసేవి పొడుపు కథలు. ఆ పొడుపు కథలు ఏమిటో విందామా? మరి పొడుపు కథలను పొడిచేవారు గోపిచంద్, విప్పేవారు వెంకటేష్.
6: 4 అక్షరాల నదిని నేను ఇంగ్లీష్లో పొమ్మంటాను, తెలుగులో రమ్మంటాను, ఎవరిని నేను చెప్పుకోండి చూద్దాం.
7: గోదావరి.
6: 5 అక్షరాల నగరాన్ని నేను, 3 అక్షరాలలో నాకు గెలుపు ఉంది, 2 అక్షరాలలో వీధి ఉంది, ఎవరిని నేను.
7: విజయవాడ.
6: నేను ఒక ఆకును, నాలో ఏనుగు ఉంది, ఏప ఉంది, కమ్మని వాసన తప్ప చేదు మాత్రం లేదు, ఎవరిని నేను.
7: కరివేపాకు.
0: నేను చెప్పిందే రైట్ అంటూ మన ముందుకు వస్తున్న చిన్నారి రమ్య.
8: అదిగో అదిగో లైట్, కోడుగుడ్డు వైట్, అమ్మ నాన్న ఫైట్, నేను చెప్పిందే రైట్.
0: మనకు కాలాలు 3. ఏ కాలాలు ఎలా ఉంటాయో వినిపించాలని వస్తున్న వారు భవ్య, కీర్తి, పాతిమ.
9: కాలం కాలం ఏమి కాలం?

0: ఇంకే కారం.
1: జోక్స్ అంటే ఇష్టపడిన వారు ఉండరు. మరి కొన్ని జోక్లు విందామా? కీర్తి, ప్రత్యూష.
2: జ్వరానికి మందు ఇచ్చాను, తగ్గిందా?
3: తగ్గిందండి, సీసాల మందు. చాలా తలనొప్పిగా ఉంది, డాక్టర్ గారు ఉన్నారా?
2: కూర్చోండి, తలనొప్పిగా ఉందని వాళ్ళ అమ్మగారు దిష్టి తీయించుకుంటున్నారు.
1: బనానా పీల రైమ్ వినిపించబోతున్నారు. 3వ క్లాస్ విద్యార్థి ఏ శ్యామ్.

0: స్లైస్ స్లైస్ బనానా జ్యూస్ బనానా జ్యూస్ జ్యూస్ బనానా జ్యూస్ బనానా జ్యూస్ జ్యూస్ బనానా షేక్ బనానా షేక్ షేక్ బనానా షేక్ బనానా షేక్ షేక్ బనానా డ్రింక్ బనానా డ్రింక్ డ్రింక్ బనానా డ్రింక్ బనానా డ్రింక్ డ్రింక్ బనానా పీల్ బనానా పీల్ త్రో బనానా పీల్ బనాన్ పీల్ త్రో బనానా బనానా పీలా బనానా పీలా.
1: మరి ఒక ఊర్లో ఒక సోమరి పోతున్నాడు. ఆ సోమరికి మరి ఏ విధంగా శాస్త జరిగిందో ఈ కథను విందాం. చిన్నారి పీబీ రాణి వచ్చి కథను వినిపిస్తుంది.
2: రంగాపురంలో గోపన్న అనే పేదవాడు ఉన్నాడు. తనకు ఏ పని చేత కాదని చెప్తూ సోమరిగా తిరిగేవాడు. అందువల్ల పేదరికంతో బాధపడేవాడు. ఒక మిత్రుని సలహా పాటించి ఆ ఊరి జమీందారు వద్దకు వెళ్ళాడు. తాను పేదవాడని ఏదైనా సాయం చేయడని అడిగాడు. జమీందారు అతడికి 2 పాడిగేదల్ని ఇచ్చాడు. వెంటనే గోపన్న తనకు పశువుల్ని కాయడం కానీ గడ్డి కోయడం కానీ రావు అన్నాడు. జమీందారు ఒక మనిషిని పంపి పశువులకు మేత ఏర్పాట్లు చూడమన్నాడు. అతడు అట్లాగే చేసి వెళ్ళిపోయాడు. గోపన్న జమీందారు ఇంటికి వెళ్ళి తనకు గేదెపాలు తీయడం వాటిని అమ్ముకు రావడం తెలియదని చెప్పాడు. జమీందారు అందుకు ఏర్పాట్లు చేశాడు. మరలా గోపన్న జమీందారుతో తనకు వంట సామాగ్రి కొనడం వంట చేయడం చేత కాదని చెప్పుకున్నాడు. జమీందారు మనిషిని పంపించారు. సామాను కొని వంట చేసి రమ్మని పురామాయిచ్చాడు. అతడు వంట చేస్తుండగానే ఒక బలిష్ఠుడైన వ్యక్తి గోపన్న ఇంటికి వచ్చాడు. గోపన్న ఆశ్చర్యంతో మీరెవరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఆ బలిష్ఠుడు అన్నాడు, మీకు తినడం చేత కాదని నన్ను తిని రమ్మని జమీందారు పంపాడన్నాడు. గోపన్న తెల్లముఖం వేసుకొని చూస్తుండగా ఆ బలిష్ఠుడు వండిన పదార్థాలన్నీ సుష్టిగా భోంచేసి వెళ్ళిపోయాడు. జమీందారు తనకు బుద్ధి చెప్పడానికి అలా చేశాడని తెలుసుకున్నాడు. గేదెలను మేపుతూ వాటి పాలతో వచ్చిన ఆదాయంతో సుఖంగా జీవించాడు.
1: మహిళా మేలుకు అనే నాటికను విందాం. దీంట్లో అన్నపూర్ణగా కీర్తనాంజలి, ఆంటీగా పీబీ రాణి, చిత్రాంగి భవ్య.
3: ఏమే చిత్రాంగి, టీవీ సీరియల్స్ అయిపోయాయా? మా ఇంటికి వచ్చా?
4: పొద్దున్నే సీరియల్స్ లేవు పిన్ని.
3: అదిగో వస్తున్నది ఎవరో సరిగ్గా తెలియట్లేదు.
4: అయితే నువ్వు కూడా టీవీ సీరియల్స్ చూస్తావా? కళ్ళు కనపడటం లేదంటున్నావు.
3: నాకు ఆ దురదృష్టం లేదమ్మా, ఏదో హాయిగా బతుకుతున్నాను. 50 వచ్చాయిగా, కాస్త చూపు తగ్గింది. ఇంతకీ ఎవరే వచ్చేది?
4: ఆంటీ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాన్వెంట్?
5: నేనా కాన్వెంటా? నా చర్మం నా వయసును తెలియనీయడం లేదనుకుంటా.
4: మమ్మీ,
5: నా చర్మ రహస్యం సున్నిపిండి.
3: బాగానే ఉందమ్మా నీ బడాయి. ఏ మంగమ్మ, ఈ వయసులో కాన్వెంట్ ఏమిటే? ఇప్పుడు చదువుకోవాలనిపించిందే? పోనీలే, ఇప్పుడైనా సరిగ్గా చదువుకో.
5: నేనా కాన్వెంట్కి వెళ్ళటం ఏమిటి పిన్ని? మా అబ్బాయి కాన్వెంట్కి వెళుతుంటే వాడి పుస్తకాలు క్యారేజీ పట్టుకెళ్తున్నాను.
3: మరియు కూడా రిక్షాలో పడేయకపోయావా?
5: నాకు ఇలా పట్టుకెళ్ళడం అంటే ఇష్టం పిన్ని.
3: ఈ మధ్య ఇదో స్టైల్ అయిపోయిందిలే అమ్మా. ఇంతకీ పిల్లని ఏ కాన్వెంట్లో వేశావు?
5: పిల్లని కాన్వెంట్లో వేయడం ఏంటి పిన్ని, దాన్ని గవర్నమెంట్ బళ్ళో వేశా.
3: అయ్యో రామా, ఉన్న 2 పిల్లల్లో ఒకరిని కాన్వెంట్కు మరొకరిని వీధి బళ్ళోనా? ఇదేం పక్షపాతమే.
5: లేకపోతే ఆడపిల్లని మగపిల్లవాడిని ఒకే రకంగా పెంచుదామా ఏంటి పిన్ని?
3: ఇద్దరిని ఒకే రకంగా పెంచకూడదా? ఎందుకనమ్మా?
5: అబ్బాయి అనుకో వాడు ఎంత చదివితే అంత కట్నం వస్తుంది. అదే ఆడపిల్లనుకో ఎంత చదివితే అంతకంటే ఎక్కువ చదువుతున్న మొగుడిని తేవాలి. పైగా మామూలుగా చదువుకు తగలేసి కట్నం ఇస్తే మనకు మిగిలేది కర్రా బొచ్చ.
3: ఆహా, ఎంత బాగా చెప్పావే అమ్మాయి. ఎందుకైనా మంచిది, ఆ కర్రా బొచ్చ ఉంచుకో అమ్మా.
5: ఎందుకు పిన్ని?
3: తర్వాత చెప్తాలే. చదువు విషయంలోనే ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా? ఇలాంటివి నువ్వు చెప్తుంటే వినమచ్చటేస్తుంది.
5: సాయంత్రం బడి నుండి వస్తారా? వీడేమో స్నానం చేసి స్టడీ అవర్స్కు వెళ్ళాలని, అందుకే వాడికి బిస్కెట్స్ పళ్ళు ఇస్తాను. ఆ పల్లె ఇంటి దగ్గరేగా ఉండేది, దానికి శనగపప్పు బఠానీలు పెట్టి మంచినీళ్ళు ఇస్తా.
3: మరి పిల్ల ఊరుకుంటుందా?
5: ఊరుకోక ఏం చేస్తుంది? కాసేపు కొరకొరా చూసి పని చేసుకుంటుంది. అది సరే పిన్ని, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఖర్చులు ఎక్కువ అయ్యాయి. బళ్ళో చేర్చేటప్పుడు 100 రూపాయలు పెట్టి నోట్బుక్స్ కొన్నాను. లెక్కల పుస్తకం అయిపోయిందంట. కొత్తది కొనమని ఒకటే గోల. ఈ మాస్టర్లకు పని పాట లేదు.
3: సరే, పిల్లకు 100 రూపాయలు పెట్టి కొన్నావు, మరి పిల్లాడికి ఎంత పెట్టి కొన్నావు?
5: పుస్తకాలకే 1000 రూపాయలు కట్టాను పిన్ని. అవి అయిపోయాయంటే మళ్ళీ 500 కట్టాను. కాన్వెంట్ కదా,
3: 1500 రూపాయలు పుస్తకాలు ఇచ్చారో లేదో చూసావా?
5: అంతగా చూడలేదు, ఉండే ఉంటాయిలే, ఎందుకంటే కాన్వెంట్ కదా.
3: అయ్యో రామా, 100 రూపాయలు పుస్తకాలు కొని 1,00,000 అడుగుతున్నావు. 1500 పెట్టి కొని పుస్తకాలు సరిగ్గా ఇచ్చారో లేదో అడగొద్దంటమ్మాయి.
5: అమ్మో, అక్కడ అడిగితే చీప్గా ఉండదు, ఎందుకంటే కాన్వెంట్ కదా.
3: ఇంతకీ పిల్లని కనీసం ట్యూషన్కైనా పంపుతున్నావా?
5: ట్యూషన్కా? పంపితే ఇంట్లో పని ఎవరు చేస్తారు? నువ్వు భలేదానివి పిన్ని. ఇంటి పనులు చేయకపోతే రేపు అత్తారింట్లో నన్ను తిట్టుకోరు.
3: మరి హోంవర్క్లు ఎలా చేస్తుంది? ఎప్పుడెప్పుడు చేస్తుంది?
5: ఖాళీగా ఉన్నప్పుడు చేస్తుంది, లేకుంటే 2 దెబ్బలు తింటుంది.
3: భలే తెలివైన దాని అమ్మాయి, ఎంత దురాలోచన.
5: నా తెలివితేటలకు కారణం నేను వాడే సున్నిపిండి.
3: అయ్యో రామా, ఆ పిండిని ఒంటికి రాసుకోకుండా చాక్లెట్లా తింటున్నావా ఏంటమ్మాయి?
5: పో పిన్ని, నీకన్నీ వేలాకోలాలే
3: అన్నట్టు మీ నాన్న ఎక్కడుంటున్నాడమ్మాయి? మీ అన్నలు సరిగ్గా చూడటం లేదని అక్కడికి వచ్చాననుకుంటా.
5: అతని మాట నా దగ్గర ఎత్తకు పిన్ని. డబ్బున్నంతకాలం కొడుకులు బాగా చదవాలి, ఉద్యోగాలు చేయాలని ఉన్నదంతా వాళ్ళకే తగలేశాడు. తీరు నాకు పెళ్లి చేసే టైంకి ఇదిగో ఈ గుమ్మస్తా అంటకట్టి చాలి చాలని జీతంతో సంసారం గడపలేక చస్తున్నా. ఆ పాపం ఉరికే పోతుందా? నా ఉసిరి తగిలి అనాథాశ్రమంలో ఉంటున్నాడు.
3: ఇందాక కర్రా బొచ్చా ఉంచుకోమన్నానుగా, కారణం

0: చెప్పనా?
1: ఎవరికి? నాకా? నాకేం కర్మ?
0: మీ నాన్నకు పట్టిన కర్మే. ఒకే కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఆడామొగ తేడాతో పెంచుతున్నావు. చదువు, ఆహారం, పని ఇలాంటి విషయాల్లో ఒక్కో రకంగా పెంచావు. ఇందాక ఆ పిల్ల కొరకరా చూస్తుందన్నావు కదా.
1: ఆ ఏం చేస్తుంది చిన్నపిల్ల?
0: ఆ చిన్నారి మనసులో నీ పట్ల, తన తమ్ముని పట్ల ఎంత అసూయ ద్వేషాలు పుంచుకుంటున్నదో ఆ చూపే చెప్తుంది. ఆ అసూయ ద్వేషాలే పెరిగి పెద్దవై మిమ్మల్ని బద్ధ శత్రువులుగా మారుస్తాయి. నీ ఇంటిలోనే ఒక శత్రువును తయారు చేసుకుంటూ విషయం మర్చిపోకు. ఆడవాళ్ళం మనమే ఆడపిల్లల పట్ల భేదాభావంతో చూస్తే ఆడవాళ్ళు ఎప్పుడూ వృద్ధిలోకి వస్తారు.
1: నిజమే పిన్ని, ఇన్నాళ్ళు మా నాన్న తప్పు చేశాడని అనుకునేదాన్ని, కానీ ఆ నరకం అనుభవించిన నేను మాత్రం చేసిందేమిటి? నా కళ్ళు తెరిపించావు పిన్ని, వస్తా. నా కూతురు పట్ల నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలి.
0: సంతోషం, వెళ్ళిరామ్మా, ఇద్దరినీ ఒకేలా చూడు, అంతా మంచే జరుగుతుంది.
2: విన్నారు కదా మరి నాటికని, మరి పిల్లల్లో ఆడా మగ అని తేడా లేకుండా ఇద్దరిని మరి సమాన దృష్టితో చూసినప్పుడు మన ఇంట్లో ఏ సమస్యలు రావు, మన కుటుంబ కష్టాలు కూడా తీరిపోతాయి. చివరిగా మరి అమ్మ అనే బడికి పోతా అంటే మన ముందుకు వస్తున్నారు ఫాతిమ, కీర్తి, అమూల్య, భవ్య.

0: చదువుకుంటానే.
1: ఇంతవరకు కథలు, పాటలు, జోక్స్తో మిమ్మల్ని అలరించిన చిన్నారులకు జయజాలు చెబుదామా? ఇంతవరకు బాలవిహార్ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు ప్రాథమిక పాఠశాల తుఫాను కాలనీ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని మీరు విన్నారు. వ్యాఖ్యానం అమర్లపూడి బాలకోటి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సోయా చిక్కుడు సాగు గురించి వింటారు.
1: సోయా చిక్కుడు సాగు గురించి తెలుసుకుందాం. సోయా చిక్కుడు నల్లరేగడి భూముల్లో సాగు చేయడానికి వీలైనటువంటి శక్తివంతమైన లెగ్యూమ్ జాతి పంట.

సోయా చిక్కుడు సాగు గురించి తెలుసుకుందాం. సోయా చిక్కుడు నల్లరేగడి భూముల్లో సాగు చేయడానికి వీలైనటువంటి శక్తివంతమైన లెగ్యూమ్ జాతి పంట. నల్లరేగడి భూముల్లో సాగు చేయడానికి వీలైనటువంటి శక్తివంతమైన లెగ్యూమ్ జాతి పంట. సోయాల

గంటల వరకు ఉంటుంది. కాయం మీద నూగు ఉండదు. గింజ మొలకెత్తే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే కాయలు చెట్లటం చాలా తక్కువ. ఇది మొవ్వుకూళ్ళు తెగుల్ని చాలా వరకు తట్టుకుంటుంది. ఎల్ఎస్పి 1 ఈ రకం పంటకాలం 65 రోజులు. 6 క్వింటాళ్ల వరకు ఎకరానికి దిగుబడిగా వస్తుంది. స్వల్పకాలిక పొట్టి రకం కాపు గుబురుగా ఒత్తుగా కాస్తుంది. పత్తి కంది ఇటువంటి పైర్లలో అంతర పంటగా సాగు చేయడానికి అనుకూలమైన రకం. LSB 3 ఈ రకం విషయానికి వచ్చినట్టయితే 110 నుండి 115 రోజుల కాలపరిమితి కలిగిన రకం. 8 నుండి 10 క్వింటాళ్ల వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది. కాయల మీద రాగి రంగు నూగు ఉంటుంది. కాయలు చిట్లడం తక్కువ. అలాగే బ్యాక్టీరియా పొక్కు తెగులు అలాగే మొవ్వుకూళ్ళు తెగుళ్లను కూడా తట్టుకుంటుంది. LSB 18 రకం, దీన్నే భీమ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది 105 నుండి 110 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. 10 నుండి 12 క్వింటాళ్ల వరకు ఎకరానికి దిగుబడిగా వస్తుంది. కాండము అలాగే కాయల మీద బూడిద రంగు నూగును కలిగి ఉంటుంది. ఆకుమచ్చ తెగుల్ని, తలమాడు తెగుల్ని అలాగే మొజాయిక్ తెగుల్ని కూడా తట్టుకునే రకం. విత్తనము లేత పసుపు రంగులో ఉండి గుండ్రంగా మధ్యస్థ సైజులో ఉంటుంది. LSB 22 ఈ రకాన్ని బాసర అనే పేరుతో పిలుస్తారు. 105 నుండి 110 రోజుల కాల పరిమితి కలిగిన రకం. ఎకరానికి 10 నుండి 11 క్వింటాళ్ళు దిగుబడిగా వస్తుంది. కాండము అలాగే కాయల మీద గోధుమ రంగు నూగు కలిగి ఉంటుంది. కోత ఆలస్యమైనా కూడా కాయలు చెట్లడం జరగదు. గింజలు లేత పసుపు రంగులో గుండ్రంగా ఉంటాయి. ఈ సోయా చిక్కుడు సాగులో విత్తన మోతాదును కనుక మనం చూసినట్టయితే ఎకరానికి 25 నుండి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ సోయా చిక్కుడులో విత్తన శుద్ధిని కనుక మనం చూసినట్టయితే కిలో విత్తనానికి 2 గ్రాముల థైరం, దాంతోపాటుగా 1 గ్రాము కార్బన్ డిజాన్ని లేదా 3 గ్రాముల థైరం లేదా క్యాప్టన్ మందులతో, ఆ తర్వాత 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రాముల కార్బోసల్ఫాన్తో విత్తన శుద్ధం చేసుకోవాలి. 8 నుండి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం జపానికం కల్చర్ని కలిపి నీడలో ఆరపెట్టాలి. సోయా చిక్కుడులో విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే నల్లరేగడి భూముల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 5 సెంటీమీటర్లు, అలాగే తేలిక భూముల్లో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్లు, 1 చదరపు మీటర్కి 40 మొక్కలు ఉండేలాగా నాటుకోవాలి. ఎకరానికి 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభిస్తుంది. సోయా చిక్కుడులో కలుపు నివారణ అంతర కృషి విషయానికి వచ్చినట్టయితే విత్తే ముందే మనం ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరానికి లీటర్ చప్పున పిచికారీ చేసి భూమిలో కలుగుతున్నాలి. లేదా పెండి మిథాలిన్ 30% 1.4 లీటర్ల చప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ పిచికారీ చేయాలి. విత్తిన 20 నుండి 25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. లేదా విత్తిన 25 రోజులప్పుడు క్వైజులాపా పిథైల్ 5% 400 మిల్లీలీటర్ల చప్పున పిచికారీ చేసి గడ్డిజాతి మొక్కల్ని, ఇమిజితాఫిర్ 10% 250 మిల్లీలీటర్ల చప్పున పిచికారీ చేసి వెడల్పాకు అలాగే గడ్డిజాతి మొక్కల్ని నిర్మూలించవచ్చు. సోయా చిక్కుడు వర్షాధారపు పంట. నీటి సౌలభ్యత ఉన్న చోట విత్తిన 15 నుండి 20 రోజులకు ఒకసారి, కాయదశలో మరోసారి నీటి తడులను కనుక ఇచ్చినట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సోయా చిక్కుడులో కందిని అంతర పంటగా 1:7 నిష్పత్తిలోనూ, అలాగే పత్తి, జొన్న, మొక్కజొన్న ఇటువంటి పంటలనైతే కనుక 1:1 నిష్పత్తిలోనూ సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో సోయాని సాగు చేసిన తర్వాత రబీలో శనగ, ధనియాలు, ఆవాలు అలాగే మినుము ఇటువంటి పంటలను సాగు చేసి వాణిజ్య పంటల కంటే కూడా ఎక్కువ నికర ఆదాయాన్ని పొందొచ్చు. సోయా చిక్కుడులో సస్యరక్షణని కనుక మనం చూసినట్టయితే అనేక రకాలైన పురుగులు తెగుళ్ళు ఈ సోయా చిక్కుడిని ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వాటిలో రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినట్టయితే చిత్త పురుగులు. ఇవి ఆకుల్లోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుగా మారిపోతాయి. తామర పురుగుల ద్వారా మొవ్వుకుళ్ళు, తెల్లదోమ ద్వారా మొజాయిక్ తెగులు కూడా వ్యాపిస్తుంది. వీటి నివారణకి పురుగు మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. పైరుపై ఆశించినప్పుడు ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సోయా చిక్కుడులో ఆకుముడత పురుగు కనుక ఆశించినట్టయితే ఆకుల అంచుల్ని కలిపి పత్రహారతాన్ని గీకి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగు ఎక్కువగా బెట్ట పరిస్థితుల్లో ఆశిస్తూ ఉంటుంది. ఆకుముడత పురుగు నివారణకి లీటర్ నీటికి ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు వీటిలో ఏదో ఒక మందుని కలిపి పిచికారీ చేయాలి.

0: కాండం తొలిచే ఈగ గనక ఈ సోయా చిక్కుడును ఆశించినట్టయితే లేత ఆకుల మీద చిన్న చిన్న గుంటల్ని చేసి గుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుండి వెలువడిన లార్వాలు కాండంలోనికి చేరి తినడం వల్ల మొక్కలు వడలిపోయి నాశనమైపోతాయి. ఇమిడాక్లోప్రిడ్ మందు 5 గ్రాములతో 1 కేజీ విత్తనానికి శుద్ధి చేయడం ద్వారా ఈ పురుగుని నివారించవచ్చు. పైరు మీద ఈ కాండం తొలిచే ఈగ ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుగూడు పురుగు కనుక ఈ సోయా చిక్కుల్లో ఆశించినట్టయితే ఈ పురుగు ఆకుల్ని కలిపి గూడుగా కట్టుకుని అందులో ఉండి ఆకుల్లోని పత్రహరితాన్ని గీకి తింటూ ఉంటాయి. ఈ ఆకుగూడు పురుగు నివారణకి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెంకు పురుగులు కూడా సోయా చిక్కుడును ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ పెంకు పురుగులు కాండం మీద అర్ధచంద్రాకారంలో రంధ్రాన్ని చేసి లోపలికి పోయి ప్రధాన కాండాన్ని పక్క కొమ్మల లోపల పదార్థాలని తినటం వల్ల కొమ్మల చివరి భాగం ఎండిపోతుంది. ఈ పెంకు పురుగుల నివారణకి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా డైమెథేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు అన్ని పంటల్లాగానే ఈ సోయా చిక్కుడును కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వల్ల ఆకులు జల్లెడగా మారుతాయి. ఆకులకు రంధ్రాలను చేసి ఆకుల్ని పూర్తిగాను పువ్వుల్ని కాయల్ని కూడా తింటుంది. ఈ పొగాకు లద్దె పురుగుల నివారణకి పురుగు మొదటి 2 దశల్లోనూ క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు తర్వాత దశల నివారణ కోసం సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. సోయా చిక్కుడును ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే మొవ్వుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, అలాగే మొజాయిక్ తెగులు, కుంకుమ తెగులు ఇవన్నీ కూడా సోయా చిక్కుడును ఆశించే తెగుళ్ళు. ముందుగా మొవ్వుకుళ్ళు తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు. తెగులు సోకిన లేత మొక్కల ఆకులు గిడిచబారిపోతాయి. చేలో మొక్కల సాంద్రత సరిగా చూసుకోవాలి. ఈ తామర పురుగుల నివారణ కోసం విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ మొవ్వుకుళ్ళు తెగులు పైరు మీద ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1 మిల్లీలీటరు లేదా డైమెథేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక సోయా చిక్కుడులో ఆకుమచ్చ తెగులు కనుక ఆశించినట్టయితే ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెప్ లేదా 1 గ్రాము కార్బోనిజం లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ని కలిపి 10 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. సోయా చిక్కుడులో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కనుక ఆశించినట్టయితే ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి ముదురు గోధుమ రంగులోకి మారుతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి 10 లీటర్ల నీటికి 1.5 గ్రాముల పోషామైసిన్ దీంతోపాటుగా 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ని కలిపి 2 నుండి 3 దఫాలుగా 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఎల్ఎస్బి 1 ఎంఏఈఎస్ 58 పీకే 472 రకాలు ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులని తట్టుకుంటాయి. తెల్లదోమ ద్వారా వ్యాపించే మరొక వైరస్ తెగులు మొజాయిక్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కాయల మీద పసుపుపచ్చ పడలుగా ఏర్పడి మొక్క పసుపు రంగులోకి మారిపోతుంది. ఈ మొజాయిక్ తెగులు నివారణకి లీటర్ నీటికి 1 గ్రాము ఎసిఫేట్ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు కలిపి 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి. సోయా చిక్కుడులో కుంకుమ తెగులు కనుక ఆశించినట్టయితే ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్ర దశలో తుప్పు రంగు పొడ ఏర్పడుతుంది. ఈ కుంకుమ తెగులు నివారణకి లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ హెక్సాకనజోల్ లేదా ప్రాపికనజోల్ని కలిపి వారం వ్యవధిలో అవసరాన్ని బట్టి 2-3 సార్లు పిచికారీ చేయాలి.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సోయా చిక్కుడు సాగు గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో.

ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తా ప్రసారం, 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో వేసుకోదగ్గ కొర్ర రకాలు గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది, బీట్రూట్ సాగు గురించి వింటారు.

7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం వికసిత భారత్ 2047లో భాగంగా భూగ్రహణ సంరక్షణకై హరిత వ్యూహం డాక్టర్ దండే స్వప్నశ్రీ అసోసియేట్ ప్రొఫెసర్ కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు వీరితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.8:00 తెలుగు ప్రసంగం కార్యక్రమంలో 3వ ఆశ్రమం డాక్టర్ జడ సుబ్బారావు గారి కథానిక వింటారు. 8:15 సినీ గీతాలు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 విజయవాడ ఏమీటర్ కేంద్రం కార్యక్రమాలు రిలే వింటారు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఓ ఫిల్మ్ గీతం వింటారు.

సమయం 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో ప్రారంభమైన 3వ భారత నార్టిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం నుంచి విముక్తమైన ప్రాంతాల అభివృద్ధికి రానున్న 5 ఏళ్లకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టు

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈరోజు ప్రకటించింది. మూడవ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఆస్లోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్టిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. 2022 డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన గత సదస్సు కొనసాగింపుగా భారతదేశం నార్టిక్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. అందులో సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్ వంటి కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేపా ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సదస్సు భారతదేశం నార్టిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని భావిస్తున్నారు. ప్రస్తుతం నార్టిక్ కూటమితో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $19 బిలియన్గా ఉంది. ఈ సదస్సు భారత్ నార్టిక్ దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ది కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ది కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ రక్షణ మంత్రి అన్గ్యూ బాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని 2 మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయ్ పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్, వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు, అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి ల్యాండ్మార్క్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలు వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు ఏడాది ప్రారంభంలో పరిశ్రమ, ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణలను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గతవారం శబరిమల అంశానికి సంబంధించిన విచారణ కూడా

0: ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సిబిఐ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్లు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన ఘటనలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేరాన్ని గాను సంజయ్ రాయ్కు సియాల్డా సెషన్స్ కోర్ట్ జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీ కర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్ట్ చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్ట్ చీతా. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి శ్రీలంక చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను, స్థానిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీలంక వైమానిక దళం ఈ విషయం తెలియజేస్తూ, భారత వైమానిక దళాధిపతి ఈ నెల 21వ తేదీ వరకు ద్వీప దేశంలోనే పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధానాధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎబోలా వైరస్కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఎబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131కి చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఇబోలా వైరస్తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా అని నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యుల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఒక 1-off టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మాన్ గిల్కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ను నియమించారు. జూన్ 6వ తేదీ నుంచి ములన్పూర్లో ఏకైక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14వ తేదీ నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3వ భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి పంటసీములు కార్యక్రమంలో వేసవిలో వేసుకోదగ్గ కొర్ర రకాలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ ఎం గంగాదేవి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గుంటూరులో ఉన్న ల్యాంలో కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: ఏ విభాగంలో పనిచేస్తున్నారు మేడం?
2: నేను పంటల విభాగంలో పనిచేస్తున్నానండి. పంటల విభాగంలో అంటే విత్తనం విత్తినప్పటి నుండి మనం విత్తనం ఇంటికి తెచ్చుకునేంత వరకు ముఖ్యమైన విభాగాలు అయినటువంటి కలుపు యాజమాన్యము, నీటి యాజమాన్యము వంటి వాటిలో మేము ఎక్కువగా కృషి చేస్తుంటాము. అదేవిధంగా కొత్త రకాలను రైతులకు అందజేయడము వంటివి విత్తనోత్పత్తిలో ముఖ్యంగా మేము ఈ విభాగం పాల్పంచుకుంటూ ఉంటుందండి.
1: మరైతే ముఖ్యంగా మన రాష్ట్రంలో నుండి ప్రధాన ఆహార పంటగా వరి, ఇతర ధాన్యాలను పండిస్తూ ఉంటారు కదండి?
2: అవునండి.
1: వీటితో పాటు ఇతర చిరుధాన్యాలు కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో రైతులు పండిస్తున్నారు.
2: అవునండి.
1: మరి ఇప్పుడు వేసవి కాలం వచ్చేసింది కదండి, ఈ వేసవి కాలంలో వేసుకోవడానికి ఎటువంటి చిరుధాన్య పంటలు వేసుకోవచ్చు అంటారు? అందులో ముఖ్యమైన రకాలు ఏమున్నాయి?
2: చిరుధాన్యాలలో ముఖ్యంగా మనము ఇప్పుడిప్పుడే రైతులు అలవాటు పడుతున్నవి కొర్ర, సజ్జ, వరిగ వంటివి ఎక్కువగా ఇప్పుడిప్పుడే రైతులు వాడుతున్నారు. ఎక్కువ ఇప్పుడు ఇవి వరి కన్నా ఎక్కువ రేటు ఉన్నప్పటికీ కూడా వీటిని ఎక్కువ తెచ్చుకొని మన గుంటూరు కృష్ణా జిల్లాలో పండకపోయినా రాయలసీమ నుంచి కూడా రైతులు నా ద్వారా ఇంకా ఇతర శాస్త్రవేత్తల ద్వారా తెచ్చుకొని మన పంటలకు మన భూమికి సూట్ అవుతాయి లేదా అని కూడా చూసుకొని రైతులు వాటిని సాగు చేస్తూ ఇతరులకు కూడా అందజేస్తున్నారండి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఇప్పుడిప్పుడే చాలా పాపులర్ అవుతున్న చిరుధాన్యము కొర్ర అండి. ఆ కొర్ర మిగతా ఈ వరి వీటన్నిటికి 120 రోజులు 100 రోజులు అలాంటివి ఉంటే ఈ చిరుధాన్యాలలో ఇవి మనకు 60 నుంచి 85 రోజుల లోపలే మనకు కోతకు వస్తాయి. మనము వీటిని సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొర్ర అండి. ఈ కొర్రను ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఆరుతడి మరియు మెట్ట వ్యవసాయానికి చాలా అనుకూలమైనది. అంటే మెట్ట వ్యవసాయం అంటే మనకు వర్షాలు లేనప్పుడు, నీటి వసతి లేనప్పుడు కూడా ఇది సాగు చేసుకొని మనం దిగుబడులు తీసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఇది 70% మనకు అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో ఇది సాగు చేస్తున్నారు. మిగిలిన 30% మన ఆంధ్రప్రదేశ్లో మిగతా మండలాల్లో కూడా దీన్ని సాగు చేస్తున్నారండి. వీటిలో ముఖ్యంగా మధ్యస్థ స్వల్ప రకాలు చాలా ఉన్నాయి. మనం ముందు చెప్పుకున్న స్వల్పకాలిక రకాలు అంటే 60 రోజుల నుంచి 75 రోజుల లోపల ఎక్కువగా కోతకు వచ్చేస్తాయి కాబట్టి రైతులు కూడా సాగుకు మొగ్గు చూపుతున్నారు.
1: కొర్ర పంటను విత్తుకోవడానికి ఏ సమయం అనుకూలమైంది అంటారు? ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది కాబట్టి
2: ఈ వేసవిలో ముఖ్యంగా ఇది వేసుకోవాల్సింది జనవరి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. జనవరి మనకు ఆల్రెడీ అయినట్లయితే తొలకరి మనకు ఏదైతే జూన్ మే ఎండింగ్ వస్తుందో అప్పటి నుంచి కూడా వీటిని విత్తుకోవచ్చు.
1: మే నెల చివరి వరకు కూడా విత్తుకోవచ్చు.
2: తొలకరిలో వేసవిలో వేసుకోవాలనుకున్న రైతులు ఖరీఫ్ రబీ అయిపోయి జనవరిలో వీటిని ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. కొర్రలో చాలా రకాలైనటువంటివి మధ్యస్థ స్వల్పకాలిక రకాలు చాలా రకాలు ఉన్నాయండి. వాటిలో మనకు అన్ని నంద్యాల పరిశోధన స్థానం నుంచే మనకు అవి రావడం జరిగింది. అక్కడ శాస్త్రవేత్తలు పరిశోధించి రాయలసీమ ప్రాంతానికి ఇవి అనువైన రకాలు, మిగిలిన ప్రాంతాల్లో కూడా టెస్ట్ చేయడానికి కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలకు మరియు మిగిలిన డాట్ సెంటర్లకి కూడా వీటిని సరఫరా చేసి ఆ రైతు పొలాల్లో వాటిని పరిశీలించి వాటి యొక్క దిగుబడిని మనం వాళ్ళకు ఫలితాల రూపంలో మనం అందజేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మనకు ప్రసాద్ అనే రకము, ఇది ఖరీఫ్కి మరియు వేసవికి కూడా అనుకూలమైనటువంటి రకము. ఇది 70 నుంచి 75 రోజుల వ్యవధిలోనే మనకు వస్తుంది. అంతేకాకుండా 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని మనకు ఎకరానికి ఇస్తుందండి.
1: మరి కొర్రలో ఇంకా ఇతర వేరే రకాలు కూడా ఉన్నాయంటారా?
2: ఉన్నాయండి.
1: ఏంటండి అవి?
2: అందులో ముఖ్యంగా శ్రీలక్ష్మి అనేది చాలా ముఖ్యమైనటువంటి రకము. ఇది ఎందుకు ముఖ్యమైనది అంటే ఇది మనకు తెగుళ్ళను తట్టుకుంటుంది. దీంట్లో కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి. తుప్పు తెగులు, అగ్గి తెగులు, వెర్రికంకు తెగులు లాంటి తెగుళ్ళు ఉన్నాయి. ఈ తెగుళ్ళను తట్టుకుంటుంది. ఇది కూడా ఖరీఫ్కి మరియు వేసవికి అనుకూలమైనటువంటి రకము. ఇది మనకు 10 నుంచి 12 క్వింటాల ఎకరానికి దిగుబడిని ఇస్తుంది. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి రకంగా చెప్పుకోవచ్చు. మరొక రకం నరసింహరాయ రకం అని అంటాము. ఇది కూడా మనకు ఖరీఫ్కు మరియు రబీ అనుకూలమైనది మరియు 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఎకరానికి ఇస్తుంది. దాంతోపాటు ఇది స్వల్పకాలిక రకంగా మనం చెప్పుకోవచ్చు. 80 నుంచి 85 రోజుల్లోనే కోతకు వస్తుంది కాబట్టి. మరొక రకం అండి కృష్ణదేవరాయ రకము అని అంటాము. ఇది 80 నుంచి 85 రోజుల్లోనే మనకి కోతకు వస్తుంది. అదేవిధంగా ఖరీఫ్కి మరియు వేసవికి కూడా అనుకూలమైనది. దీంట్లో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఇది గింజ మిగతావి మనకు కొంచెం గోధుమ రంగులో ఉండి కొంచెం చిన్నగా ఉంటాయి. దానివల్ల కొంచెం కోత మన నూర్పిల్లప్పుడు కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఈ కృష్ణదేవ రకం ఏంటంటే కొంచెం గింజ లావుగా ఉంటుంది మిగతా వాటితో పలిస్తే, కొంచెం లైట్ పసుపు కలర్లో ఉండడం వల్ల రైతులు దీనికి కొంచెం ఆసక్తి చూపిస్తున్నారు. మరొక రకము SIA 3085 అనే రకము. దీన్ని వేసవి మరియు ఖరీఫ్లలో కూడా తొలకరిలో కూడా వేసుకోవచ్చు. 75 నుంచి 80 రోజుల్లోనే కోతకు వస్తుంది. ఇది ఎక్కువగా తుప్పు తెగులు మరియు అగ్గి తెగుల్ని తట్టుకొని గింజ బూజు తెగులను కూడా తట్టుకోవడం వల్ల రైతులు దీన్ని వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అదేవిధంగా నీటి వసతి లేనప్పుడు ఇది SIA 3085 అనే రకము బెట్టను కూడా తట్టుకుంటుందండి. మరొక రకం ఏంటంటే SIA 3156 రకము. ఇది వేసవి మరియు ఖరీఫ్కు అనుకూలమైనది. 10 నుంచి 13 క్వింటాల్ మిగతావన్నీ 12 క్వింటాల దిగుబడి వచ్చినప్పటికీ ఇది 13 క్వింటాల వరకు ఒక ఎకరానికి జాగ్రత్తగా సరైన యాజమాన్య పద్ధతులు మనం పాటించుకున్నట్లయితే ఇది 13 క్వింటాల్ను కూడా తీయచ్చు. అదేవిధంగా ఇది వెర్రి తెగుళ్ళను మరియు అధిక దిగుబడి ఉండటం వల్ల దీన్ని మనం రైతులు వేసుకోవడానికి చాలా అనుకూలమైన రకంగా మనం 31-56 రకాన్ని మనం రైతులకి ఇవ్వచ్చండి. అదేవిధంగా సూర్యనంది రకం. ఈ సూర్యనంది రకానికి మరొక పేరు SIA 588 రకం అని అంటారు. ఇది మన గుంటూరు కృష్ణా జిల్లాలో ఇప్పటికే చాలా ప్రాముఖ్యత పొందిందండి. అదేవిధంగా ఎందుకంటే ఇది వెర్రి తెగులను ఎక్కువగా తట్టుకుంటుంది మరియు అగ్గి తెగులను కూడా ఎక్కువగా తట్టుకుంటుంది. 85 రోజుల్లోనే వస్తుంది, పంట దిగుబడినిస్తుంది. అదేవిధంగా 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇవ్వడం వల్ల ఈ గుంటూరు జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఈ సూర్యనంది రకాన్ని వాడుతున్నారండి. మరొక ఈ రకాల విషయానికి వస్తే మరొక రకం ఏంటంటే SIA 3222 రకం అండి. రైతులకి అందుబాటులో లేదు ప్రస్తుతానికి, సిరుచంచుల దశలోని ఈ రకము ఉంది. ఇది 2వ సంవత్సరము ఉంది. ఈ 3 సంవత్సరాల తర్వాత రైతులకి అందుబాటులోకి వస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు ఈ కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా ఈ సిరుసంచుల దశలో మేము రైతుల పొలాల్లో పరిశీలించినప్పుడు మాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూసామండి. అవేంటంటే మిగతావన్నీ మనం పై రకాలన్నీ మనం చూసినప్పుడు మనకు 75 నుంచి 85 రోజుల్లోనే దిగుబడి కోతకు వస్తున్నాయి. ఇది 62 రోజుల్లోనే అంటే 2 నెలల్లోనే మనకు ఇది కోతకు వస్తుంది. మిగతా వాటితో పోలిస్తే 6 నుంచి 8 క్వింటాల దిగుబడి తక్కువైనప్పటికీ మనకు జనవరి మాసంలో వేసుకున్నప్పుడు నీటి వసతి ఉన్నప్పుడు 30 రోజులప్పుడు కొంత నీరు పూత దశలో ఇచ్చుకున్నా ఇది 8 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. ఇది తక్కువ 60 రోజులు పంట కాల వ్యవధి ఉండడం వల్ల రైతులు ఎక్కువగా వేసుకోవడానికి తక్కువ నీటి వసతి మరియు తక్కువ కాల పరిమితి ఉండడం వల్ల రైతులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం అత్యల్ప వర్షపాతం 300 మిల్లీమీటర్ల వర్షం పడినప్పుడు కూడా ఇది అధిక దిగుబడులు రావడం మేము గమనించాము. ఈ రకము 25 నుంచి 32 రోజుల్లోనే పూతకు వస్తుందండి. 30 నుంచి 62 రోజుల్లోనే పక్వతకు వచ్చి మనకు 62 రోజులప్పుడు మనము వీటిని గింజలను కోసుకోవడానికి వీలుగా ఉంటుంది. దానివల్ల రైతులు వీటిని ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మేము ఇచ్చిన మినీ కిట్స్ ఇచ్చిన రైతులు వాళ్ళ మిగతా రైతులకి ఇచ్చుకొని ముఖ్యంగా తొలకరిలో వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
1: ఈ SIA 3222 అనే రకం ఎప్పటికి అందుబాటులో రావచ్చు అండి రైతులకి?
2: 19-20 కంతా ఇది అందుబాటులోకి రైతులకి, ఎక్కువ మంది రైతులకు అవకాశం ఉంటుందండి. ఇది తక్కువ కాల పరిమితి ఉండడం వల్ల ఖరీఫ్, రబీ వేసవి అని కాకుండా సంవత్సరం మొత్తం ఎప్పుడైనా వేసుకోవడానికి మనకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికి తక్కువ వర్షపాతంలో పండుతుంది కాబట్టి ఎక్కడైనా మనము నల్లరేగడి నేలల్లో కూడా ఇది వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు మనకు నల్లరేగడి నేలలు అంటే మనకు గుర్తొచ్చేది గుంటూరు జిల్లాలో, మనకి ఎక్కువగా అక్కడే కనిపిస్తూ ఉంటాయి. ఈ నల్లరేగడి నేలలు ఏంటంటే వాటర్ని నిలుపుకునే సామర్థ్యం ఉండి ఎక్కువైనప్పుడు అది మురుగు కింద కూడా మనకు అది ఒక ప్రాబ్లంగా మనం ఈ నల్లరేగడి నేలల్లో చెప్పుకోవచ్చు. ఆ వాటర్ని పట్టుకునే సామర్థ్యం ఆ నేలలకు ఉండడం వల్ల రైతులు కొన్ని జిల్లాల్లో మేము పర్యటించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో శనగ అనేది ఇప్పుడిప్పుడే మన గుంటూరు జిల్లాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతుంది. వివిధ కొత్త రకాలను కూడా వేసుకుంటున్నారు. ఎక్కువగా రబీలోనే మనం ఈ శనగ పంటను వేసుకుంటాం. ఖరీఫ్లో రైతులు ఆ పొలాన్ని ఖాళీగా ఉంచేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము చాలా ఫేస్ చేసాం. అప్పుడు తక్కువ కాల పరిమితి ఉండడం వల్ల ఇది పంటల సరళి, ఈ పంట తర్వాత అంటే ఒకే పంట వేసుకోకుండా ఒక పంట తర్వాత, ఇప్పుడు తొలకరిలో ఒక పంట వేసు 2 నెలల్లో పూర్తయింది, తర్వాత సెప్టెంబర్ నుంచి ఆగస్టు నుంచి ఇంకొక పంట వేసుకోవడం, అలా పంటల సరళిలో ఇది ఎక్కువగా మనకు
1: అంటే ఖరీఫ్ కాలం నష్టపోకుండా ఉపయోగకరమైన కొర్ర పంటను వేసుకుంటే ఎక్కువ లాభదాయకం
2: ఉంటుంది. అలా మేము కృషి విజ్ఞాన కేంద్ర దత్తత గ్రామాల్లో కొంతమంది రైతులకి ఇచ్చామండి. ఆ ఇచ్చినప్పుడు ఇప్పుడు శనగ వేసుకున్న రైతులు 25 క్వింటాల్ వరకు దిగుబడి తీశారు. ఈ తొలకరిలో జూన్ జూలై మాసంలో ఈ కొర్ర వేసిన రైతులకి 8 నుంచి 10 క్వింటాల్ దిగుబడి తీయడంతో పాటు సేమ్ ఏదైతే ఒక్క శనగ పంట వేసిన రైతే 25 క్వింటాల్ దిగుబడి శనగని తీశారు, వీళ్ళు కూడా అదే దిగుబడి 25 క్వింటాల్ దిగుబడినే తీశారు. అదనంగా కొర్ర కూడా 10 క్వింటాల్ మనకు దిగుబడి రావడం వల్ల అక్కడ 100,000 రూపాయలు ఒక రైతుకు 75,000 వచ్చినప్పుడు ఇది కొర్రలు ఇప్పుడు 3,500 నుంచి 2,500 వరకు మనకు మార్కెట్ ధర ఉంది. అలా పోల్చుకున్నప్పుడు అదనపు ఆదాయంగా రైతులు గుర్తించారు. మేము ఒక 10 మంది రైతుల దగ్గర ఇవి టెస్ట్ చేసినప్పుడు ఇంకా కూడా మా గ్రామంలో మాకు ఇవ్వండి మేడం, నెక్స్ట్ సంవత్సరానికి మేము కూడా వేసుకుంటామని కూడా చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు 2వ సంవత్సరంలోనే ఉందండి. ఆ విధంగా ఈ సూర్యనందిని మేము రైతులకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇది SIA 3222 వచ్చినప్పుడు దీన్ని కూడా ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము.
1: కొర్ర పంటను వేసుకోవడానికి వేసవిలో ప్రధాన పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు?
2: మిగతా పంటలకి ఎలా విధంగా దుక్కులు దున్నుకుంటారో ఈ పంటను కూడా అలాగే దున్నుకోవడం జరుగుతుందండి. అదే విధంగా విత్తన మోతాదుకి వస్తే 2 నుంచి 3 కిలోల విత్తనము ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ విత్తనం అనేది చాలా చిన్నగా ఉంటుంది మనకు, అందుకే వీటిని చిరుధాన్యాలను కూడా అంటుంది. ఇవి మనము డైరెక్ట్ ఇప్పుడు నాగళ్ళలో వేసి చేయడానికి గొర్రుతో దున్నడానికి చాలా ఇబ్బందికరంగా రైతులు ఉంటుంది. అందుకోసమని 25 కిలోల బియ్యపు నూక లేదా ఇసుకతో కలిపి వీటిని గొర్రుతో మనం దున్నుకున్నట్లయితే గొర్రుతో దున్నుకోవచ్చు, లేదా వెదజల్లుకునే పద్ధతి కూడా అందుబాటులో ఉందండి. మనకు అంతర కృషి ఈజీగా ఉంటుందండి, దానివల్ల గొర్రుతో విత్తుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సాలుకి సాలుకి మధ్య దూరం 22.5 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఈ సాలుకి సాలుకి మధ్య మొక్కకి మొక్కకి మధ్య 7.5 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవడం వల్ల ఆ విధంగానే గొర్రును కానీ అంతర కృషి చేసే యంత్రాలను కూడా మనం బిగించుకొని సాళ్ళ మధ్యలో చేసుకున్నట్లయితే ఆ కలుపు అనేది రాకుండా ఉంటుంది. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఎరువుల విషయానికి వస్తే 4 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరాన్ని విత్తే సమయంలో వేసుకోవాలి. ఈ 4 టన్నుల పశువుల ఎరువుని దుక్కులో వేసి దున్నుకోవాలండి. ఆ విధంగా దున్నుకోవడం వల్ల మనకు ఆ సేంద్రియ కర్బనము ఈ పశువుల ఎరువు ద్వారా, అదేవిధంగా ఈ నత్రజని భాస్వరం కూడా మొక్కలకి అంది మనకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 వారాలలోపు అంటే మనం విత్తనాల గొర్రుతో మనం ఈ బియ్యపు నూకలో ఇసుకలో కలిపి చేయడం వల్ల మనకు మొక్కలకు మధ్య మనకు 7 సెంటీమీటర్లు రావు, ఒక్కోసారి ఒత్తుగా పడుతుంటాయి. ఆ మొక్కలన్నింటినీ మనం 2 వారాలలోపు ఎక్కువ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ పీకేసుకోవాలి. ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఆ గాలి అనేది ఆ మొక్కలకి బాగా ఇదయ్యి ఆ వేరు వ్యవస్థ అనేది దృఢంగా ఉండి మనకు అధిక దిగుబడులు రావడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
1: కలుపు యాజమాన్యం కోసం ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి?
2: ఈ కలుపు అనేది మనకు చిరుధాన్యాలు పంటలు ఉన్నాయి అలాగే వీటిని చేసుకోవచ్చు. ముఖ్యంగా అంటే కలుపు అనేది పుట్టకుండా పెండి మితాలిన్ కలుపు మందుని మనము 1.5 లీటర్ వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
1: సరిపోతుందండి
2: పెండి మితాలిని. దీని స్టాంప్ అని కూడా అంటుంటారు రైతు భాషలో. ఆ మందును పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా అంతర కృషి విషయానికి వస్తే ఈ మనకు 25 రోజుల లోపలే మనం దీన్ని అంతర కృషి చేసుకోవాలి. ఏ విధంగా కలుపు లేకుండా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని ఇవ్వడం వల్ల మనకు అధిక దిగుబడులు రావడానికి ఉంటుంది. అదేవిధంగా ఈ 2 వారాలలోపు 2 నుంచి 3 వారాలలోపు అంతర కృషి చేసి తర్వాత మరొక దఫా 8 కిలోల నత్రజనిని కూడా వేసుకోవడం వల్ల పైరు పెరుగుదలకి ఈ నత్రజని ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి.
1: మరి కొర్ర పంటలో సస్యరక్షణ విషయానికి వస్తే ఎటువంటి సమస్యలు ఇబ్బంది పెడతానికి అవకాశం ఉందంటారు?
2: ఈ పురుగులు తెగుళ్ళు అనేటివి కూడా మిగతా పంటలాగానే దీంట్లో కూడా ఉంటాయండి. ఇక్కడ మనకు ఈ సస్యరక్షణ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే మనం అంతా సేంద్రియ వ్యవసాయము ఆర్గానిక్ అగ్రికల్చర్ వంటి పదాలు ఎక్కువగా వింటున్నాము. మనకు కూడా ఎక్కువ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దాని కారణంగానే మనకి ఈ చిరుధాన్యాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఒక రకంగా. ఆ విధంగా మనం చూసుకుంటున్నాం కాబట్టి వీటిని ఎక్కువగా ఆరోగ్యం కోసమే వాడుతున్నాం కాబట్టి మనం సాంప్రదాయ పద్ధతుల్లోనే ఈ సస్యరక్షణ అనేది సేంద్రియ పద్ధతుల ద్వారానే మనం ఈ సస్యరక్షణ అనేది చేపట్టినట్లయితే మనకు గాలి నీరు భూమి కూడా కాలుష్యం లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఆ విధంగా మనం ఈ పురుగుల విషయానికి వస్తే ఈ గులాబీ రంగు పురుగు అనేది ఎక్కువగా మనకు ఈ కొర్రలో కనపడుతూ ఉంటుంది. ఇది మనకు మొవ్వలో ఉండి ఆ మొవ్వ అంతా తినడం వల్ల మొక్కలు పెరగకుండా చేస్తుంది. దీని నివారణ కోసం మోనోక్రోటాపస్ అనే మందును 1.6 ml మందును మనం పిచికారీ చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు నివారించుకోవడానికి ఎక్కువగా ఉంటుందండి. ఇంకొక ఇది చెదలు. ఈ చెదలు అనేది ఆల్రెడీ భూమిలోనే ఉండిపోయి మనకు ఆ వేరు వ్యవస్థనంతా కొరికి తినడం వల్ల ఆ మొక్కలన్నీ చనిపోతాయి. దీని నివారణ కోసం ఫాలిడాన్ 2% మందుని ఎకరానికి 10 నుంచి 12 కిలోల మందుని మనం భూమిలోనే మొత్తం దుక్కిలు వేసుకున్నప్పుడే దున్నుకున్నట్లయితే ఈ చెదలు అనేటివి మనకు అపాయాలు లేకుండా ఉంటుందండి. ఇంకొకటి కాండం తొలచు పురుగు. ఈ కాండం తొలచు పురుగు అనేటి కాండాన్ని మొత్తం తొలిచి తినడం వల్ల మొక్కలు ఎదగకుండా మనకు పంటకు చాలా నష్టం కలుగ చేస్తూ ఉంటాయి. దీని నివారణ కోసం మనం మోనోక్రోటాపస్ మందుని 1.6 ml మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పై మందులన్నీ వాడేటప్పుడు 1 ఎకరానికి 200 లీటర్లు మనం ఏ స్ప్రేయర్తో ఇది చేసినా కూడా 1 ఎకరానికి 200 లీటర్లు ఇప్పుడు ఈ 1.6 ml అనేటివి 1 లీటర్ నీటికి దాన్ని మనం ఆ విధంగా 1 ఎకరానికి 200 లీటర్లు చెప్తున్నాం కాబట్టి రైతులు ఆ విధంగా చేసుకొని మొత్తం పిచికారీ చేసుకున్నట్లయితే సమగ్రవంతంగా మనం పురుగులను నివారించుకోవడానికి అవకాశం ఉందండి.
1: కొర్ర పంటను తెగుళ్లు కూడా ఆశించే అవకాశం ఉందా? ఎటువంటి తెగుళ్లు ఆశిస్తాయండి?
2: ఇవి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగుళ్ళు ఎక్కువగా ఏ పంటలో అయినా ఎక్కువ అవకాశం ఉంటుంది వాతావరణంలో తేమ శాతాన్ని బట్టి. దీంట్లో కూడా మనకు తుప్పు తెగులు అగ్గి తెగులు ఇవి మనకు ఎకనామికల్గా పంటకు నష్టం చేసేటువంటి తెగుళ్ళు అండి. మనకు ముఖ్యంగా మనం తుప్పు తెగుళ్ళను చూసుకున్నట్లయితే ఈ బుడిపెళ్ళ లాంటి గోధుమ రంగులో ఉన్న అటువంటి మచ్చలు ఆకులు ఇరువైపులా ఉండి అవి ఎక్కువయ్యే కొద్దీ ఆ ఆకులన్నీ రాలిపోయి పంటకు చాలా నష్టం కలుగజేస్తాయి. దీని నివారణ కోసం మనం ఏం చేయాలంటే కార్బన్ డిజమ్ అనే మందుని 2.5 grams లేదా

0: గ్లూకోజెబ్ 2.5 grams లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే తుప్పు తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చండి. ఇంకొకటి అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు ఎదిగిన మొక్కలపై ఆ మొక్కల ఆకులపైన ఇది ఎక్కువగా నూలుకండే ఆకారంలో ఆకులకు అటువైపు ఇటువైపు ఉండి మనకు ఎక్కువగా పంట నష్టపరచడానికి అవకాశం ఉంది. మనకి ఎక్కడైతే ఆ నూలుకండే ఆకారంలో మనకు ఆ మచ్చలు కనబడుతుంటాయో అది అగ్గి తెగులుగా గుర్తించాలి. ఈ అగ్గి తెగులు ఆ మచ్చలు అనేటివి కంకి కాడపైన కూడా ఏర్పడి తాలుగింజలు ఏర్పడతాయి. దానివల్ల మనకు ఆ గింజ యొక్క దిగుబడి తగ్గుతుంది. కాబట్టి దీన్ని నివారణకి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా క్యాప్టన్ లేదా థైరం అనే మందుతో 3 grams 1 kg విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నా కూడా మనం ఈ అగ్గి తెగులు తట్టుకోవచ్చు. లేదు మనకు ఇంకా విత్తన శుద్ధి చేసినా కూడా మనకు ఇంకా తగ్గలేదు అనుకున్నప్పుడు, పిచికారికి వెళ్ళాలనుకున్నప్పుడు మ్యాంకోజెబ్ అనే మందును 2.5 milliliters 1 liter నీటికి చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువగా ఇది అగ్గి తెగులను మనం తట్టుకోవచ్చండి.
1: మరి ఇలా పండించిన కొర్ర పంటను ఏ దశలో ఇది కోతకు వస్తుంది అంటారు, అలాగే ఏ విధంగా చేయాలి కోతలు?
0: ఈ కోత అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రకాలన్నీ ముఖ్యంగా మనకు 65 to 75 days లోపని వస్తున్నాయి. ఆ 75 రకాన్ని బట్టి మనకు కోతను మనం గుర్తించాలి. ఆ కోతను ఎలా గుర్తించాలంటే ఆ కంకులన్నీ కూడా ఎండిపోయినట్టు, గింజలు పక్వతకు వచ్చినట్లు మనం గుర్తించుకోవాలి. ఆ గుర్తించుకున్నటువంటి ఆ పంటని ఈ కోత అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది, కూలీల సమస్య అనేది ఎక్కువగా అనుకున్న వాళ్ళు. ఈ ఖర్చంతో ఒక రకంగా అయితే మన కోత ఖర్చు ఎక్కువ అవుతుంది అనేది ప్రధాన సమస్యగా రైతులు మాతో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి వరి కోసే యంత్రాల ద్వారా జల్లల్లో అమర్చుకొని దాంతోనే మనకి ఇప్పుడు ఈ కోత అనేది కోస్తున్నారు. అలా కాదు మనుషుల ద్వారానే కోత చేయొచ్చు అనుకున్నట్లయితే కోసిన తర్వాత ఈ నూర్పిడి యంత్రాల ద్వారా కూడా దీన్ని మనం కోత కోసుకోవచ్చు. కోసిన అనంతరం 10-12% తేమ ఉండేటట్లు చూసుకున్నట్లయితే నిల్వ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతకన్నా తక్కువ తేమ శాతం ఉన్న ఈ బూజు తెగులు ఇలాంటివి రావడానికి మళ్ళీ మనకు పంట నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 10-12% తేమ ఉండేటట్లు చూసుకొని తర్వాత మనం నిల్వ ఉంచుకోవాలి.
1: సరేనండి, మీరు ఇప్పుడు చెప్పారు వేసవి కాలంలో కొర్ర పంటను వేసుకోవడానికి ముఖ్యంగా పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే నేలను బట్టి ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, అలాగే విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, అలాగే కలుపు యాజమాన్యానికి ఎటువంటి పద్ధతులు పాటించాలి, అలాగే పంట నాటిన తర్వాత నీటి తడి అనేవి పెద్దగా అవసరం లేదు కాబట్టి పంట పూత దశలో ఒకసారి నీటి తడి, అలాగే సస్యరక్షణ కోసం ఈ గులాబీ రంగు పురుగు, కాండం తొలచి పురుగు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ సహజ సేంద్రియ పద్ధతిలో కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు, అలాగే తెగులు నివారించడానికి కూడా ఏ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ఈ వివరాలని చాలా చక్కగా వివరించారండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు వేసవిలో వేసుకోదగ్గ కొర్ర రకాలు ఈ అంశం గురించి డాక్టర్ M. గంగాదేవి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడొక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. ఇప్పుడు బీట్రూట్ పంట సాగు వివరాలు తెలుసుకుందాం. బీట్రూట్ సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీట్రూట్ను పచ్చిగాను ఇంకా సలాడ్గాను తింటారు. కూరగాయ పచ్చళ్ల తయారీలోనూ వాడతారు. అంతేకాకుండా క్యానింగ్ చేయటానికి అనువుగా ఉంటుంది. లేత బీట్రూట్ ఆకులను ఆకుకూరగా కూడా వాడుతుంటారు. ఇక ఈ పంటకి అనువైన నేలల గురించి కనుక చూస్తే లోతైన సారవంతమైన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. బరువైన నల్లరేగడి నేలలు పనికిరావు. 6 నుంచి 7 ఉదజన సూచిక ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. అధిక క్షారత గల చౌడు భూముల్లో కూడా పెంచవచ్చు. ఇక అనుకూలమైన వాతావరణం గురించి కనుక చూస్తే ఇది ముఖ్యంగా శీతాకాల పంటగా చెప్పుకోవచ్చు. 18 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. విత్తన మోతాదు గురించి కనుక చూస్తే బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. ఒక్కో దానిలో 2 కంటే ఎక్కువ విత్తనాలుంటాయి. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. ఇక విత్తే విధానం విషయం చూస్తే వరుసల మధ్య 45 సెంటీమీటర్ల వరుసలలోని మొక్కల మధ్య 8 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. ఇక విత్తే సమయం అయితే 1 ఆగస్టు నుంచి 1 నవంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. దఫదఫాలుగా అంటే 15 రోజుల తేడాతో విత్తుకుంటే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటను పొందొచ్చు. ఇక నేల తయారీ విషయానికి వస్తే నేలను అదును వచ్చే వరకు బాగా దున్నాలి. ఆఖరి దిక్కులో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువును వేసి కలిగి దున్నాలి. బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. ఒక్కో దానిలో 2 కంటే ఎక్కువ విత్తనాలుంటాయి. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 45 సెంటీమీటర్ల వరుసలలో మొక్కకి మొక్కకి మధ్య 8 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా విత్తుకోవాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే ఆఖరి దిక్కులో ఎకరాకు 14 కిలోల నత్రజని, 44 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ వేసుకోవాలి. గింజ విత్తన 25 రోజులకు ఎకరాకు 14 కిలోల నత్రజని, 14 కిలోల పొటాష్ వేసుకోవాలి. ఇక అంతరకృషి చూస్తే కనుక బీట్రూట్ సాగులో గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కో సీడ్ బాల్ నుండి 2 నుంచి 6 మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బలమైన మొలక ఉంచి మిగతాయి తీసేయాలి. ఇది చాలా ముఖ్యంగా పాటించాలి. ఇలా కనీసం 2 సార్లు చేసి మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా చూసుకోవాలి. గింజ మొలకెత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోయాలి. దీనివలన గడ్డ బాగా ఊరుతుంది. ఈ పంటను ఎక్కువగా ఆకు తొలచు పురుగు ఆశించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనినే పాము పొడ తెగులను కూడా అంటారు. దీని నివారణకు లీటర్ నీటికి మలాథియన్ లేదా డైమిథోయట్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసి ఆకు తొలచు పురుగును నివారించుకోవాలి. ఆకు తినే పురుగుల నివారణకు లీటర్ నీటికి టైక్లోరోవాస్ 2 మిల్లీలీటర్లు కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇక మొక్కకుళ్ళు తెగులు, బూజు తెగులు, బీట్ పసుపచ్చ తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థైరం లేదా కాప్టాన్ 2 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. పంటపై 2 గ్రాముల డైథెన్జెడ్ 78 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కోత విషయానికి వస్తే 60 నుంచి 100 రోజుల్లో పంట తయారవుతుంది. మొక్క మొత్తం గడ్డతో సహా పీకి ఆకులను తీసేసి కడిగి మార్కెట్కి పంపాలి. ఎకరాకు 10

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వికసిత భారత్ వింటారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: పరిచయ కార్యక్రమం పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు ఉన్నారు. వీరు వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ గా సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరి ద్వారా వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై మన శ్రోతలకు వీటి ద్వారా వినిపిద్దాం. నమస్కారం అండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు.
3: నమస్కారం అండి.
2: మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ భూ సంరక్షణ గురించి మన ప్రభుత్వం హరిత వ్యూహం రచించి దాన్ని అనుగుణంగా వ్యూహాత్మకంగా దాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అమల్లో కూడా జరుగుతూ ఉందండి. మరి వీటి గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి.
3: అలాగేనండి. భారతదేశము 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సాంకేతికత, యువత, మహిళలు మరియు రైతుల భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణతో జత చేయడం లక్ష్యంగా చేసుకుని వృక్ష సంరక్షణ మరియు హరిత ఉద్యోగాలు వంటి స్థిరమైన పద్ధతులను అనుసంధానిస్తుంది. సహజ వనరుల సంరక్షించడం, హరిత సాంకేతికతను మెరుగుపరచడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడం వీటిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. అదేవిధంగా సౌర పవన ఇంధనం వాడుక మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన గాలి, నీరు మరియు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం అనగా క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ ఫార్మింగ్ లేదా క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ అని కూడా అంటారు, ఈ నాలుగిటిని అనుసంధానిస్తుంది. వాతావరణ మార్పుల సవాళ్లు పరిష్కరించడంలో మరియు భవిష్యత్ తరాల కోసం విస్తారమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడంతో భారతదేశం స్థిరమైన పద్ధతుల ద్వారా ముందుండటమే లక్ష్యంగా వికసిత్ భారత్ను సాధించే మార్గంలో ప్రణాళికా దశ నుండి కార్యాచరణ దశకు వెళ్ళడం గమనార్హం. సో ప్రణాళిక దశ వేసుకున్నాము, కానీ దాని కార్యాచరణ దశకు మనము ముందడుగు వేస్తున్నాము. 2047 నాటికి ఈ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. వాటికి ఈ కీలక లక్ష్యాల ద్వారా వికసిత్ భారత్ 5 కీలక లక్ష్యాల ద్వారా మనకు అందిస్తుంది. అవి హరిత ఇంధన పరివర్తన, పర్యావరణ కోసం జీవనశైలి మరియు చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామికాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం మరియు ప్రపంచ నాయకత్వం మరియు సహకారం. సో ఈ 6 కీలక లక్ష్యాలను పెట్టుకొని ముందడుగు వేస్తుంది. హరిత ఇంధన పరివర్తన అనగా 2032 నాటికి 22.5 గిగావాట్ల అణు విద్యుత్ను లక్ష్యంగా పెట్టుకుని $1 బిలియన్ పెట్టుబడితో పునరుత్పాదక ఇంధనాలను అనగా సౌర లేదా పవన మరియు హరిత హైడ్రోజన్ను దూకుడుగా అనుసరిస్తుంది. సో ఈ విధంగా మనము ముందడుగు వేయాలని ఆశిస్తున్నాము. పర్యావరణ కోసం జీవనశైలి అనే లైఫ్ అనే దాంట్లో సుస్థిర రోజువారీ పద్ధతులను ప్రోత్సహించడానికి వ్యక్తిగత చర్యలను, ప్రవర్తనను మార్చడం తద్వారా ప్రపంచ వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేస్తుంది. చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు కొత్త విధానాల ద్వారా భారతదేశ పట్టణ ప్రణాళికలో వ్యర్థాల తగ్గింపును మరియు వనరుల సామర్థ్యాన్ని ఏకీకృతం చేస్తూ వ్యర్థరహిత సమాజం నిర్మించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యుత్ వాహనాల వినియోగం మరియు పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్రాధాన్యమిస్తూ MSMEల ద్వారా గ్రీన్ స్టీల్ మరియు సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణపై దృష్టి సారిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం వాతావరణ చర్యలను ప్రోత్సహిస్తుంది మరియు సుస్థిర పద్ధతులను పంచుకుంటుంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా హరిత సాంకేతికతల కోసం కీలక ఖనిజాలను సమకూరుస్తుంది. ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారతదేశంగా పరిగణింపడానికి ఇవన్నీ మార్గాలు సూచించుకున్నది. April 22 ప్రతి సంవత్సరం మనము భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో నీ ఇతివృత్తం మన శక్తి మన గ్రహం, ఈ 2026 థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం, అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్, భూమి అనేది ఒక గ్రహం అని మనం అందరికీ తెలుసు. మరి భూమి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, మరి ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ గమనించుకుంటే ప్రతి సంవత్సరము April 22 భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భూమి కోసం సానుకూల మార్పును సృష్టించే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేయ సందర్భమే ఈ భూమి దినోత్సవం. కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న జీవజాతులు వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. ఆచరణీయమైన మార్పును ప్రోత్సహించడానికి మరియు స్థిరమైన సామూహిక చర్య నిజమైన పర్యావరణ పురోగతిని సృష్టిస్తుందని పునరుద్ఘాటించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సుస్థిరమైన పద్ధతులు మరియు విధానాల కోసం చర్చించడానికి, ప్రజలను ఏకతాటిపై తీసుకురావటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. పర్యావరణ అవగాహనను, క్రియాశీలతను ప్రోత్సహించడం, తద్వారా సానుకూల మార్పును ప్రేరేపించడంలో మరియు మానవాళికి గ్రహానికి మధ్య లోతైన అనుబంధాన్ని పెంపొందించడంలో ఈ భూమి దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి భూమి దినోత్సవం 1970 April 22 విస్కాన్సిన్కు చెందిన సెనేటర్ గైలార్డ్ నెల్సన్ మరియు యువ కార్యకర్త డెనిస్ హెయాస్తో కలిసి అక్కడ ఉన్న యువతతో భూమిని కాపాడుకునే దిశగా నిర్వహించారు. ప్రస్తుతం 190 పైగా దేశాలలో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వేడుకలలో ఒకటిగా నిలిచింది ఈ భూమి దినోత్సవం. 2026 భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రచారం స్వచ్ఛమైన శక్తిని వేగవంతం చేయడం, పర్యావరణ నష్టానికి జవాబుదారీతనాన్ని పెంచడం, సమాజ స్థాయిలో వాతావరణ సమస్యల పరిష్కారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన రేపటి కోసం నేడే భూమిని రక్షిద్దాం. ప్రతి చిన్న చర్య ముఖ్యమైనదే. మనమందరం కలిసి పనిచేస్తున్నప్పుడే మన సమిష్టి శక్తి మన గ్రహం కోసం మరింత ఆరోగ్యకరమైన, పచ్చని మరియు సుస్థిర భవిష్యత్తును నిర్మించగలదు. అసలు ఈ దినోత్సవం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకున్నాం, 1970 నుండి. మరి భూమి వయస్సు ఎంత? సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తున్నాము. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, శిలలలోని రేడియోధార్మిక ఐసోటోప్ల క్షయాన్ని కొలిచే రేడియోమెట్రిక్ డేటింగ్ అను పద్ధతి ద్వారా భూమి యొక్క వయస్సుని మనము నిర్ధారిస్తాము. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనము వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేస్తూ 2047 నాటికి సుస్థిరమైన సుసంపన్నమైన భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకొని వికసించిన భారతావనిని అందించే దిశగా మన భారతదేశం ఉరకలు వేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇక్కడ మనము ఇందుకు ప్రతి మనిషి ఏమి చేయాలి అనేది చూసుకుంటే, భూమి దినోత్సవాన్ని కలిసి జరుపుకుందాం, మన గ్రహం కోసం ఒక మార్పును తీసుకువద్దాం అని నానుడితో మొదలు పెడితే, ప్రతి మహిళ లేదా ప్రతి మానవుడు లేదా యువత, స్కూల్ పిల్లల నుంచి చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలని ఆశిస్తుంది.
2: ఇకైతే అండి, మీరు ప్రతి సంవత్సరం April 22 భూగ్రహ దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేశారండి. అయితే మన శక్తి మన గ్రహం ఇతివృత్తంతో జరుపుకును ఈ భూ సంరక్షణ గురించి ఇప్పుడు వికసిత భారత్ 2047 యువత మహిళలు అంటే ప్రభుత్వం చేపడుతుందండి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలే కాకుండా వారి అధ్యక్షతనే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి యువత మహిళలు ఇంకా ప్రతి మానవుడి పాత్ర ఏంటో అది ఎలా జరుపుకోవాలో, ఎలా సంరక్షించుకోవాలో, మన తల్లిని మనం ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తారండి.
3: అలాగేనండి. వికసిత భారత్ను సాధించే మార్గంలో ప్రభుత్వం ప్రణాళిక దశగా ముందడుగు వేసింది. సో అటువంటి ప్రణాళికలను కార్యాచరణ దిశకు తీసుకురావడం మన యువత చేతిలోనే ఉన్నది. సో కార్యాచరణ దశకు వెళ్ళాలి అని అంటే ప్రతి మానవుడు చిన్న పెద్ద ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలి. అది ఏ విధంగా అంటే కొన్ని పద్ధతులు మనము పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి సామూహిక వృక్షారోపణ కార్యక్రమాలు, అంటే మాస్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్. ఇప్పుడు మొక్కలు నాటండి మొక్కలు నాటండి అంటున్నామే కానీ మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించినామా లేదా అనేది ఎవరు గమనించటలేదు. సో ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి దాని సంరక్షణ వారి బాధ్యతగా భావిస్తే, ఒకటో తరగతి నుంచి మనము ఒకటో తరగతి పిల్లలతో నాటించినా కూడా పదేండ్లు వాళ్ళు పదో తరగతి వరకు వచ్చేసరికి పదేండ్ల మొక్కలు అక్కడ తయారవుతాయి. ఆ విధంగా హరితారోహణను మనము చూసుకోవచ్చు. క్లీన్లీనెస్ మరియు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్, అంటే పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత ప్రచారాలు. స్వచ్ఛత డ్రైవ్స్ మనము కూడా ఎవ్రీ థర్డ్ సాటర్డే మనము ఈ స్వచ్ఛత డ్రైవ్ను పాటిస్తున్నాము. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని అయితేమి, లేదా స్వచ్ఛ భారత్ అని కానీ ర్యాలీలు మారి ప్రతి విశ్వవిద్యాలయం స్కూల్ పిల్లల నుండి విశ్వవిద్యాలయ యువత వరకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ ప్లాస్టిక్ రహిత ప్రచారాలను చేపడుతుంది. మరి ప్రచారం చేయడమే కాదు పాటించడం కూడా ఇక్కడ గమనించాలి. సో ప్రచారం చేయుట ఎంత ముఖ్యమో ఆ ప్రచారాన్ని పాటించడం, మనం పాటిస్తూ ఎదుటి వారిని పాటించమని చెప్పడం, అప్పుడైతేనే ఇది సాధ్యమవుతుంది. మూడవది చూసుకుంటే వాహనరహిత దినం. ప్రతి 7 రోజుల్లో మనము ఒక రోజును వాహనరహిత దినంగా సైకిల్ ర్యాలీ, సైకిల్ వాడకము, లేదా నడుచుకుంటూ దగ్గర ఉంటే నడుచుకుంటూ వెళ్ళడము, ఈ విధంగా మనము చూసుకున్నామంటే వాహనరహిత దినంని పెట్టుకొని కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే వీధి నాటకాల ద్వారా లేదా స్కూల్లో చిన్న చిన్న స్కిట్ల ద్వారా వాతావరణ మార్పుల గురించి, పొల్యూషన్ను కాలుష్యాన్ని నివారించేదానికి మార్గాల గురించి మనము నాటకాల రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ప్రజా ప్రచార కార్యక్రమాలు దీంట్లో ముఖ్యమైనవి. సో ప్రజలకు వరకు చేరాలి అని అంటే ఈ కార్యక్రమాలను మనము చేపట్టాలి. మానవహారాలు, ర్యాలీలు ఇవన్నీ కూడా ప్రజా ప్రచార కార్యక్రమాలుగా భావించవచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దత్తత తీసుకొనుట. మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకున్నారు అని అంటే దాన్ని మనమే సంరక్షిస్తాము. ఎప్పుడైతే మనిషి నాది అనుకున్నాడో అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకొనుట అనేది చాలా ముఖ్యమైన విషయం. వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువుల తయారు చేయుట, ఇటువంటి కార్యక్రమాలు మనము చిన్నపిల్లల నుండి స్కూళ్ళ నుండి విశ్వవిద్యాలయాల వరకు ఈ వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువులను తయారు చేసుకున్నటకు మనము ప్రోత్సహించినచో ఇక్కడ భూతాపాన్ని కూడా తగ్గించవచ్చు. రీసైక్లింగ్ మరియు అప్సైక్లింగ్ పద్ధతులను ప్రజలకు లేదా విద్యార్థులకు బోధించడం, తద్వారా ఆ విద్యార్థులు వెళ్లి వారి ఊర్లలో 10 మందికి తెలియజేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం.
2: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకు మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై ఎంతో చక్కగా మా శ్రోతలకు వినిపించినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరపున, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
3: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి మరియు శ్రోతలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మెరుగైన రేపటి కోసం నేడు భూమిని రక్షిద్దాము అను నానుడితో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ధన్యవాదములండి.
1: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు తెలుగు ప్రసంగ కార్యక్రమంలో మూడో ఆశ్రమం డాక్టర్ జడ సుబ్బారావు గారి కథానిక వింటారు.
4: ఆటోలో నుంచి కిందికి దిగాడు భిక్షపతి. చల్లగాలి ఒంటికి తగిలి ప్రాణం తెప్పరిల్లింది. ఇంటివైపు చూశాడు. ఆకులు రాలిన చెట్టులా బోసిగా కనిపించింది. వాకిట్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. ఇంటి చూరు కింద చెత్త అంతా పోగుపడి ఉంది. అరటి సొరుగుతో

నెల రోజుల కిందట జరిగిన సంగతి గుర్తొచ్చింది భిక్షపతికి. మిషన్ కుడితే వచ్చే ఆదాయంతో అటూ ఇటూగానో తమ అవసరాలు తీరి సమయానికింత ముద్ద దొరికేది. అది తప్ప వేరే పనీ లేదు, ఆదాయమూ లేదు. వాకిట్లో భార్య నాటిన గింజలు మొక్కలుగానో తీగలుగానో పాకి కూరగాయలకు ఖర్చు లేకుండా పొద్దుపోయేది. జాకెట్లు, చిన్నపిల్లల గౌన్లు కుట్టి వచ్చిన డబ్బులతో ఒకగానొక్క కొడుకును చదివించాడు. అప్పుడప్పుడు కట్టే ఫీజులు, పండుగలకో పబ్బాలకో కుట్టించే బట్టల ఖర్చు తప్ప కొడుకు రామ్మూర్తి కష్టపడి చదువుకుని తన చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతున్నాడు. పల్లెటూళ్ళలో సొంత ఇల్లు, కొంచెం ఖాళీ స్థలం, రెక్కల కష్టం తప్ప ఇంకేమీ మిగల్లేదు. బతుకుబండిని అలాగే నెట్టుకొస్తున్న భిక్షపతి ఒకరోజు మిషన్ కుడుతూనే కింద పడిపోయాడు. పంపు దగ్గర బట్టలు ఉతుకుతున్న భార్య రమణమ్మ పరుగు పరుగున వచ్చి భర్తను పైకి లేవదీసి పట్టుకుంది. కానీ ఏమి చేయాలో అర్థం కాలేదు. పెద్దగా ఏడ్చుకుంటూ అందరినీ పిలిచింది. నిమిషాల్లో కంగారుగా ఊరువాళ్లందరూ చేరుకున్నారు. ఊరిలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. నోరు పక్కకి పోవడం, కాలు చెయ్యి మెలికలు తిరిగినట్లుగా అనిపించడంతో ఏదో ఉపశమనం కోసం ఇంజెక్షన్ చేసి పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాడు డాక్టర్. రమణమ్మకేమీ పాలు పోలేదు. కొడుకేదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఊరికి కొంచెం దూరంలో ఉన్నాడు. వాడికి కబురు చేసి వాడొచ్చేదాకా ఆగితే ఈయన సంగతి ఎలా ఉంటుందో అనే ఆలోచన ఆమెను నిలబడనివ్వట్లేదు. కొడుకు చేసేది చిన్న ఉద్యోగం, వచ్చే జీతం కూడా అంతంత మాత్రమే. దానికి తోడు ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్లకొచ్చే రోగాలు, రొప్పులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, వీటితోనే సతమతమవుతున్న కొడుకుతో తండ్రి విషయం చెబితే ఏమంటాడో ఆలోచనలతో అలాగే ఉండిపోయిన రమణమ్మను కుదుపుతూ, అట్టాగే ఉండిపోతే ఎలా, పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని డాక్టర్ చెప్పాడు కదా, వినబడలేదా అంది లక్ష్మమ్మ. రమణమ్మకు వినబడినా అలాగే ఉండిపోయింది. కాసేపటి తర్వాత, అదే ఆలోచిస్తున్నాను, ఏమీ తోచట్లేదు అంది. నీకు తెలిసేదాకా కూర్చుంటే ప్రాణం నిలబడిద్దా అంటూ అందరినీ కేకేసి వాళ్ళ దగ్గర ఎంతుంటే అంత తీసుకుని ఇద్దరు పెద్ద మనుషుల్ని తోడిచ్చి పెద్దాసుపత్రికి తీసుకెళ్లేలా ఏర్పాటు చేసింది. చూడమ్మా, ఈయనకు పక్షవాతం వచ్చింది. వంకర తిరిగిన నోరు మామూలుగా వచ్చి మాట రావడానికి కొంతకాలం పడుతుంది. కాలు కొద్ది రోజుల్లో మామూలుగా అవుతుంది, కానీ చేతి వంకర సరికావడానికి సమయం పడుతుంది. చెయ్యి సరిగా అవడానికి రోజు విడిచి రోజు ఫిజియోథెరపీ చేయించాలి. మీ ఊళ్ళో ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉంటే వారితో చేయించుకోవచ్చు. తినగలిగిన మంచి ఆహారం పెట్టండి, కొన్నాళ్లకు పూర్తిగా కోలుకుంటాడు అని డాక్టర్ చెబుతున్న మాటలు వింటూ కూలబడిపోయింది రమణమ్మ. ఆమెను ఎలా వాదార్చాలో వెంటొచ్చిన పెద్ద మనుషులకు అర్థం కాలేదు. తిండి లేదు, సరిగా నిద్రలేదు. దానికి తోడు ఇంటి మనిషి మంచాన పడేసరికి రమణమ్మకి కాలు చెయ్యి ఆడట్లేదు. ఆయన వంక దీనంగా చూస్తూ శోకదేవతల అలాగే కూర్చుండిపోయింది. ఏమైంది అంటూ పరుగు పరుగున వచ్చిన కొడుకును వాటేసుకుని జరిగిందంతా ఏడుస్తూ చెప్పింది రమణమ్మ. తల్లి చెప్పింది విని కంగారు పడ్డాడు రామ్మూర్తి. కళ్ల ముందు వైద్య ఖర్చులు కనిపించి కాళ్లల్లో వణుకు మొదలయింది. తండ్రిని ఒడ్డున పడేయాలంటే తాను రోడ్డున పడాల్సిందే. ఓదార్చుతూ ఒక్క మాట కూడా పలకకుండా నించున్న కొడుకును చూసి రమణమ్మ గుండె జారిపోయింది. భిక్షపతి వంక చూశాడు రామ్మూర్తి. ఐసీయూలో కంటిచూపు, నోటిమాట లేకుండా అచేతనంగా పడున్న తండ్రిని చూసి బాధపడ్డాడు. ఒక్కగానొక్క కొడుకైన తనను పెంచడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో గుర్తొచ్చింది. మిషన్ కుట్టడం ద్వారా వచ్చిన ఆ కొద్ది ఆదాయంతోనే తన అవసరాలు తీర్చడానికి ఎన్ని అవస్థలు పడ్డాడో గుర్తొచ్చింది. అప్రయత్నంగా రెండు కన్నీటి బొట్లు చెంపల్ని తడిమాయి. తల్లికి కనిపించకుండా కన్నీళ్లను తుడుచుకుని బయటికి నడిచాడు రామ్మూర్తి. ఆత్మీయతల కంటే ఆర్థిక సంబంధాలు బలమైనవి. పాపం, పుణ్యం, సుఖం, దుఃఖం ఏమీ ఆలోచించుకోనివ్వవు. నోటిమాట తండ్రికి పడిపోయిందో తనకు పడిపోయిందో అర్థం కాలేదు. తిండి తినకుండా ఒక పెట్టును ఏడుస్తున్న అమ్మకు కనీసం నాలుగు ఓదార్పు మాటలు కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉండడం ఎంత బాధాకరమో అనుభవంలోకి వచ్చింది. అసలే పేదరికం, దానికి తోడు అనారోగ్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా దాడి చేస్తే మధ్యతరగతి బతుకులు ఎంత శిథిలమవుతాయో తలుచుకుంటుంటే ఒళ్ళు జలదరించసాగింది. తండ్రి బాగవడం సంగతి పక్కన పెడితే ఆ సంగతి విన్న భార్య ఆలోచనలు ఎలా ఉంటాయో అని ఆలోచించాడు రామ్మూర్తి. అప్పులు చేయకుండా బతకాలంటుంది, బతుకంతా అప్పులేనా అని గొణుగుతుంటుంది. వినడానికి ఆ మాట బాగుంటుంది, కానీ ఆచరణలో ఎంత కష్టమో అనుభవించేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కుబేరులే బ్యాంకుల్లో అప్పులు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నప్పుడు కూటికి గతిలేని కుటుంబం నుండి వచ్చిన తను అప్పులు లేకుండా సంసారాన్ని ఎలా నెట్టుకురాగలడు? సంబంధం లేకుండా ఆలోచనలు

సాగిపోతున్నాయి. తండ్రిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తే భార్య ఏమంటుందో, అలా కుదరని పక్షంలో ఊరికి పంపిస్తే అమ్మ చూసుకోగలదా? ఉన్న చిన్న ఉద్యోగం వదిలేసి తనెళ్ళి ఆ పల్లెటూళ్ళలో ఉండలేడు. వచ్చే జీతంలో కోతపడి వస్తే ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఉన్న అప్పులకు తోడు మళ్ళీ కొత్త అప్పులంటే భార్య ఊరుకోదు. బయట కూర్చున్నాడన్నమాటే కానీ ఆలోచనలు బుర్రను చిన్నాభిన్నం చేస్తున్నాయి. చేయడానికి ఏమీ తోచక అయోమయంగా దిక్కులు చూశాడు. ఆటో దిగి ఇంట్లోకి తీసుకొస్తున్న భర్త వంక అడుగులు పడి పడనట్లుగా వేస్తూ చిన్నపిల్లాడిలా తడబడుతూ నడుస్తున్న మామగారి వంక, చీరచెంగు చుట్టూ కప్పుకొని శోకమూర్తిలా నడుస్తున్న అత్తగారి వంక చూస్తూ మర్యాద చేయాలో వద్దు అనే సందిగ్ధంలో బకెట్తో నీళ్లు తెచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పింది. నాన్నకు బాగోలేదు కదా, కొన్ని రోజులుంటాడని తీసుకొచ్చాను, కాళ్ళు కడుక్కుంటూ అన్నాడు రామ్మూర్తి. తెలుస్తూనే ఉంది. చెంబు బకెట్లో వేసి వెనక్కి తిరిగింది. నిచ్చలంగా ఉన్న నీళ్లల్లో చలనం మొదలైంది. ఏమీ తోచట్లేదు అన్నాడు గానీ ఇక్కడికి తీసుకొస్తాను అని మాట మాత్రం చెప్పని భర్త మీద పీకలదాకా కోపం వచ్చింది. ఆ కోపంలో అనారోగ్యంతో ఉన్న తండ్రి కొడుకింటికి కాకుండా ఎక్కడికెళ్తాడనే ఇంగితం మర్చిపోయింది. తన తండ్రికి గుండె ఆపరేషన్ చేయించినప్పుడు దగ్గరుండి మరీ కావలసినవన్నీ అమర్చి ఆయన కోలుకున్నాకే ఇంటికి పంపించిన లక్ష్మి తన భర్త తండ్రి విషయంలో అలా ఆలోచించలేకపోయింది. పుట్టింటి మమకారాన్ని ప్రదర్శించడంలో పునీతమైన కళ్ళు అత్తింటివారి అనారోగ్యాన్ని చూడడంలోని విశాల దృష్టిని కోల్పోయాయి. 3 రోజుల్లో నయమవుతుందని చెప్పాడనుకుంటా డాక్టరు అంది లక్ష్మి. తనలో తనే అనుకున్న ఆ మాటలు అందరికీ వినిపించాయి. కోడలి ఆంతర్యం అర్థమై కొయ్యబారిపోయింది రమణమ్మ. భిక్షపతికి పనిచేసే నరాలు కూడా బిగుసుకుపోతున్నట్లుగా అనిపించింది. కొత్తగా మాట్లాడడం నేర్చుకుంటున్న చిన్నపిల్లల్లాగా తనకు కావలసినవి చెబుతున్నాడు భిక్షపతి. అర్థం అయ్యి అవనట్లుగా వింటున్న మాటలను విని మొదట్లో చిరాకు పడింది లక్ష్మి. అత్తగారు ఏమనుకుంటుందో అని మొదట్లో బెరుగ్గానో భయం భయంగానో ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ మాట్లాడే మాటల్ని అంతులేని చిరాకుని బహిరంగంగానే వ్యక్తపరచసాగింది. తల్లిదండ్రుల్ని ఇంటికెళ్లమని చెప్పలేడు, భార్యను సర్దుకుపోమని చెప్పే ధైర్యం లేదు. భార్య మాటలు వింటూ మనసులోనే బాధపడుతూ మౌనంగా ఉంటున్న కొడుకును చూసి ఆశ్చర్యపడింది రమణమ్మ. భార్యను కసురుకోమనో తిట్టమనో కొట్టమనో ఆమె ఉద్దేశం కాదు. కానీ రోగంతో ఉన్నవాడిని ఇటువంటి మాటలతో ఇంకాస్త బాధ పెడితే అనారోగ్యం తగ్గకపోగా మరింత పెరుగుతుందనే ఆందోళన ఎక్కువైంది రమణమ్మలో. భారం భగవంతుడి మీద వేసి రోజులు గడపసాగింది. చిరాకులతోనో పరాకులతోనో 3 రోజులు అనుకున్నది 1 వారం రోజులైంది. రామ్మూర్తి పొద్దున టిఫిన్ చేసి ఆఫీస్కెళ్తే సాయంత్రం దాకా ఇంటికి రాడు. కొడుకు ఇంటి దగ్గరుంటే ఆ మాట ఈ మాట చెప్తూ ఉండేవాడు. కొంచెం పొద్దుపోయేది. భిక్షపతికి మాట స్పష్టంగా రాకపోయినా అర్థం చేసుకునేటట్లుగా ఉందిప్పుడు. కొడుకు ఆఫీస్కెళ్ళాక భార్యతోనే మాట్లాడేవాడు. భార్యాభర్తలిద్దరూ గదిలో కూర్చుని మాట్లాడుకుంటుంటే నచ్చని లక్ష్మి గ్లాసులు కిందకి పడేసో, వస్తువులు కావాలని గోడకేసి కొట్టో నిరసన తెలియజేసేది. అడిగితే గొడవలు తప్ప మనశ్శాంతి కరువని అర్థమైంది రమణమ్మకి. ఉన్న అనారోగ్యానికి తోడు ఓర్పు లేని గొడవల వల్ల మరింత కుంగిపోతారని అర్థమై మౌనంగా ఉండిపోయింది. ఏ పని చెయ్యమంటావో చెప్పు అని కోడల వెనకాలే తిరగసాగింది. భిక్షపతికి పిచ్చెక్కినట్లవుతోంది. మాట్లాడే మనిషి లేడు. ఏదో తాహతు కొద్దీ కొడుకు భోజనం పెడుతున్నాడు. తినాలని ఉన్నా తినలేకపోతున్నాడు. దిగులుతో గుండె బరువెక్కసాగింది. దానికి తోడు చేయి సరిగా రావడానికి రోజు మార్చి రోజు ఫిజియోథెరపీ చేయించడానికి 1000 రూపాయల దాకా ఖర్చు అవుతోంది. ఇప్పటిదాకా అలా చేయించడానికి చాలా ఖర్చు అయింది. నరాలన్నీ ఒకచోటికి చేరినట్లుగా బిగిసిపోయింది చెయ్యి. అది కూడా స్వాధీనంలోకి వస్తే ఇంటికెళ్ళి మిషన్ కుట్టి ఎంతో కొంత డబ్బు కొడుకు పంపించాలి. తన వల్ల ఇప్పటికే చాలా ఖర్చు అయింది. మీ అనారోగ్యం మా చావుకొచ్చింది. డబ్బులు కోర్చలేక ఆయన, వండివార్చలేక నేను చచ్చిపోతున్నాం. మీరు కోలుకునేసరికి మేము మూలపడేటట్లున్నామన్న కోడలి మాటలు గుర్తొచ్చాయి. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మనసులో ఎంత ప్రేమున్నా ఆర్థికంగా లోటు ఉంటే ఆ ప్రేమ అగాధంగానే ఉంటుంది. కోడలన్న మాటల్లో కూడా నిజం లేకపోలేదు. అందరికీ ఒక కూర, తనకు ఒక పద్యం కూర. ఇలా రోజుకు 2 పూటలా వంటతో సతమతమవుతోంది కోడలు. భార్య సహాయం చేసినా ఆమెకు నచ్చదు. మళ్ళీ అదే పని తిరిగి చేసుకుంటుంది. ఇంటి విషయాలన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే వచ్చిన ఈ కాస్త ఆరోగ్యం కూడా నిలవదని బాధపడ్డాడు భిక్షపతి. ఏం చేయాలో తెలియలేదు. ఇంటికెళ్తే పోషణ ఎలాగో అర్థం కాలేదు. అయినా తప్పదు. ఇప్పటివరకు అయిన ఖర్చులు చాలు. ఇంటికెళ్తే ఏదో ఒకటి తిని బతకొచ్చు అనుకుని ఆ సాయంత్రం

0: ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన కొడుకుతో విషయం చెప్పాడు భిక్షపతి. ఇష్టం లేకపోయినా తండ్రిని ఇంటికి పంపించడానికి ఒప్పుకున్నాడు రామ్మూర్తి. గుండెల మీద భారం దిగినట్లుగా సంతోషించింది లక్ష్మి. కొడుకు వస్తానని చెప్తున్నా వద్దని వారించి భార్యాభర్తలిద్దరూ ఊరికి వచ్చేశారు. ఇల్లు ఊడ్చిన తర్వాత పక్కలు సర్దుతూ దిండి కింద దొరికిన కవరు తీసి ఆశ్చర్యపడుతూ తీసుకొచ్చి భర్త చేతికిచ్చింది లక్ష్మి. నాన్న చేతిరాత చూసి రామ్మూర్తి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎప్పుడో చదువుకునేటప్పుడు రాసిన ఉత్తరాలు కళ్ళ ముందు కనిపించాయి. ఎలా ఉంటున్నానో ఏమి తింటున్నానో కుశలమడుగుతూ ఉత్తరాలు రాసేవాడు. అక్షరాల్లో తప్పులున్నా రాసిన వాక్యాలు తండ్రి ఆత్మను తేటతెల్లం చేసేవి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే చేతిరాత. వణుకుతున్న చేతులతో కాగితం మడతలు విప్పాడు. రాము, పిల్లల్ని కనడం పెంచడం బరువు కాదు, బాధ్యత. చిన్నప్పుడు పిల్లలు చేసే అల్లరి విసుగనిపించినా అందులో కూడా ఆనందాన్ని వెతుక్కునే పిచ్చి జన్మలో తల్లిదండ్రులివి. అటువంటి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో అనారోగ్యంలో ఆదరించడం కొడుకులు బరువుగా భావించకూడదు. అక్కడున్నన్ని రోజులు విసుగుతోనో భారంగానో ముసలాళ్లను భరించావు. ఆసుపత్రి నుంచి సరాసరి ఇంటికే పంపిస్తావు అనుకున్నాను. కన్నందుకు కొన్నాళ్లు నీ ఇంట్లో ఉంచుకుని తండ్రి రుణం తీర్చుకున్నావు. అందుకు నా జన్మ ధన్యమైనట్లే. ఇంటికొచ్చాక ఎలా బతకాలో తెలియలేదు. చనిపోవడానికి ధైర్యం చాలలేదు. ఒకగానొక కొడుకుని అనాథను చేసి వెళ్లడం భావ్యం కాదనిపించింది. బాగా ఆలోచించాక ఏదో ఒక ఆశ్రమంలో చేరి ఈ శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాం. వయోభారాన్ని దృష్టిలో ఉంచుకొని సంతానానికి వ్యవహారాలను అప్పగించి భార్యతో కందమూలాలు తింటూ బతకడమనే వానప్రస్థ ధర్మాన్ని పాటించాలని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఆ వానప్రస్థమే ఇప్పుడు ఆశ్రమాల రూపంలో వెలిసిందేమో. బంధాలను తెంచుకుంటేనే మానవ జన్మకు ముక్తి. ఇప్పటి తల్లిదండ్రులకు చనిపోకముందే అటువంటి ముక్తి సంతానం ద్వారా లభించడం దురదృష్టకరం. సమస్యలన్నిటికీ చనిపోవడం పారిపోవడం పరిష్కారం కాదనిపించింది. ఆర్థిక ఒడిదుడుకులకు ఆత్మీయతల మహావృక్షాలు ఎలా నేలమెట్టమవుతాయో మన విషయంలో రుజువయ్యింది. అందుకే ఎప్పటికి నయమవుతుందో తెలియని నా అనారోగ్యం నాకెలాగూ భారంగానే ఉంది. అది నీకు శాపంలా మారకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాము. పిల్లలు జాగ్రత్త, సెలవు. రెండు కన్నీటి బొట్లు అప్రయత్నంగా కాగితం మీద పడి రామ్మూర్తి కళ్ళు మసకబారాయి.
1: మీరింతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో మూడో ఆశ్రమం డాక్టర్ జడ సుబ్బారావు గారి కథానిక విన్నారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారత నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు జరిగిన 3వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అనంతరం ప్రధానమంత్రి నార్డిక్ దేశాల నాయకులు

0: కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ హరిత సాంకేతిక భాగస్వామ్యంతో ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందిస్తామని, దీనికోసం భూఉష్ణ మత్స్య రంగాలలో ఐస్లాండ్ నైపుణ్యాన్ని, నీలి ఆర్థిక వ్యవస్థ ఆర్కిటిక్ రంగాలలో నార్వే నైపుణ్యాన్ని, సముద్రయానం సుస్థిరత రంగాలలో అన్ని నార్డిక్ దేశాల నైపుణ్యాన్ని భారతదేశ నైపుణ్యాలతో అనుసంధానిస్తామని తెలిపారు. నార్డిక్ దేశాలతో భారత సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు 8 సంవత్సరాల క్రితం ఈ ఫార్మాట్ను ఏర్పాటు చేశామని, భారతదేశ అభివృద్ధిలో నార్డిక్ దేశాల పెట్టుబడులు ముఖ్య భాగస్వాములుగా మారుతున్నాయని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक, और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: వియత్నాంతో రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. వియత్నాం అధ్యక్షుడు టోలామ్తో సమావేశమైన అనంతరం రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేస్తూ, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ సహకారం కీలకమైనదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలు, రక్షణ, భద్రత, ప్రాంతీయ స్థిరత్వంలో సన్నిహిత సహకారంపై ఆధారపడిన బలమైన సంబంధాలు ఉన్నాయని తెలియజేశారు. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో కూడా రాజ్నాథ్ సింగ్ హనోయ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కాగా రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి ఈరోజు చేరుకున్నారు. భారత్ కొరియాల మధ్య రక్షణ సహకారం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జగదల్పూర్లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో బస్తర్ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక రోడ్మ్యాప్ను సిద్ధం చేశాయన్నారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,
2: 19 మే 2026 की ये तिथि है कि जहां से नक्सल प्रभावित क्षेत्र में संपूर्ण विकास की परिकल्पना को लॉन्च किया जा रहा है. बस्तर के 7 जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए.
0: అంతకుముందు జగదల్పూర్లో అమిత్ షా అధ్యక్షతన జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోం కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్ష సన్నాహకాలను సమీక్షించేందుకు ఆయన ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరీక్షను కఠినమైన భద్రతా నిబంధనల నడుమ సురక్షితంగా, ఎలాంటి అవరోధాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఉద్ఘాటించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించి సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా బిజినెస్ రిఫార్మ్ సమ్మిట్ 2026లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను, భారత్ వ్యాపార ప్రక్రియలను బలోపేతం చేయడానికి, సంస్కరణలను చేపట్టడానికి ఒక అవకాశంగా చూడాలన్నారు. వ్యాపార సంస్థలు ఆందోళనకు గురికావద్దని, కోవిడ్-19 వంటి అనూహ్య సవాళ్లను భారత్ విజయవంతంగా అధిగమించిందని మంత్రి గుర్తు చేశారు. వ్యర్థాలను తగ్గించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే చర్యలను అవలంబించడం వంటి వ్యాపార పద్ధతులు ఆవశ్యకమని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో పరిష్కరించేందుకు, వ్యాజ్యాలను తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తోందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిధి ఆప్కే నికాత్ కార్యక్రమం కింద కేసులను ముందుగానే గుర్తించి వేగవంతమైన పరిష్కారం కోసం చర్యలు చేపట్టామని, దీని ఫలితంగా 2024 ఏప్రిల్ 1 నుండి ఈ సంవత్సరం మార్చి 31 నాటికి పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. కార్మిక చట్టాల అమలును, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నూతనంగా రూపొందించిన శ్రమ్ సువిధ 2.0 సమాధాన్ 2.0 పోర్టల్స్ను ప్రారంభించిందని తెలియజేశారు. సభ్యుల సేవలను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ వాట్సాప్ వేదికను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఉత్తరాఖండ్ పూర్వ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు భువన్ చంద్ర ఖండూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు డెహ్రాడూన్లో మృతి చెందారు. మాజీ ఆర్మీ మేజర్ జనరల్ అయిన 91 సంవత్సరాల ఖండూరి 2 సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగాను, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. ఖండూరి మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహ్తా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకరణ స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28 సుమోటగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, వీధి కుక్కలను వేరే చోటుకి తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఐపీఎల్ 2026 భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జయంట్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు సుమారు 90 పైసల చొప్పున పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

मैं दिल के संभलना।

0: చిత్ర జగత్ హిందీ ఫిల్మ్ గీతాలు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి స్వామి అయ్యప్ప హరికథాకానం వింటారు. శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్ కథకులు వినండి. స్వామి అయ్యప్ప హరికథాగానం.

ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలు. భక్త మహాశివులారా, లోక కళ్యాణార్థం హరికి హరుడికి పుట్టిన అర్చామూర్తి స్వామి అయ్యప్ప. ఈనాటి సత్కథ స్వామి అయ్యప్ప విజయం. అష్టాదశ పురాణాలు 18. భారత యుద్ధం 18 రోజులు జరిగింది. భగవద్గీత 18 అధ్యాయాలు. దశావతారాలు ఎత్తినటువంటి శ్రీహరి, దిక్కులు 8, అవతారాలు 10, కలిపితే 18. రామరావణ యుద్ధం 18 రోజులు జరిగింది. కలియుగంలో అధర్మం తొలగించి ధర్మప్రతిష్టకై అర్చామూర్తిగా ఆవిర్భవించారు స్వామి అయ్యప్ప. 18 సంవత్సరాలు వరుసగా వెళ్ళి సందర్శించి వస్తే ఆ భక్తునికి మోక్షమేనని మన పురాణాలు ఘోష చేస్తూ ఉన్నాయి. ఓం స్వామీ శరణమయ్యప్ప. భక్తాదులంతా కూడా కథాశ్రవణం చేసి అయ్యప్ప కృపకు పాత్రులవుతారని ప్రార్థన చేస్తూ

అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలు కొలువై ఉన్నారు. ధ్యానంలో ఉన్న శివునిగాంచి ఒకనొకనాడు అమ్మ పార్వతీ, స్వామి ఓం నమో నారాయణాయ. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ధ్యానంలో ఉంటారు వీరు. ఏమండోయ్ మిమ్మల్ని, స్వామి ఓం నమో నారాయణాయ. కళ్ళు తెరిచాడు శంకరుడు. పార్వతీ, ఏమి? నాకు చాలా కాలం నుంచి కొన్ని సందేహాలు మిగిలిపోయినాయి. నా సందేహాలు తీర్చమని అమ్మ ప్రార్థించింది. శివయ్య ప్రసన్నుడై, దేవి మీకు సందేహమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సృష్టికి ఆధారభూతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా స్వామి? అవును. అందులో ఆశ్చర్యమేముంది? నీకొచ్చిన అనుమానమేముంది? అదే అదే అడుగుతున్నానయ్యా. అందులో మీరు లయకారులు, పైగా బోళాశంకరులు. అసలే రాక్షసులు దుర్మార్గులే. వారికి మీరిచ్చిన వరప్రభావంతో ముల్లోకాలను ఓడిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ వరప్రభావంతో స్వర్గమంతా రాక్షసుల మయమైపోయింది. పైగా ఏమన్నా అడిగితే ఎవరైనా, శివుడు ప్రత్యక్షమై వరాన్ని పొందిన మాకు నరకమేమిటి అంటూ ఉన్నారు. ధర్మాత్ములకు స్వర్గం కానీ దుర్మార్గులకి రాక్షసులకి స్వర్గధామమా? చదివిన వాడికి చదవని వాడికి ఒకటే ఉద్యోగమా? మంచివాడికి చెడ్డవాడికి ఒకటే స్థానమా? కొంచెం ఆలోచించండి స్వామి. పాలనా వ్యవస్థ ఎప్పుడూ కూడా ఆనందించేటువంటి అంశంగా ఉండాలి కదా. అందులో దేవతా విశిష్టత కదా మీది అని భార్య అలా పరమశివుణ్ణి నెమ్మదిగా అడుగుతూనే ఆయనకు తగలవలసినటువంటి అంశంలో చెబుతూ ఉంది. అంటే ఏమరపాటుతో ఎవరికి వరాలు ఇవ్వద్దు అని చెప్పడం. వెంటనే మరలా చెప్పింది, మా అన్న విష్ణుమూర్తి చూడండి, దుర్మార్గుల్ని శిక్షిస్తాడు, సన్మార్గుల్ని రక్షిస్తాడు. మరి మీరో పెళ్ళికి తద్దినానికి ఒకే మంత్రం. ఎవరు శివ శివ శివ అంటే పూర్తిగా వశమైపోతారు. ఇల్లు వాకిల్ లేదు, మంచి చెడ్డ చూడరు. నా మాట ఆలోచించండి స్వామి, కొంచెం యోచన చెయ్యండి. మీకు అవసరం వస్తే అప్పుడప్పుడన్నా విష్ణుమూర్తిని అన్న సంప్రదించండి, ఆడబిడ్డ కదా. అన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పింది. పైగా పరిపాలనా విధానాన్ని చెప్పేటప్పటికి శివయ్యకు కోపం వచ్చింది. పార్వతి, ఇంటి వ్యవహారాల వరకు మీరు చూసి చెబితే బాగుంటుంది. మీరు ఇలా ఉండాలి, ఇలా నడవాలి అని మీరు చెప్పడం, అది మేము వినడం, సరిచేసుకోవడం, అది సమంజసం కాదు. పైగా విష్ణుమూర్తితో నన్ను పోలుస్తావా? ఎవరి ప్రభావం వారిది, ఎవరి ఆధిపత్యం వారిది, ఎవరి పాలనాస్థితి వారిది. వెంటనే మా ఇష్టం, ఎవరు నన్ను ఆస్వాదిస్తారో అర్థిస్తారో, నా గురించి నిరంతరం తపిస్తారో, వారికి నేను లుంగిపోతాను. అందులో ఆశ్చర్యమేముంది? నాకు దేవ దానవ మానవ భేదాలు నాకు లేవు పార్వతి అనేటప్పటికీ అమ్మవారికి కించిత్ బాధ కలిగి, అయితే స్వామి మీస్తానే నేను పరిపాలిస్తా, పాపపుణ్యాలు సమపాలంగా అంది. ఓ, అదిట్లన్నాడు శివుడు, అయితే వినండి అంటూ ఆవేశంగా పార్వతి అమ్మవారు ఎట్లా పరిపాలిస్తారు అంటారంటే ఆమె చెబుతూ ఉన్నారు ఈ విధంగా.

ராஜேஸ்வரனை புவனேஸ்வரனை பரமேஸ்வரனை அம்பனை ஜான பிரசூனாம்பனை காமாட்சினை வாமாட்சினை காசி விசாலாட்சினை துர்கனை எல்ல வர்க்கமுல வாரினி ரட்சிஸ்தும் கிராமதேவத்தனை மாரினை மகம்மாரினை நைவேத்யாலு அந்துக்குண்டும் சரப சரப சரப அண்டும் வாரிச்சேத்தனே கொன்னி பாபாலு செய்யிஸ்தூ புண்ணியாலு செய்யிஸ்தூ பாப புண்ணியாலு லேகபோதே ஜன்மலு லேவு கதா ஹிம்சத்தோனே மல்லி கொந்த பாபம் மல்லா பூஜைத்தோ கொந்த மூடு வந்துலு புண்ணியம் இல்ல భక్తుల చేత జన్మతో కర్మ కర్మతో జన్మ అందుకే పాపం చేయిస్తాను పుణ్యాన్ని ప్రసాదిస్తాను. ఇది స్పష్టం, ఆపై మీ ఇష్టం. ఏమంటారు స్వామి అంది పార్వతి. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఇంట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఆయన మాత్రం ఏం చెప్తారు చెప్పండి. ఆలు మగని మాట కడ్డంబు చెప్పేనేని ఆలుగాదది విషపు తేలుగాని అట్టి ఆలి విడిచి అడివి నుండుట మేలు విశ్వదాభిరామ నురవేమా. ఆఖరికి మగవాళ్లకు రాస్తాడు ఆయన వేమన. ఇంటి ఆలి విడిచి ఇలజార కాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు పంట చేను విడిచి పరిగిలేరినట్లు విశ్వదాభిరామ వినురవేమ. చివరికి మానవలోకానికే కాదు దేవలోకానికి కూడా రాస్తాడు ఒక పద్యం. పాల కడలిపై పవ్వలించడి వాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల. పాల సముద్రం మీద పడుకో ఉన్నారు, గ్లాసులు పాలు కావాలంటే ముంచుకొని తాగచ్చు, పని మనిషి కూడా అక్కర్లే. గొల్ల ఇండ్ల పాలు కోరనేల, ఇంకొకరింట్లో దొంగతనం ఎందుకు? ఎదుటివారి సొమ్ము ఎల్లవారి కీర్తిపయా విశ్వదాభిరామ వినురవేమ. ప్రజాకవేమన గారు మానవలోకానికి అందించిన అమృతమైనటువంటి సూక్తి విధానం ఆ పద్యరత్నావళి. అయ్యలారా, వెంటనే పార్వతి ఆ మాత్రం గట్టిగా మాట్లాడి నేను పాలిస్తాననేటప్పటికీ శంకరయ్య సరే మీ ఇష్టమన్నారు, వాదోపవాదాలు వచ్చినాయి, కైలాసంలో ఒకరి ముఖరొకరు చూసుకోకుండా పెడమొహం ఎడమొహంగా కూర్చొని వారు గమ్మని కూర్చో ఉన్నారు కైలాసం నిశ్శబ్ద వాతావరణం. ఇంతలో ఎక్కడి నుంచో శివస్తోత్రం వినపడుతోంది.

ఈ స్తోత్రం కైలాసం దాకా వినపడింది. పరమశివుడికి ఆనందంగా ఉంది. ఆహా, ఏమి నాదం, ఏమి గానం, ఏమి ధ్యానం, ఆహా అని మైమరిచిపోయారట పరమశివయ్య. ఆనందంతో నాట్యం చేస్తున్నాడు. తగ తగిట అని ఆయన జతులతో ప్రమానందంగా ఉంటూ, చూశావా పార్వతి, ఇంతకుముందే ఆవేశపడ్డావు, నా గురించి అనుమానించావు, ఎంత లైవిన్యాసంగా గానం చేస్తున్నాడు ఈ భక్తుడు, నీకు వినపడుతోందా? పార్వతి నవ్వి, స్వామి కైలాసం దాకా వినపడుతోందంటే వాడు నిజంగానే మానవుడు కాదు, వాడెవడో దానవుడై ఉంటాడు. లేకపోతే ఇంత గంభీరంగా కైలాసం దాకా వినపడడం అంటే ఆశ్చర్యం కదా. ఎవరైతే ఏం పార్వతి, మాకు భక్తి ప్రధానం, ఏది నా త్రిశూలం అనుకూలంగా ఉంటే ఏమండోయ్, ఇదిగో ఇంట్లో పలహారం ఉంది తినేసి వెళ్ళండి, అదిగో ఈ చొక్కా వదులు ఆ చొక్కాకు తొడుక్కోండి, ఇదిగో తువాలు ఇక్కడ ఉంది, అనుకూలంగా ఉంటే అన్నీ ఎత్తిస్తారు వాళ్ళు, ప్రతికూలంగా ఉందనుకో ఇబ్బందికరం, ఏదడిగినా వారు ఏదో పనిలో మునిగిపోతారు. ఆ త్రిశూలం ఎక్కడుందో మీరే చూసుకోండి అయ్యా అనింది. వెంటనే మళ్ళా మాటిమాటికి స్వామి అడిగేటప్పటికి త్రిశూలాన్ని తెచ్చి స్వామి చేతికిచ్చింది. ఆ పరమశివుడు నెమ్మదిగా

0: చక్కగా ఆ త్రిశూలధారుడు ఆ భూలోకానికి బయలుదేరి విశాల కాసారంభు చెంత తలక్రిందులుగా పాదమ్ములు నేలకు అంచకుండా పైభాగానికి పెట్టి ఘోరాకారుడై శిరస్సును భూమికి అంచి ఆ రాక్షసుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ జపిస్తూ ఉన్నాడు. శివుడు ప్రత్యక్షమై, వత్సా, నీ భక్తికి మెచ్చాన్నాయనా, నీకేం కావాలి, ఏ వరం కావాలో కోరుకోరా అన్నాడు. శివా, వచ్చావా? వచ్చాను నాయనా, నీకోసమే వచ్చాను. మరి నీ అడిగింది ఇస్తావా? ఇవ్వడానికే కదరా ఇంత దూరం వచ్చాను, ఏం కావాలో కోరుకో, తీరా అడిగిన పిదప లేదంటావా అనగా, భక్త లయకారుళం, నీకేం భయం లేదు, నీవు సందేహించవద్దు, ఏం కావాలో కోరుకో, ఇప్పుడే ఇస్తాను, ఆలస్యం లేదు అన్నాడు శివుడు. అప్పుడు ఆ దానవుడు భూమిలో గుచ్చినటువంటి తన శిరస్సును పెకలించి లేచి నిలబడగా వాడి శిరస్సుపై పద్మాకారములో 60 కొమ్ములు, దవడల్లో ఇటు అటు 10 కోరలు ఉన్నాయి. కొమ్ముకి కన్ను, కోరకి కన్ను, 60 20 మొత్తం 80 అసలు నేత్రాలు, 82 నేత్రాలు రెప్పలు మూస్తూ తెరుస్తూ ఉంటే అక్కడ పెద్ద భయంకరమైన వాతావరణంగా ఉంది. శివుడే కదలుతా ఉన్నాడు ఆ గాలికి. పరమేశ్వరుడు ఆశ్చర్యపడ్డాడు. ఓహో, సృష్టిలో వీడొక వింత భక్తుడు, బాగుంది, ఇది కూడా నా ఖాతాలో ఉంది సంతోషం. వత్సా, ఏమి నీ కోరిక అన్నాడు శివుడు. శివునకు ప్రదక్షిణ నమస్కారం చేసి ప్రణామాలు చేసి ఈ విధంగా అంటూ ఉన్నాడు. శంకరా,
1: యౌవాని శిరమున అస్మదీయ హస్తంబు పెట్టువాడనోవా.
0: శివా,
1: యౌవాని శిరమున అస్మదీయ

దేవదానవ యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులు ఎవరైనా సరే భస్మం కావలసిందే. నేను చెయ్యి పెట్టడం క్షణంలో వాడు బూడిదైపోవాలి ఎవడితైనా సరే. నాకు అలాంటి వరం ఇవ్వు స్వామి అన్నాడు శివుడు. నాయనా చాలా విడ్డూరంగా ఉంది, ఎన్నో వరాలుండగా ఇటువంటి వరం ఎందుకు? శివా, యగనామం వేస్తావా? లేదు లేదు నాయనా, తప్పక ఇస్తాను. తదాస్తని వైచ శివుడు. భగవంతుడు ఒక్కసారి తదాస్తు అని ఆ అభయహస్తం చూపించేటప్పటికీ ఆనాటి నుండి పద్మాసురుడికి భస్మాసురుడు అనే సార్థక నామధేయం ఏర్పడింది. కానీ వాడికో సందేహం వచ్చింది, అసలు ఈ వరం పనిచేస్తుందో లేదో నాకెట్లా తెలిసేది? ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఇంతకాలం సమయం ఇస్తారు కదా, ఈయనేమీ చెప్పకుండా ఈయన దారిలో ఈయన వెళ్ళిపోతూ ఉండారే. పరిసర ప్రాంతాల్లో పరిశీలించాడు రక్కసుడు, ఎవ్వరూ కనిపించలే. అప్పుడు ఆ భస్మాసురుడికి వరమిచ్చి వెళ్ళే శివుడే కనపడ్డాడు. శివా కేక వేశాడు, ఆయనకు వినపడలా. రెండోసారి మళ్ళీ గట్టిగా శివా, ఇంకొంచెం గట్టిగా అరిచాడు. ఎవరో పిలుస్తున్నారని పాపం శంకరయ్య, బోళాశంకరుడు, తిక్క శంకరుడు పాపం వెనక్కు చూశాడు. ఏమిరా ఒక్క క్షణం ఆగు, అన్ని చోట్ల పాపం చిక్కుకుంటాడు, ప్రతిదీ సమస్యే బోళాశంకరుడు. వెంటనే ఈ రక్కసుడు రెండడుగులు గట్టిగట్టిగా వేసుకుంటూ అలా ముందుకు సాగుతూ పరుగులు తీస్తూ వస్తూ ఉంటే, వీడు ఒకవేళ నా మీదేమన్నా పరీక్ష చేయడానికి వస్తున్నాడా అని సందేహం వచ్చి శంకరుడు కూడా పరుగు లంఘించాడు. ఆగవయ్యా శంకరయ్యా అంటూ

ఇలా అరణ్యం అంతా తరుముతూ ఉన్నారు పరమేశ్వరుల వారిని. పరిగెడుతూ ఉన్నాడు శంకరుడు, భస్మాసురుడు వెంబడిస్తూ ఉన్నాడు. గ్రహస్థితి వక్రిస్తే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు కదా. చేతిలో త్రిశూలం, దానికి ఢమరుకం వేళ్లాడుతోంది. పాపం శివుడు మరుగైపోదామని ఎటు పరిగెత్తినా చేతిలో ఢమరుకు శబ్దం ఉండటం చేత శివయ్యను సులభంగా కనిపెట్టేస్తూ ఉన్నాడు ఆ భస్మాసురుడు. ఆకాశ మార్గంలో బ్రహ్మమానస పుత్రుడు నారదుడు శివుడు పరిగెత్తడం, భస్మాసురుడు వెంబడించడం గాంచి అయ్యో ఎంత పరిస్థితి వచ్చింది స్వామికి, నారాయణ నారాయణ అనుకుంటూ కొంచెం దిగి వచ్చాడు. పైకి చూసేటప్పటికి భస్మాసురుడికి నారదుల వారు కనిపించారు. నారద నమస్కారం. ఆ పైనుంచి బాగా చూడు, ఆ చెట్లల్లో పుట్లల్లో ఎక్కడైనా శివుడున్నాడా? భస్మ పరీక్ష చెయ్యాలి. దా ఏమిటినాయనా? నేనా? నాకు సమయం లేదు నాయనా. గుండె జల్లుమన్నది నారదుల వారికి. అమాంతం పైకి వెళ్ళాడు. ఏమీ గత్యంతరం లేక, శివశివ శివుడికే ఇంత కష్టం వచ్చిందా? నారదుడు తిన్నగా వైకుంఠానికి బయలుదేరి హరినామస్మరణతో ఈ విధంగా వైకుంఠానికి వెడుతూ ఉన్నారు.

ఏమి నారదా, ఏమిటి ఆ వేదన? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? వైకుంఠవాసుడు నారదుల వారిని చూసి ప్రశ్నించారు, ఎందుకు ఈ ఆవేదన? కేశవ, నారాయణ, మాధవ, ఏం చెప్పమంటావు? ఇలా పక్కగారా? తాత చెవులో చెబుతూ ఉన్నారు.

శ్రీమద్ అఖిల లోకాశ్చర్యకర సౌందర్య లీలా విలాస విభ్రమ ఆవిర్భావ హేతుర్భూత దివ్య మంగళ విగ్రహ పాహిమాం పాహిమాం. వృత్తాంతమంతా చెప్పగానే గజేంద్రమోక్షములో సిరికి చెప్పకుండా స్వామి బయలుదేరినట్టుగా శ్రీహరి నారదునితో వెళ్ళి పరికించగా ఆకాశం నుండి చూపిస్తూ ఉన్నాడు, తాతయ్య ఇదిగో ఈ పక్క, ఇదిగో ఆ పక్క చూడండి, కనపడుతున్నారా? నారదుడు, అదిగో అదిగో తాత చూడు, పాపం ఆ శివుడు ఎలా ఇబ్బంది పడుతున్నాడు, ఎలా పరిగెడుతున్నాడు, వెనకాల భస్మాసురుడు ఎలా వెంబడిస్తున్నాడు, గమనించారా?

0: ఉన్నదను.
1: చూశావా తాతయ్య, శంకరయ్యకు వచ్చిన కష్టం. శ్రీహరి పకపకా నవ్వుతూ, నారదా దీనికోసం నా దాకా రావాలా? శివుడంటే ఏమిటో, శివప్రభావం యొక్క గొప్పతనం ఏమిటో, శివునితో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో ఆ రాక్షసుడికి దగ్గరగా వెళ్ళి చెప్పుండొచ్చు కదా. నేను వాడికి దగ్గరగా, తాత ఇంకొక అంగుళం వాడికి దొరుకుంటే నానెత్తిని పెట్టుంటాడు చెయ్యి. పరిహాసమా, తంబురా చెడతలతో సైతం భస్మమైపోయి ఉంటాను. అసలు ఈ దేశాలకు ప్రసారం అలికించేదే నేను, పైగా నేను లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అసలు ఈ వార్త చెప్పేవాళ్ళు కూడా మీకు దొరకరు తాతయ్య. ఎటూ రాక్షసును మోసం చేసి వంచగలవు నువ్వు, నీకు ఆ సామర్థ్యం ఉంది. అందుకే మీ దగ్గరికి వచ్చాను. దుష్ట శిక్షణ మీ బాధ్యత కదా. ఆనాడు మోహిని వేషములో అసురులను ఏమార్చారు కదా, మోహిని అవతారం జ్ఞప్తికి తెచ్చుకోమన్నారు నారదుల వారు. స్వామి సంతసించి చక్కగా జ్ఞాపకం చేశావు నారదా అని మరుక్షణములో శ్రీహరి మోహిని హంస ప్రత్యక్షమైంది. నారదుడు నిలుగుడ్లతో నిశ్చేష్టుడయ్యాడు. ఆహా, ఓహో, ఏమీ మోహిని అవతారం, ఏమీ సౌందర్య రూపలేఖ విలాసం అన్నాడు నారదుడు. బాగుందా నారదా ఈ వేషం అని మోహిని అడుగ్గా, ఆ వయ్యారం, ఆ పట్టుచీరలు, ఆ రత్నాభరణాలు, ఆ పమిటి కొంగు. నారదా, బ్రహ్మచారి మర్చిపోయావా? ఏమి తాత, మీ అందాన్ని చూసి మతిపోతోంది. సరే, ఇంతటికీ ఆలస్యం ఎందుకు? శివయ్య ఇబ్బందుల్లో ఉన్నాడు, రా విడదాను, ఇక్కడే ఉండు అని నేరుగా స్వామివారు ఇంకా ఎక్కడ పరిగెడుతున్నారో అని ఆ జగన్మోహనాకారములో భస్మాసురుడికి పరమేశ్వరుడికి మధ్యలో అలా అమాంతంగా ఆ అరణ్య ప్రాంతంలోకి అడుగుపెట్టారు. ప్రియతమా, ప్రియా అంటూ ఆ చిన్న పిలుపులతో ఒక్కసారి పలకరిస్తూ ఉంటే వేగంగా తరుముకొచ్చేటువంటి ఆ యొక్క భస్మాసురుడికి నిలుపుదలలో ఉండాలని ప్రత్యేకమైనటువంటి విధానాలతో ఆ మోహిని ఆ ప్రయాణం యొక్క వేగాన్ని తగ్గిస్తూ, ప్రియా నన్నే మర్చావా? ఎవరు నువ్వు? మునుపెన్నడూ నిన్ను చూడలేదే. అంతే, చిన్ననాటి స్నేహితురాలం, బొవ్వాలాటలాడుకున్నాం, గుజ్జన కూళ్ళు వండుకున్నాం, తిన్నాం, ఎన్నో రకాల ఆటలు పాటలతో నీకు అసలు గుర్తే లేదా? నన్నే మర్చిపోతావా అని మోహిని ఏదో మాయ చేస్తోంది ఆ భస్మాసురుణ్ణి. అతను కూడా పరమేశ్వరుణ్ణి మర్చిపోయి ఈ మోహిని మోహంలో పడ్డాడు. వెంటనే ఆ మోహిని అక్కడే భస్మాసురుణ్ణి మెప్పించాలని, శివుణ్ణి మర్చిపోయాడు కదా అని వెంటనే నాట్యం చేయుడుతూ అతన్ని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది.

ఈ విధంగా హావభావాలతో, హాస్యాలతో, వివిధ రకాల యొక్క భంగిమలతో ఆకర్షిస్తూ బ్రహ్మాండంగా నాట్యం చేస్తూ ఉన్నారు విష్ణుమూర్తి అంశలో ఉన్నటువంటి మోహిని అవతారంలో స్వామివారు. ఈ విధంగా కవ్వించింది మోహిని, శివుని మరచి మోహిని మోహంలో పడ్డాడు. అంతే కదండి, వేషధారికైన వెర్రివానికైనా.

0: త్యాగయ్య గారు కూడా ఓ సన్నివేశంలో ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారలైనా ఆయన చెప్పిన కాంతలు భూలోక కాంతలు కాదు, కైవల్యము మోక్ష కాంతలు. వారి దృష్టి అది. అందుకని ఈ రక్కసుడు ప్రయాణం ఆగి ఈ మోహిని మోహంలో పడిపోయి వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నది మోహిని. చేసుకుంటాను, పెళ్ళి అంటే ఏమిటి అని నీకు వివరంగా చెబుతాను. పైగా మేము దేవకన్యలం కదా, మాకు అనేక రకాల సంప్రదాయాలుంటాయి. నీలో కూడా గంధర్వంశం ఉండాలి. లలిత కళల్లో ఏదో ఒక కళ, సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, ఏదో ఒకటి. ఒక్కొక్క కుల వ్యవస్థకు, వర్ణ వ్యవస్థకు ఒక్కొక్క ఆచారం ఉన్నట్టుగా నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఈ లలిత కళల్లో ఏదో ఒకటి వచ్చి ఉండాలి మీకు.
1: అదా సంగతి అయితే నేర్పు. సంగీతం నేర్చుకుంటావా? ఓ, ఏ కళ రానివాడు ఏ కళన్నా నేర్చుకుంటాడు. ఒక కళ వస్తే ఇది రాదు అది వచ్చును అని చెప్పచ్చు. ఏదీ రాదు, ఏదైనా ఓకే అంటాడు, ఏదైనా నేను నేర్చుకోగలను అంటారు. అట్లాంటి పరిస్థితుల మధ్య ఇంకా సంగీతం చెప్పడం ప్రారంభించింది.

ఏది మీరు పాడండి చూద్దాం, వాడికి వస్తుందా సస్తుందా. గార్ధవ స్వరం అరవడం ప్రారంభించాడు. సా రీ అబ్బాబ్బాబ్బా, ప్రపంచం ప్రపంచమే భయపడిపోతుంది. నీకు సంగీతం వద్దు, నాట్యం నేర్చుకో. ఓ, దానికి సిద్ధపడిపోయినాడు. దానికి ప్రవేశంతో కూడుకున్నటువంటి విధానాన్ని లిఖించే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరు అన్ని కోర్సులు చేయాలనే తాపత్రయం. వెంటనే ఈ భస్మాసురుడు కూడా సరే సంగీతం వచ్చేట్టుగా లేదు, మనం నాట్యం నేర్చుకుందామని ఆవిడ ప్రారంభించింది. తా తెయ్ ది తెయ్, తా తెయ్ ది తెయ్, తా తెయ్ ది తెయ్. ప్రీతమా, ఏది నీ మృదువైనటువంటి ఆ పాద చరణాలతో ఒకసారి నాట్యం వేయి చూద్దాం. భూమి అట్లా కదలతా ఉంది. ఆ శబరి కొండలే, అమ్మో అమ్మో అమ్మో, వీడు దుంపితే ఒక కొండలనే కదిలిచ్చి పిండి చేసేడుగా ఉన్నాడు అని మనస్సులో అనుకొని, ఇలాగే వీడిని నాట్యం చేస్తూనే వీడిని అంతం చెయ్యాలని భగవంతుడు దుష్ట శిక్షణ కోసం ఆయన పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు, మనకు వింతగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి, హాస్యాస్పదంగా ఉంటాయి. వాణ్ణి దునుమాడితే తప్ప లోకానికి శంకరుణ్ణి రక్షించలేము, లోకానికి సంరక్షణ కలిగించలేము. అందుకే పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెంటనే ఆ మోహిని అవతారంలో స్వామివారు

నడుముల మీద చేతులు పెట్టుకుంటున్నారు. వాడు అలాగే ప్రయత్నం చేశాడు. భుజాల మీద చేతులు పెట్టుకుంటోంది ఆవిడ. ఇతను భుజాల మీద చేతులు పెట్టుకుంటున్నాడు. అలాగే హావభావాలతో అనుసరిస్తూ ఉన్నాడు. అలాగే మోహిని ఈ భంగిమలతో పాటు తన రెండు చేతులు కూడా తన శిరస్సు మీద పెట్టుకునే ప్రయత్నం చేసి ధీమ్ తన వాడనుకున్నాడు, మన రెండు చేతులు కూడా మన తల మీద పెట్టుకోవాలనేమో, ఇది కూడా ఒక భంగిమేమనుకొని నోదురుదింతం తలన ధీం తలన ధీం తలన ధీ. చెట్టు ఏపుగా పెరిగిందా, ఒకనాటికి విరిగిపోతుంది. అహంకారంతో సమసమాజంలో జీవుడు ఎవరితో లెక్క లేకుండా నడిచాడా, ఏమైపోతాడో తెలియదు. దురహంకారం దుఃఖానికి చేటు. అందుకే ఎవరి అహంకారం వాళ్ళను నాశనం చేస్తుంది. జగన్మోహిని ఇటువంటి పని ఇంకెప్పుడూ చెయ్యొద్దు అని ఈ భస్మాసురుడు అక్కడున్నటువంటి నీళ్లను తీసి అటు ఇటు రసాభాస చేసి మళ్ళీ అతుక్కోకుండా, వీళ్ళు మాయగాళ్ళు ఎటైనా వచ్చి అతుక్కుంటారు, దాన్ని పిండి పిండి చేసి అటు ఇటు విసిరిపారేసింది. శివుడికి నచ్చ చెబుదాం, ఈ పెద్ద మనిషిని ఏదన్నా ఒక మంచి మాట చెబుదాం, ముందు వెనక చూసుకోకుండా, ఎవడు మంచో ఎవడు చెడ్డో పద్ధతులు చూసుకోకుండా వరాలు ఇస్తాడు, అప్పటికి మా చెల్లి చెబుతూనే ఉంటుంది వింటే కదా అని. పాపం ఆయన సమకాలీకుడు కదా, ఆయనతో పాటు ఆయన లయకారకుడు, ఈయన స్థితికారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు. అందుకని వెతుక్కుంటూ శివా శంకరా మోహిని వేషంలోనే ఉన్నారు. భక్తవ శంకరా అని బిగ్గరగా పిలిచింది అమ్మవారు. శివుడెక్కడున్నాడు, మర్రి త్వరలో దూరి గడగడగడగడా వణికిపోతూ ఉన్నాడు. శూలాన్ని బయటపెట్టి అప్పటికీ స్త్రీకంఠం వినపడేటప్పటికీ కొంపదీసి, మాయలు తెలిసిన దానవుడు ఈ రూపంలో ఏమైనా నన్ను కనిపెట్టేకి వస్తున్నాడేమో అని యోచించాడు. అంత భయపడ్డవాడు మళ్ళా ఈ స్త్రీకంఠం దగ్గరికి ఆ గల్లు గల్లుమనేటప్పటికి గుండె జల్లుమంటా ఉంది. అంతే కదా, పంచదారల కన్నా పనస తొనల కన్నా జుంటు తేనె కన్నా జున్ను కన్నా చెరకు రసము కన్నా.

పెద్దవాళ్ళ అనుభవం ఊరికే పోతుందా? శివుడంతటి వాడు. ఈ సుమధురమైనటువంటి గాత్రం వినపడేటప్పటికీ నెమ్మదిగా తన దక్షిణ హస్తాన్ని త్రిశూలాన్ని ఓ చేత్తో పట్టుకొని వామహస్తాన్ని గట్టిగా ఆ ఢమరుకం శబ్దం వినపడకుండా పట్టుకున్నాడు. భయపడడం లేదు అని శూలానికి అమర్చి ఉన్న ఢమరుకం ఢమఢమఢమా ఆ ధ్వనిస్తోంది. తన ఉనికి తెలుస్తుందేమో అని శివునికి ఓ పక్కన భీతి. ఎట్టకేలకు ఆ జగదేక సుందరిని చూచి జగన్మోహిని దగ్గరకొచ్చి ప్రత్యక్షమై పరమేశ్వరుడికి ఆవిడ వినయంగా నమస్కారం చేసింది. దగ్గరగా వచ్చిన ఆ భువనైక మోహినిని చూచి శివుండు నిశ్చేష్టుడైపోయాడు. ఆహా, ఎవరీ వనిత, తీర్చిదిద్దిన స్వర్ణ మేనిఛాయ రత్న వజ్ర స్థగిత భరణ విధానాలతో మెరిసిపోతోంది. ఆహా, ఎవరై ఉంటారు?

ఆ అపురూప సౌందర్యవతిని చూచి అంతవరకు పడ్డ బాధ ఆ భీతి మరచి మోహిని మోహంలో పడ్డాడు శివుడు. ఆహా, నిన్ను పొందాలని దెందము ఆందోళన చెందుతున్నది బాల. పంతమేల కాంత, చింతమాని రవంత కరుణ చూపి చింత చేర్చుకో. పంతము వలదు, సరైన పొంతనము ఇదే. మోహిని ఆ యొక్క శివుని కూడా మురిపింపనించి చేత చిలుకను ధరించి వయారంగా కొండలు ఎక్కుచూ దిగుచూ మధ్య మధ్యన అనేక రకాలైనటువంటి హావభావాలతో రసరమ్యంగా ఇద్దరు పులకిస్తూ పులకరింపులు మేళవింపులు గుబాలింపులు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాదనే వాళ్ళెవరు? అయ్యా గల్లు గల్లుమని ఆ కొండల్లో అటు ఇటు కూడా వారు గాఢాలింగనం చేసుకొని మోహినిని శివుడు ఒక్కసారిగా మన్మద బాణాల ప్రవాహం దేవతల పుష్పవర్షం కురిపించారు. శివకేశవుల సమ్మేళనం సర్వ జగత్తుకే సమ్మోహనం. ఆనందాద్భుతాశ్చర్యాలతో తిలకిస్తూ ఉన్నారు దేవతలు. స్వర్ణమయంగా ప్రకాశిస్తున్న పరమేశ్వరుని యొక్క ఆ తేజోవంతమైనటువంటి శిశురూపం, పరమేశ్వరుని యొక్క ఆ తేజస్సు అమాంతంగా శిశురూపం దాల్చి హరిహరులకు, అలాగే ఈ యొక్క హరిహరులకు సుతుడు ఉద్భవించాడు. అయ్యకు అబ్బకు పుట్టినవాడు గనుక ఆయనకు అయ్యప్ప అని నామకరణం చేశారు. ఆనాడంతా కూడా పెద్దవారు వెంటనే శివుడు ఇతని అవతారం

మహిషి సంహారానికి ఉపయోగపడుతుందని, ఇతని యొక్క అవతారమే ఆ యొక్క మహిషిని యొక్క సంహారానికి ఉపయోగపడుతుందని వారు తలంపగానే దేవతలంతా కూడా అదిట్లన్నారు. వెంటనే ఇంతలో ఆవిర్భవించినటువంటి అయ్యప్ప స్వామి

ఆనాటి పాండ్యరాజ్యమే ఈనాటి కేరళ రాజ్యం. పందల దేశాన్ని పరిపాలించేటువంటి రాజశేఖరుడు పరమశివభక్తుడు. సంతానం లేక శివపూజలు చేస్తూ ఉన్నాడు. దుష్టుండైన మంత్రి తానే రాజ్యానికి రాజవుదామని ప్రయత్నం చేయగా వెంటనే లోకాలని చీకట్లు చేసి సప్తవర్ధ సప్త పాతాలను కూడా చిరిమేస్తూ ఉన్నాడు మహిషుడు అనేటువంటి ఆ రాక్షసుడు. ఆ సందర్భంలోనే ఆ యొక్క మహిషాసురుణ్ణి వధించాలని పార్వతీ అమ్మవారిని ప్రార్థించగానే వెంటనే ఆ తల్లి ప్రత్యక్షమై వెంటనే దుష్ట తురోధరంబుతో వచ్చిన మహిషాసురుని రొమ్మున శూలము గుర్చే వెచ్చనెత్తురు చిందించిన శక్తి అష్టదిక్కుల దేవతలు గుమిగూడి చూడల్ కష్టములు తీరనని సాష్టాంగ వందనములు చేసిరి అమ్మకు. అమ్మను వేణోళ్లా కొనియాడేటప్పటికీ మహిషాసురుని యొక్క భార్య రోధించింది. తన భర్తను చంపి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడతారా అని ఆవిడ లోకాలంతా కూడా చీరేస్తూ ఉంటే వెంటనే పందలం రాజావారు అరణ్య ప్రాంతానికి వచ్చి ఈ యొక్క స్వామి అయ్యప్పను తీసుకెళ్లారు. మళ్ళా మహిషి మర్దనకు అయ్యప్ప జననం చాలా అత్యవసరమని నేను కూడా తను కూడా దేవతల యొక్క మాట ప్రకారం ఆ అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ఆ మహిషిని అమాంతంగా ఎన్ని రకాలుగా మీదకొస్తూ ఉన్నా ఓసి ఏమీ మళ్ళా నన్ను ఎవడవురా అంటావా, కారడవల్లో నువ్వే అన్నిటికీ మహారాణి అంటావా అంటూ మళ్ళా దగ్గరకు వచ్చి ఓసి ఏమల్టివే మల్టివి అసురాంగనకింత కవరమ్మా అని ధనుస్సు ఎక్కిపెట్టి అస్త్రమేసి అలా ఒక్కసారిగా కాటుకు కొండయి అలాగే కుప్పకూలిపోయింది ఆ మహిషి. ఓం స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప జనన రహస్యములో మహిషి మర్దన స్త్రీ పురుషుల యొక్క జననం ఆమెను చంపడానికి కుదరదు గనక సృష్టికి విరుద్ధమైనటువంటి జననం ఉంటే తప్ప నేను మరణించను అని అందుకే పరమేశ్వరుడు మగ అలాగే విష్ణుమూర్తి కూడా మగ గనక హరిహరసుతుడుగా ఆయన ఆవిర్భావం లోక కళ్యాణం కోసం ఆ మహానుభావుడి యొక్క జనన కాలం జరిగింది. అలాంటి విధానములో రాజశేఖరుని యొక్క భార్య సంతానం లేకుండా అయ్యప్పను పెంచుకున్నా తన బిడ్డకు మళ్ళీ కొంతకాలం తర్వాత జననం కలిగితే దుష్టమంత్రి వల్ల అయ్యప్పను దూరం చేసి తన బిడ్డకు రాజ్యం రావాలని ఆలోచనలో పడిన తరువాత ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి, ఆ రాజ్యాన్ని తనవంతు చేసుకోవాలని మళ్ళా దుష్టమంత్రి చేత పన్నాగం పన్ని ఈ పిల్లవాడిని అడవుల పాలు చేద్దాం, పులులు సింహాల మధ్య తినిపించేద్దామని ప్రయత్నం చేస్తే ఆయన జీవించిందే అడవిలో, పుట్టిందే అడవులో, ఇంకా పులులు సింహాలు ఆయనకు స్నేహితులు. ఇది అయ్యే పని కాదు. ఉన్న ఫలంగా ఈ మహారాణి తలనొప్పి భారంగా ఉందని బాధపడుతూ ఒకనాడు శిరోవేదనాయనే పెంచిన తల్లికి రీతిన కష్టంబుగ

మహానుభావుడు మళ్ళా ఒక ఒక పులిపాలైతే సరిపడితే చాలదు అని మందల మందలగా అది వేళ్ళు లక్షలు లక్షలు సింహాలు పులులు నేరుగా ఊళ్ళోకి తోలుకొని వచ్చేసినాడు. ఒకడుంటే

ఒట్టు ఊళ్ళో డాబాల మీదకి ఎక్కినవాడు చెట్ల మీదకి ఎక్కినాడు, నీళ్ళు ఎక్కువైతే ఎవరి పాటికి వాళ్ళు మేడల మీదకి ఎక్కినట్టుగా, ఎవరి భయం వాళ్ళదన్నట్టుగా ఆ భయాన్ని చూస్తే మానవుడు ఒక గాలి వచ్చినా వానొచ్చినా ఒక భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు వచ్చినా తట్టుకోలేడు కదా. ఈ పులులు సింహాలు వచ్చేటప్పటికి ఎవరి భయం వారు గగ్గోలెత్తి పరిగెత్తారు. వెంటనే మహారాణికి నిజంగానే తలనొప్పి, ఎక్కువైతే అయ్యప్ప దాన్ని తగ్గించి ఇక్కడ మానవ లోకాలు అనేక రకాల విషపూరితమైనటువంటి విధానం, అయ్యా నేను ఇక్కడ ఉండడానికి సాధ్యం కాదు, నాయన ఈ రాజ్యం నీదే, నువ్వు అనుభవించు, నువ్వు ఎక్కడికి పోతావు, వద్దు నాన్నగారు అని ఒక బలమైనటువంటి ఆ బాణాన్ని తీసి లాగి వేశారు. అది అమాంతం శబరి యొక్క కొండ ప్రాంతంలో చివరి అంచుల్లో ఆ బాణం గుర్చుకుంటే పందలం రాజావారు తన సైనికుల్ని కొంతమంది పరిచారకు వెంట పెట్టుకొని ఆ యొక్క ప్రదేశాన్ని అతి కష్టం మీద చేరుకున్నారు. అందుకనే అయ్యప్ప స్వామి వారి కొండకు చేరడం అంటే అసామాన్యటువంటి విషయం, తాను అయ్యప్పగా మారితే తప్ప. అందుకే కన్యస్వామి, ఘంటస్వామి, పళయస్వామి, గురుస్వామి ఇలా మండల పూజలుగా చేసి తాను కటిక నేల మీద నల్లని వస్త్రాలు ధరించి ప్రతి చీమలోనూ స్వామిని చూసి ఆఖరికి కట్టుకున్నటువంటి ధర్మపత్నిని కూడా స్వామి స్వామి అని పలకరించేటువంటి నైజం ఆ పూజలో కనపడుతుంది. అట్లాంటి సన్నివేశాల మధ్య, ప్రయాణాల మధ్య ఎన్నో రకాలుగా ఆ బాధలు పడుతూ ఇప్పటికీ ఆ భక్తిభావంతాన్ని హైందవ సామ్రాజ్యంలో ఈ భారతీయ సనాతన ఆర్షమైనటువంటి విధి విధానాల్లో ఎన్నో పూజలు, అది అమ్మవారిదైనా స్వామివారిదైనా వెంకటేశ్వర స్వామివారిదైనా, ఆ పూజా విధానాలు ఎక్కడా కూడా వారు రైతీ ఆ యొక్క విధానం అనేటువంటి కష్టానికి లోను కాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కష్టమే తమకు దేవుడు వరాలిస్తాడని భావన చేస్తారు. అది శబరి తప ప్రదేశము మతంగ ఋషి ఉపదేశము చే బడుగు ముసలయ్య రామ దర్శనములనే ఎంగిలి పండ్లనిచ్చి ఆ పంపా సరోవరములో. ఇప్పటికీ వేలాది మంది భక్తులంతా కూడా ఇలా మాలలు ధరించి అయ్యప్ప విజయము అయ్యప్ప జననము కూడా ఈనాటి ఘట్టంలో మనం వివరం జరిగింది. పంపానదిలోకి వచ్చేటప్పటికి భక్తులు పులకించిపోయి పంపానది

దిందక తోమ్ స్వామియే అయ్యప్పో స్వామి ఎప్ప అయ్యప్ప స్వామి దిందక తోమ్ తోమ్ అయ్యప్ప దిందక తోమ్ తోమ్ స్వామి ఎప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో.

శరణమయ్యప్ప, వన్బులివాగనే శరణమయ్యప్ప, కన్కండ దైవమే శరణమయ్యప్ప, పంచామృత ప్రియనే శరణమయ్యప్ప, ఇరిమేలు ధర్మశాస్తానే శరణమయ్యప్ప, శబరిమలై నిర్మ శబరిమలై నివాసనే శరణమయ్యప్ప, కన్కండ దైవమే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప. ఆ శరణఘోషలు చేసుకుంటూ ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, ఆ భక్తులంతా కూడా పరమానంద భరితులై, ఏమి నా భారతీయత, చెట్టులోను పొట్టలోను రాయిలోను రప్పలోను గుడిలోను గుడి వెలుపుల జాతి జాతి అంతా కూడా విశేషమైనటువంటి భావుకతతో కనిపించే ప్రతి వస్తువు ఈ మానవ సమాజానికి పనికొచ్చిందనేటువంటి దివ్య దృష్టి ఈ మానవ లోకానిది. అందుకనే సర్వే జన సుఖనోభవంతు అంటారు. అలాంటి జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం అనేటువంటి అయ్యప్ప దీక్ష చేసినటువంటి భక్తులకంతా కూడా లోకములో శుభాలు జరగాలని నేటి అయ్యప్ప జననం అయ్యప్ప విజయం కథ సమాప్తమని మనవి చేస్తూ, ఈ కార్తీక మాసమంతా కూడా భక్తాదులు అనేక విధాలుగా అయ్యప్ప దీక్షలు చేస్తారు, వారికి పుణ్య

ఫలాలు లభించాలని కథ విన్న భక్తాదులకు కూడా స్వామి అయ్యప్ప, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు ఆశీస్సులు అందించాలని కథకు మంగళహారతిలిస్తూ ఉన్నాం. పవమాల సుతుడు పట్టు పదార విందములకు నీరామ రూపములకు.

0: సర్వే జనాసుకునో భవంతు, లోకా సమస్తాసుకునో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
1: మీరు ఇంతవరకు స్వామి అయ్యప్ప హరికథా గానం విన్నారు. కథకులు శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్. కడప కేంద్ర సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: euthanasia for rabid, incurably ill or demonstrably dangerous stray dogs, citing the need to protect human life and public safety. The Apex Court issued a series of directions aimed at addressing the growing stray dog population across the country. The order came in a Suo Motu case initiated on 28th of July last year, following media reports highlighting incidents of stray dog bites and rabies cases, especially among children in the national capital. Meanwhile, the top court dismissed pleas seeking a recall of its earlier order on the relocation and sterilization of stray canines. The Kremlin today confirmed that Russian President Vladimir Putin will attend the BRICS summit scheduled to be held in September this year in New Delhi under India's chairmanship. The Russian embassy in South Africa, in a social media post, cited an aide to President Putin, Yuri Ushakov, as saying that the Russian president will attend the summit on 12th and 13th of September. Defense Minister Rajnath Singh reached Seoul today on a three-day official visit to South Korea after concluding his Vietnam tour. In South Korea, Defense Minister Singh will hold bilateral talks with his counterpart, Ang Yu-bak. The IMD has warned of severe heatwave conditions in North India over the next few days. The weather agency forecasts heavy rainfall in southern region. The IMD has issued a red alert for warm night conditions over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha till Thursday. The weather agency has forecast heat wave to severe heat wave conditions over Delhi, Punjab, Haryana and Chandigarh for tomorrow. And with that, we end this news bulletin.
1: Akashavani Vijayawada Kendram. Repati prasara karyakramaloni konni mukhyamsalu. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం రేడియో సాహిత్యంలో ఇంద్రగంటి మాడుగుల రామకృష్ణ గారి ప్రసంగం వింటారు. ఆ తదుపరి ఫ్లాట్ బుకింగ్ విషయంలో తీసుకోవాల్సిన న్యాయ సలహాలు, అడ్వకేట్ నండూరి పద్మాంజలి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. చివరిగా లలిత గీతాలు వినవచ్చు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డికే పట్టమ్మాళ్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 గుర్తు చేసుకుందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం కొండ నుంచి కడలిదాకా గోదావరి నదిపై రూపకం, రచన శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో భారత భారతి సాహిత్య రూపకం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజలక్ష్మి, దమయంతి సాహితీశ్రీ డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి. ఇంకా లలిత గీతాలు వినవచ్చు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గుండె చెప్పులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో అనారోగ్య గుండె లక్షణాలు, జీవనశైలిలో మార్పుల గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుభవాలు, ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంట విజయకుమార్ గారితో సంభాషణ వింటారు. తిరుపతి కేంద్ర సమర్పణ. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ దయకర్ బృందం వారి నాదస్వరం వింటారు. సహకార నాదస్వరం శ్రీ కూర్మపు కృష్ణారావు, శ్రీ కూర్మపు గోవిందరావు ప్రత్యేక డోలు సహకారం. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా ఇతరులు నీ మాట వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 55 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 830 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.5 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై.